0: పుట్టును, కృషితోనే కలలన్నీ ఫలించును నిజమాన్. ధైర్యముతో ముందుకు సాగు సుమా. వర్తమానమే జీవన సారము. ఏమి చేసినా గతము తిరిగిరాదు. సమయమును సద్వినియోగం చేసుకున్నటయే వర్తమాన జీవన సారం. కృషి, ధర్మం, జ్ఞానం, సమయపాలన వంటివి సద్గుణాలను ఈ పద్యాలు బోధిస్తాయి. ఓ రాజుగారు తన ప్రజలను జీవితంలో అత్యంత విలువైన కాలం ఏది అని అడిగారు. కొందరు గతం అని, మరికొందరు భవిష్యత్తు అని అంటారు. ఒక జ్ఞాని మాత్రం అత్యంత విలువైనది వర్తమానం మాత్రమేనని, మిగిలిన రెండు కాలాలు మన చేతిలో లేనివి అని చెప్తారు. అప్పటి నుంచి రాజు ప్రతి క్షణం సత్కార్యాల కోసమే వర్తమానాన్ని వినియోగించుకోవటం మొదలుపెట్టారు. వర్తమానం గురించి చాలామందికి సరైన అవగాహన ఉండదు. కాలం గడిచిపోతుంది, గతం మారిపోతుంది. ఆ గతంలో గుర్తుపెట్టుకునే గొప్ప అనుభవాలు ఉండవు. భవిష్యత్తు కాలం గురించి ఏమీ తెలియదు. కలలు, ఊహలు ఎన్ని నెరవేరుతాయో తెలియవు. ఎక్కడికి తీసుకువెళతాయో తెలియదు. భూత, భవిష్యత్, వర్తమానం మూడు కాలాలు నడిచే గాడులు, దారులు. ఈ దారులు సరైన రీతిలో ఎంచుకోవాల్సి ఉంటుంది. వర్తమానాన్ని విలువలతో నింపాలి. అంకిత భావంతో మనల్ని మనం గొప్పగా తీర్చిదిద్దుకోవాలి. వర్తమానాన్ని శిల్పిలా చెక్కుకోవాలి. చక్కని విషయాలతో నింపుకోవాలి. ప్రస్తుత కాలాన్ని క్షణం వృధా చేయకుండా దివ్యంగా మార్చుకున్న పురాణ పురుషులు, దైవస్వరూపులు, సంఘ సంస్కర్తలు, రాజనీతిజ్ఞులు ఎందరో ఉన్నారు. వర్తమానాన్ని వినియోగించుకుని ఉన్నత శిఖరానికి చేరుకున్న మహానుభావులు ఎందరో ఉన్నారు. గతం గురించి వగస్తూ భవిష్యత్తు గురించి తెలియక కాలం వ్యర్థం చేసుకునేవాడు పనికిమాలిన వాడవుతారనేది ఒక శాస్త్రం. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, హనుమంతుడు కాలాతీతంగా వ్యవహరించి కాలాన్ని శాసించారు. నిత్యం వర్తమానంలో ఉంటూ సత్య ధర్మస్థాపనకు, లోక కళ్యాణం కోసం భవిష్యత్తును రూపొందించారు. వారి గతం మనకు శిరోధార్యం, పరమ పూజనీయం. వర్తమానంలో ఉండటం చక్కటి మానసిక ఆరోగ్యానికి చిహ్నం. ఆదర్శ పురుషుల లక్షణం అందరినీ వర్తమానంలో ఉంచటం మన కర్తవ్యం. వర్తమానం విలువైన బంగారు కానుక. ఆధ్యాత్మిక అధునాతన వ్యక్తిత్వ వికాస గురువులెందరో వర్తమానం గురించి చెబుతూ వస్తూ ఉన్నారు. సమయాన్ని క్షణం వృధా చేయకుండా అవకాశాన్ని ఉపయోగించుకొని, అవరోధాలు తొలగించుకొని విజయం వైపు సాగిపోవటమే వర్తమానానికి మనం ఇచ్చే నీరాజనం.
1: ఇంతవరకు భావన ఈ కార్యక్రమంలో వర్తమానం ఈ అంశం గురించి సిరిపోరపు అప్పారావు గారి లఘు ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:15 కావస్తుంది. ఇప్పుడు భక్తిరంజని కార్యక్రమంలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రపాతం వింటారు.

ఇవ సన్మనుజం సమస్తం రాగో విరాగ ఇవ సంవిశతి ప్రకామం యారాద్రినాథను హరే తవ సుప్రభ.

ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:35. ఇప్పుడు పొలం పనులు, వ్యవసాయదారులకు సూచనలు. ఈ కార్యక్రమంలో వరి సాగు విధానం, ఈ అంశం గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందించే వివరాలు వింటారు.
1: మన తెలంగాణ రాష్ట్రంలో గమనించుకున్నట్లయితే వరి అనేది ప్రధానమైన పంట. కొన్ని సంవత్సరాల నుండి పరిశీలించుకున్నట్లయితే వరి సాగు విషయంలో మన తెలంగాణలో ఖరీఫ్ మరియు రబి రెండు కాలాల్లో మనం గమనించుకున్నట్లయితే, అంటే వానాకాలము మరియు యాసంగి గమనించుకున్నట్లయితే, వరి సాగు అనేది పెరుగుతూ వస్తుంది. అంటే వరి సాగు చేయడంలో నీటి లభ్యత కావచ్చు, తర్వాత మనకి అన్ని లభ్యమయ్యే వనరుల వల్ల కావచ్చు. అదేవిధంగా మనకి వరి సాగు చేసే విధానం చాలా సులభవంతమైనది కాబట్టి వరి సాగు విస్తీర్ణం అనేది పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా దిగుబడులు కూడా, మంచి దిగుబడులు అనేది మనం పొందుతున్నాము. అయితే వానాకాలంతో పోలిస్తే మనకి యాసంగిలో కొంతవరకు

మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది, సాగు విస్తీర్ణం అనేది తక్కువగా ఉండేది ముందు సంవత్సరాలలో. అయితే ఇప్పుడు గనక చూసుకున్నట్లయితే దాదాపుగా తెలంగాణలో పోయిన వానాకాలం మనకి దాదాపు 67 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మనకి వరి సాగు జరిగింది. ఈ యాసంగిలో కూడా అదే విధంగా సాగు జరుగుతుంది, దాదాపుగా అదే విస్తీర్ణం. అయితే మన రైతు సోదరులందరూ కూడా ఒకటి ముఖ్యమైన పాటించవలసిన విషయాన్ని ఈరోజు మనం గమనించుకున్నట్లయితే, వరిలో కొన్ని మనం మెలకువలు పాటించాల్సిన అవసరం ఉంది. అవి ఏమేమి మెలకువలు పాటించాలి అని అంటే, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం గమనించుకున్నట్లయితే యూరియా అనేది మనకి లభ్యత అనేది ఎంతవరకు ఉన్నది అనేది గమనించుకుంటే, యూరియా లభ్యత అనేది కొద్దిగా తగ్గుతున్న ఈ క్రమంలో మన రైతు సోదరులు అంటే సిఫారసు చేసిన మేరకు ఎరువులు అంటే ఎరువులు యూరియా ఎరువులు ఎక్కువగా వేస్తున్నారు. ఆ విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే యూరియా ఎరువులు ఎక్కువ వేయడం వల్ల మొక్క అనేది బాగా పెరుగుతుంది, ఎదుగుదల బాగా ఉంటుంది, ఏపుగా ఉంటుంది, పిలకలు ఎక్కువగా వస్తాయి, ఎత్తు బాగా పెరుగుతుంది. కానీ అలా పెరిగినప్పటికీ రైతులు అనుకుంటారు ఏమని అంటే, దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది అని అనుకుంటారు. కానీ మనం గమనించినట్లయితే దిగుబడి అనేది ఎక్కువ రాకపోగా దిగుబడి తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే మొక్క ఏపుగా పెరుగుతుంది, ఎత్తుగా పెరుగుతుంది, పంట బాగా కనిపిస్తుంది, కానీ మనకి ఆ పిలకల నుంచి ఆ కంకి వేసే స్వభావం అనేది తగ్గిపోతుంది. ఇది మన రైతు సోదరులు గమనించుకోవాలి. అదేవిధంగా యూరియా ఎక్కువ వాడకం వల్ల ఏం జరుగుతుందంటే అగ్గి తెగులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. అంటే తెగుళ్ళు కానీ వ్యాధులు కానీ మనకి ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనం యూరియాని సిఫారసు చేసిన మేరకు మాత్రమే వాడుకోవాలి. అంటే మనకి 40 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు అనేవి మనకి వరిలో అవసరమవుతాయన్నమాట. అంటే 1.5 బస్తా యూరియా అనేది మనకి సరిపోతుంది ఒక ఎకరానికి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మన రైతు సోదరులు ఏంటంటే 2 బస్తాలు 3 బస్తాలు 4 బస్తాలు ఇలా యూరియా ఎకరానికి వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మన మట్టిలో గనక నత్రజని పోషకం లభ్యత గనక మనం గమనించుకున్నట్లయితే మధ్యస్థ స్థాయి వరకు లభ్యత అనేది ఉంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనము సిఫారసు చేసిన మేరకు మనము నత్రజని ఎరువులు వాడాలి. ఇది మన రైతు సోదరులందరూ గమనించుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలంటే భూసార పరీక్షలు చేసుకోవాలి. భూసార పరీక్షలు మనకి ఇప్పుడు సాయిల్ హెల్త్ యూనిట్స్, సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి మనకి. అవి మనకి తెలంగాణ ప్రభుత్వంలో కావచ్చు, తర్వాత మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కావచ్చు. సాయిల్ హెల్త్ కార్డ్స్ అంటే మీరు మట్టి పరీక్ష గనక చేయించుకున్నట్లయితే దానిలో మనకి పోషకాల లభ్యత అనేది తెలుస్తుంది. నత్రజని ఎంత ఉన్నది, భాస్వరం ఎంత ఉన్నది, పొటాష్ ఎంత ఉన్నది, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఉన్నది అనేది లభ్యత తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఏంటంటే నత్రజని ఎరువులు అంటే యూరియా ఎంత వేసుకోవాలి పొలంలో, భాస్వరం ఎంత వేసుకోవాలి, పొటాష్ ఎంత వేసుకోవాలి, ఇవన్నీ కూడా గమనించి మనం చేసుకోవాలి. అంటే ఇదంతా ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మనము యూరియా ఎరువుల వాడకం గురించి తెలుసుకుంటున్నాం. కాబట్టి మనము యూరియాని సిఫారసు చేసిన మేరకు మాత్రమే మనం వాడుకోవాలి. ఇంకొకటి ఏంటంటే రైతు సోదరులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే, సాగు ఖర్చు అంటే వ్యయం అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. మనకి ఎరువులకి అధికంగా ఎరువులు వాడుతున్నాం, చీడపీడల నివారణకి మరి కెమికల్స్ వాడుతున్నాము. సో వీటన్నిటి వల్ల మనకి సాగు ఖర్చు అనేది పెరుగుతుంది. మరి సాగు ఖర్చును మనం తగ్గించుకునే కొన్ని ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన ప్రయత్నం ఏంటంటే స్వయంగా వరిని మనం ఉత్పత్తి చేసుకోవడం. వరి విత్తనోత్పత్తి అంటారు. ఈ స్వయంగా మనం విత్తనాన్ని ఉత్పత్తి చేసుకోవడం వల్ల సాగుకయ్యే ఖర్చుని మనం తగ్గించుకోవచ్చు. అది ఎలాగా అంటే, ఇప్పుడు మన రైతు సోదరులు ఒక ఎకరానికి సరిపోయే విత్తనం ఏదైతే ఉందో అది విత్తనాభివృద్ధి సంస్థల నుంచి, తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి, ప్రైవేట్ కంపెనీల నుంచి తీసుకుంటూ ఉన్నారన్నమాట.

0: అంటే మరి మనం గమనించుకున్నట్లయితే మొదటి దశ విత్తనం ఉంటుంది, రెండో దశ విత్తనం అంటే బ్రీడర్ విత్తనం ఉంటుంది, ఫౌండేషన్ విత్తనం ఉంటుందన్నమాట. అయితే మనకి ఇప్పుడు చూసినట్లయితే మనకు ఉదాహరణకి ఫౌండేషన్ విత్తనం ఒక 10 కిలోల విత్తనం, ఒక ఎకరానికి ఖర్చయ్యే విత్తనం 770 రూపాయల వరకు మనకున్నది సన్నగింజ తీసుకుంటే. మరి దొడ్డుగింజ 20 కిలోల విత్తనం అయితే 1750 రూపాయలు ఉన్నది. అదేవిధంగా బ్రీడర్ విత్తనం తీసుకున్నట్లయితే 2300 వరకు ఉన్నది. అంటే ఒక ఎకరానికి మనం విత్తనానికి అంత ఖర్చు పెడుతున్నాము. ఇలా చూసుకుంటే చిన్న కమతాలు పెద్ద కమతాలు ఉన్న రైతులు ఉన్నారు, 10 ఎకరాలు, 5 ఎకరాలు, 7 ఎకరాలు, 15 ఎకరాలు, ఇలా అన్ని ఎకరాలకి సరిపోయేంత విత్తనాన్ని కొనాలి అని అంటే ఖర్చు భారీగా అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మన రైతు సోదరులు వారికి కావలసిన విత్తనాన్ని స్వయంగా వారి పొలంలో చేసుకున్నట్లయితే విత్తనానికి అయ్యే ఖర్చుని వాళ్ళు తగ్గించుకో మంచి దిగుబడులు కూడా సాధించుకోవచ్చు.
1: ఇంతవరకు పొలం పనులు, వ్యవసాయదారులకు సూచనలు. ఈ కార్యక్రమంలో వరి సాగు విధానం, ఈ అంశం గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందించే వివరాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:45. ఇప్పుడు ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయ టవర్లు, శాసనసభ భవనం ఐకానిక్ గా ఉండేలా నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పిల్లల భవిష్యత్తే రాష్ట భవిష్యత్తని, వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు.

0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో రాజధాని పనుల పురోగతిపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రతి నెల 2,000 కోట్ల రూపాయల మేర పనులు పూర్తయ్యేలా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. తెలంగాణలోని రెవెన్యూ, భూ కొలతలు, దస్త్రాల నిర్వహణ శాఖలు నిర్వహించిన భూ సర్వేపై హైదరాబాదులో ముఖ్యమంత్రి నిన్న రాత్రి సమీక్ష నిర్వహించారు. సర్వే నెంబర్ 325లోని భూమిని స్థానిక అర్హులైన రైతులకు పంపిణీ చేయడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాల కోసం తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ APSPDCL పరిధిలో 46 మందికి కారుణ్య నియామక పత్రాలను మంత్రి నిన్న తిరుపతిలో పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా 138 కొత్త విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టిందని వెల్లడించారు. రాష్టంలో గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
1: దాదాపు దేశంలో ఎక్కలేని విధంగా ఎస్సీ ఎస్టీల ఫ్యామిలీస్ 200 యూనిట్ల కంటే పవర్ వినియోగించుకున్న ఇళ్లకి 6 లక్షలు కనెక్షన్స్ మనం చేసే పనిలో ఉన్నాం. ఇవాళ దేశంలో ఏ రాష్టం కూడా దాన్ని టేకప్ చేయలే, మనం రాష్టం టేకప్ చేసింది. అదే కాకుండా రెగ్యులర్ సూర్య కనెక్షన్స్ చేస్తున్నాం. దాదాపు ఇప్పుడు 4th ప్లేస్ లో ఉన్నాం కంట్రీలో. మనం చాలా వేగంగా 4th ప్లేస్ కు రాగలిగాం. క్లీన్ ఎనర్జీ ద్వారా విద్యుత్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ కుసుమ్ చాలా పెద్ద ఎత్తున తీసుకున్నాం. అది కూడా ఈ మార్చి ఏప్రిల్ నుంచి చాలా చోట్ల కూడా మనకు వినియోగంలోకి వస్తుంది.
0: పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మైనారిటీ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. నంద్యాలలోని మార్కెట్ యార్డులో పేదలకు ఉచిత ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొని అర్హులైన లబ్దిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫరూక్ మాట్లాడుతూ, పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇల్లు ముఖ్యమైన అంశమని, వారికి సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి పట్టాలను అందిస్తున్నామని మంత్రి ఫరూక్ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో సూక్ష్మ చిన్న మధ్యతరహ పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇంటికో పారిశ్రామికవేత్త లక్ష్యంతో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఔత్సాహికులను ప్రోత్సహిస్తూ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు.
2: 10 మంది కానీ 20 మంది కానీ కలిసికట్టుగా వాళ్ళు మిషనరీ ఆధునీకరణ చేసుకోవాలనుకుంటే వాళ్ళకు కూడా కామన్ ఫెసిలిటీ సెంటర్స్ కి ఒక 10 కోట్ల రూపాయలు కూడా మెషిన్ కోసం గ్రాంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రధానంగా ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్, సెప్ ఉన్నతాధికారులు ప్లస్ ఇప్పుడు ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్ కి ఎలా స్ట్రెంథన్ చేయొచ్చు, వీటితో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మా మహిళా సోదరి మనులకి వీళ్ళు ఏ రకంగా సహాయం చేయగలుగుతారు, వాళ్ళకి సేవింగ్స్ ఎలా చేసుకోవాలి, క్రమం ఎలా చేయాలని చెబుతూ సెర్ప్ డిపార్ట్మెంట్ ఈ రోజు అంచెలంచెలుగా సుమారు 90,000 కోట్లు బ్యాంక్ లింకేజ్
3: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా వక్ఫ్ సంస్కరణలు 2025పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: పిల్లల భవిష్యత్తే రాష్ట్ర భవిష్యత్ అని, వారికి చిన్ననాటి నుంచే నాణ్యమైన పౌష్టికాహారం అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సూర్యాపేట జిల్లా మునగాల గ్రామంలో పాఠశాల విద్యార్థుల కోసం 9,60,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న కేంద్రీకృత సామూహిక వంటశాలకు ఉప ముఖ్యమంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం అందిస్తున్నామని చెప్పారు. మునగాలలో నిర్మిస్తున్న వంటశాల ద్వారా 1,020 పాఠశాలల్లోని దాదాపు 60,000 మంది విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో ఆధునిక సాంకేతిక

0: పరిజ్ఞానంతో వేడివేడి అల్పాహారం అందిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై విజయవాడలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ నెల 14న రాష్టపతి ద్రౌపది ముర్ము అమ్మవారిని దర్శించుకోనున్నారని, 15న సరస్ మేళాను ప్రారంభించనున్నారని తెలిపారు. సామాన్య భక్తులే ప్రాధాన్యతగా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: దాదాపుగా 25 లక్షల మంది అమ్మవారి దర్శనానికి స్థానికంగా గాని బయట రాష్ట్రాల నుంచి కానీ వస్తారు అనేటువంటిది ఇవాళ మాకు సమాచారం. అంటే దాదాపుగా రోజుకి సరాసరిన 2.5 లక్షల మందికి ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. భారత రాష్ట్రపతి గారు 14వ తేదీ సాయంత్రం అమ్మవారి దర్శనానికి వారు రావడం జరుగుతుంది. దీనికి తగ్గట్టుగా ఆమె గౌరవ పరిస్థితుల్ని తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు పాలకవర్గం గాని ప్రభుత్వం
0: మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ఈగల్ పనిచేస్తోందని ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నున్నాలోని స్థానిక కళాశాలలో మాదక ద్రవ్యాలు సైబర్ నేరాలపై ఈగల్ ఆధ్వర్యంలో నిన్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవికృష్ణ పాల్గొని మాట్లాడుతూ, విద్యార్థులు చదువు, క్రీడలు, పుస్తక పఠనంపై దృష్టి పెట్టాలని, గంజాయి, మత్తు పదార్థాలు వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. నూతన సాంకేతిక వ్యవస్థల ద్వారా సైబర్ నేరాలకు సంబంధించిన వివరాలు నమోదవుతాయని, విద్యార్థులు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా బొబ్బిలిలో విద్యుత్ వినియోగదారులకు నిరంతర విద్యుత్ అందించేందుకు 45 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులకు పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఈ నిధులతో 4 ట్రాన్స్ఫార్మర్లు, 45 అదనపు వీధి దీపాలు, కొత్త విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తమిళనాడు, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి విస్తరించి ఉందని, అలాగే ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ రోజు 1 మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయ టవర్లు, శాసనసభా భవనం ఐకానిక్ గా ఉండేలా నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పిల్లల భవిష్యత్తే రాష్ట భవిష్యత్తని, వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయవాడ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతా. ప్రవాచిక రిచా ఝా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తథా స్విట్జర్లాండ్ దేశస్య రాష్ట్రపతి గీ పామలా చ అద్య భారత మండపం ఇత్యత్ర ద్వితీయం భారత్ ఈఎఫ్టీఏ సమృద్ధి శిఖర సమ్మేళనం సంబోధయిష్యతః. భారత్ ఈఎఫ్టీఏ వ్యాపారార్థిక సహమతి సంధేః ప్రథమ వార్షికోత్సవస్య అవసరే సమ్మేళనమిదం ఆయోజ్యతే. అస్మిన్ సమ్మేళనె భారతస్య తథా ఈఎఫ్టీఏ సంఘటనే అంతర్భూతానాం స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, లిక్టెన్స్టైన్ చేత్యతేషాం దేశానాం వరిష్ఠాః ప్రశాసకీయాధికారిణః, ఉద్యోగక్షేత్రస్య నేతారః, ప్రముఖ హితధారిణశ్చ సమ్మిళితాః భవిష్యంతి. సమ్మేళనస్య ఉద్దేశ్యం ఆర్థిక సహకారం సుదృఢీకర్తుం, వ్యావసాయిక సహమతిం ప్రవర్ధయితుం తథా

0: వ్యాపార నివేశ ప్రౌద్యోగికీ సహకార నవోన్మేష చేత్యతేషు క్షేత్రేషు నూతనానాం అవసరాణాం సృజనమస్తి. ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః సార్వజనిక జీవన యాత్ర అద్యైవ ఆరబ్ధా ఆసీత్, యస్యాః అద్య పంచవింశతి వర్షాణి పూర్ణాని భవంతి. అస్మిన్ అవసరే ప్రధానమంత్రి నరేంద్రమోదీ అథ భాజపాదలస్య రాష్ట్రియాధ్యక్షః నితిన్నవీనః చ అద్య వికసిత భారత సంకల్ప సభాం సంబోధయిష్యతః. ప్రధానమంత్రిణః తథా భాజపాదలస్య రాష్ట్రియాధ్యక్షస్య సంబోధనాభ్యాం సహ దళస్య అనేకే వరిష్ఠ నేతారః అపి ఉత్తరప్రదేశస్య విభిన్నేభ్యః క్షేత్రేభ్యః దృశ్య శ్రవ్య పరాంతర్జాలీయ మాధ్యమేన కార్యక్రమే సహభాగం కరిష్యంతి. సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఆకాశవాణీతః ప్రసార్యతే.
1: విశద వృత్తాంతాయ ఎక్స్ మాధ్యమే @AIR న్యూస్ అలర్ట్స్ ఇత్యనుగచ్చంతు. యూట్యూబ్ మంచే చ న్యూస్ ఆన్ AIR ఆఫీషియల్ వాహిన్యాః అనుగ్రాహకాః భవంతు.
0: కేంద్రీయ మంత్రిమండలేన బహుమాధ్యమ సంబద్ధ పరివహన యోజనాం సువ్యవస్థతాం కర్తుం ఏకీకృత పరివహనాపూర్తి వ్యవస్థాపన ప్రాధికరణస్య స్థాపనాయై అనుమోదనం ప్రదత్తం. నవదిల్ల్యాం ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః అధ్యక్షతాయాం సంపన్నస్య మంత్రిమండలోపవేశనస్య అనంతరం వార్తాహరాన్ సంబోధయన్ సూచనా ప్రసారణ మంత్రి అశ్వినీ వైష్ణవః ఉక్తవాన్ యత్ ఇదం ప్రాధికరణం దశవర్షీయ యోజనావధిం ఆధృత్య దీర్ఘకాలికం రాష్ట్రియ పరివహన మహాయోజనాపత్రం సజ్జీకరిష్యతి. సః ఉక్తవాన్ యత్ ఇదం దేశే ఏకీకృత పరివహనాపూర్తి వ్యవస్థాపన యోజనాయై శీర్ష సంస్థారూపేణ కార్యం కరిష్యతి. శ్రీవైష్ణవః ఉక్తవాన్ యత్ మంత్రిమండలేన లఘు మధ్యమోద్యమేషు స్వామిత్వ నివేశాయ 10,000 కోటి రూప్యకాణాం లఘు మధ్యమోద్యమ వికాస నిధి స్థాపనాయై అపి అనుమోదనం ప్రదత్తం. భారత ఘానా దేశయోర్మధ్యే వైజ్ఞానికానుసంధానస్య శైక్షణిక క్షేత్రస్య క్షమతావర్ధనస్య కృష్యనుసంధానస్య తథా శిక్షాయాశ్చ క్షేత్రేషు సహకారం సుదృఢీకర్తుం ద్వయోః సంధిజ్ఞాపనపత్రయోః ఆదాన ప్రదానం జాతం. విదేశమంత్రిణః డాక్టర్ ఎస్ జయశంకరస్య ఘానాయాత్రయాః సమయే ఏతయోః సంధిజ్ఞాపనపత్రయోః ఆదాన ప్రదానం అభవత్. డాక్టర్ జయశంకరస్య ఘానాదేశస్య విదేశమంత్రిణః శామ్ ఆకుర్జీతో అబ్లక్వా ఇత్యస్య చ మధ్యే భారత్ ఘానాదేశయోః వ్యాపక సహమతిం సుదృఢీకర్తుం విస్తృతం విచార వినిమయం జాతం. ధ్యాతవ్యమిదం యత్ విదేశమంత్రిణః ఇయం యాత్రా అస్య మాసస్య 10 దినాంకపర్యంతం ప్రవర్తిష్యతే. భారతర్తు విజ్ఞాన విభాగేన అద్య నాగాలాండ్, మణిపుర్, మిజోరం, త్రిపురాసు ప్రబల వృష్టేః పూర్వానుమానం కృతమస్తి. భారతేన హ్యః రాత్రౌ లఖనౌ నగరే క్రీడ్యమాణే ప్రథమ వింశతి ప్రతివింశతి అంతారాష్ట్రియ క్రీడాయాం వెస్ట్ ఇండీజ్ దళం 8 పరాజితం. అనేన విజయేన భారతం 5 శృంఖలాయాం 1-0 ఇత్యంతరేణ అగ్రే అస్తి. ఇతి వార్తాః.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:00. ఇప్పుడు వరంగల్ జిల్లా సమాచార లేఖ అందిస్తారు డి వీణావాణి.
3: వరంగల్లో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని రాష్ట ప్రభుత్వ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో జరుగుతున్న నిర్మాణ పనుల ప్రస్తుత స్థితి, వివిధ విభాగాల నిర్మాణం, మౌలిక వసతులు, విద్యుత్, నీటి సరఫరా తదితర అంశాలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు పూర్తయిన పనుల నాణ్యతను, చేపట్టాల్సిన పనులను ప్రణాళికాబద్దంగా సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. కాకతీయ చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం తో పాటు పర్యాటకులకు మౌలిక వసతులను అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య అన్నారు. వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ కోటలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలలో పాల్గొని మాట్లాడుతూ, రాణి రుద్రమదేవి ప్రతాపరుద్రుల కాలం నాటి చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాలు, చారిత్రక కట్టడాలను సంరక్షించి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ది చేయాలని సూచించారు. ఖిల్లా వరంగల్లో గుర్తించిన పురాతన శివాలయానికి అవసరమైన కనీస సౌకర్యాలు కల్పిస్తే మరింత ఆకర్షణీయంగా

0: శారదా అన్నారు. సుమారు 100 సంవత్సరాల తర్వాత చేపడుతున్న రీసర్వేలో భూముల హద్దులు, విస్తీర్ణం, యాజమాన్య వివరాలను పకడ్బందీగా నమోదు చేయనున్నట్లు తెలిపారు. రీసర్వే ప్రక్రియలో భాగంగా భూ యజమానులు, రైతులు తమ భూములకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించారు. భూ వివరాల్లో ఏవైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే గ్రామ సభలో అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో 100 వారాల నషాముక్తి యువ భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. మాల్దీవుల సిటీ కౌన్సిల్లకు చెందిన మహిళా అభివృద్ది కమిటీ సభ్యుల బృందం వరంగల్ జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించింది. హైదరాబాద్ లోని జాతీయ గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాయకత్వ అభివృద్ది కార్యక్రమంలో భాగంగా 30 మంది మహిళా సభ్యులు ఈ అధ్యయన పర్యటనలో పాల్గొన్నారు. మొదటి రోజు గంగదేవిపల్లి గ్రామాన్ని సందర్శించిన బృందం గ్రామ అభివృద్ది కార్యక్రమాలను పరిశీలించింది. ఆపై ములకనూరులోని స్వకృషి మహిళా డైరీని సందర్శించి మహిళలు నిర్వహిస్తున్న డైరీ కార్యకలాపాలను పరిశీలించారు. వరంగల్ జిల్లాలో అమలు చేస్తున్న పలు ప్రభుత్వ కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని మాల్దీవుల మహిళా అభివృద్ది కమిటీ సభ్యులు ప్రశంసించారు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్ లో మొత్తం 98,539 ఎకరాల్లో వరి సాగు జరిగినట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు. ఇందులో 90,523 ఎకరాల్లో 7 రకాల సన్నవడ్లు, 8,16 ఎకరాల్లో దొడ్డు రకం వడ్లు సాగు చేసినట్లు తెలిపారు. వీటి ఆధారంగా సుమారు 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. ధాన్యం కొనుగోళ్ల కోసం జిల్లాలో 209 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లోని కైటెక్స్ కంపెనీ కార్మికులకు నర్సంపేట మెడికల్ కాలేజీకి నర్సింగ్ స్టూడెంట్స్ కి రవాణా సౌకర్యార్థం ఆర్టీసీ బస్సులు నడపాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడంతో పాటు రైతులకు ఆధునిక సాగు పద్దతులపై అవగాహన కల్పించే లక్ష్యంతో గీసుకొండ మండలం కోనాయ మాకులలోని రైతు వేదికలో ఇటీవల జిల్లా స్థాయి ఉద్యాన పంటల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద పాల్గొని రైతులతో మాట్లాడారు. ఉద్యాన పంటల సాగు, ఆధునిక సాంకేతిక పద్దతులు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, పంటల ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశాలపై రైతులకు అవగాహన కల్పించారు. వరంగల్ జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. ఆర్సీఓలు, సంబంధిత జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని పాఠశాలలను క్రమం తప్పకుండా సందర్శించాలన్నారు. విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యా ప్రమాణాలు, భద్రత తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు.
1: జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చిన్న మధ్యతరహా పరిశ్రమల వృద్ధికి 10,000 కోట్ల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, స్విస్ అధ్యకుడు గై పార్మెలిన్ ఈరోజు భారత మండపంలో జరిగే 2వ భారత్ ఈఎఫ్టీఏ సదస్సు 2026లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు బీజేపీ నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప సభను ఉద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగిస్తారు. లక్నో వేదికగా నిన్న రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చిన్న మధ్యతరహా పరిశ్రమల వృద్ధికి భారీ ఊతమిస్తూ 10,000 కోట్ల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్కు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ఎంఎస్ఎంఈ రంగానికి పెద్ద ప్రోత్సాహమని, తదుపరి తరం భారతీయ వ్యాపార నాయకులను సృష్టించే దిశగా ఇదొక కీలక ముందడుగని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఎంఎస్ఎంఈలు తమ కార్యకలాపాలను విస్తరించుకునేందుకు, అధునాతన సాంకేతికతలను వినియోగించేందుకు తోడ్పడుతుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలు ప్రపంచ మార్కెట్లలోకి ప్రవేశించడానికి, ప్రపంచ వాల్యూ చైన్లతో అనుసంధానమవడానికి ఇదొక వేదికను అందిస్తుందని నరేంద్రమోదీ అన్నారు. భారత్ ఈఎఫ్టీఏ వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం మొదటి వార్షికోత్సవం సందర్భంగా

0: సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, స్విస్ అధ్యకుడు గై పార్మెలిన్ ఈరోజు భారత మండపంలో జరిగే 2వ భారత్ ఈఎఫ్టీఏ సదస్సు 2026లో ప్రసంగిస్తారు. ఈ సదస్సులో భారత్ ఈఎఫ్టీఏ దేశాలు స్విట్జర్లాండ్, నార్వే, ఐస్లాండ్, లీచ్టెన్స్టైన్లకు చెందిన సీనియర్ ప్రభుత్వ అధికారులు, పారిశ్రామిక నాయకులు, కీలక భాగస్వాములు పాల్గొంటారు. 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి భాగస్వామ్య నిర్మాణం, భారత్లో 10 లక్షల ఉద్యోగాల కల్పన అనే ఇతివృత్తంతో ఈ సదస్సు కొనసాగుతుంది. ఈ సదస్సు టీఈపీఏ పురోగతిని సమీక్షించడం, కొత్త పెట్టుబడులను ప్రకటించడం, పరిశ్రమ ప్రభుత్వ సహకారాన్ని బలోపేతం చేయడం వంటి కీలక రంగాలలో అవకాశాల అన్వేషణపై దృష్టి సారిస్తుంది. సమ్మిళిత సుస్థిర అభివృద్ధికి సాంకేతికత ఒక సాధనంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రధానమంత్రి సేవాతీర్థలో గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ బోర్డు సభ్యులతో సమావేశమయ్యారు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈరోజు నుంచి ఈ నెల 10 వరకు న్యూఢిల్లీలో జరగనుంది. సమాజంలోని అన్ని వర్గాలకు సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావడం అత్యవసరమని ప్రధానమంత్రి అన్నారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాల కోసం సాంకేతికత, డిజిటల్ సేవలను అందుబాటు ధరలలో ఉంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పెరుగుతున్న డిజిటల్ అంతరాన్ని నివారించేందుకు సాంకేతికతను చివరి మైలు వరకు తీసుకెళ్లాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రతి గొంతు వినిపించినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. నిన్న పూర్వోరింలోని గోవా శాసనసభ సముదాయం రజతోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓం బిర్లా మాట్లాడుతూ గోవాకు గొప్ప చరిత్ర ఉందని అన్నారు. సుదీర్ఘ పోరాటం ఈ రాష్ట్రానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టిందని పేర్కొన్నారు. అప్పటి నుంచి దేశ ఆర్థిక వృద్ధికి అనుగుణంగా ముందుకు సాగుతూనే గోవా తన వారసత్వాన్ని, సహజ పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు కృషి చేసిందని అన్నారు. గోవా సమతుల్యతను సాధించిందని, ప్రజల గౌరవాన్ని, జీవన ప్రమాణాలను కోల్పోకుండా పర్యాటకం, పరిశ్రమలు, విద్యారంగంలో ఒక ప్రత్యేక గుర్తింపును నిర్మించుకుందని ఓం బిర్లా అన్నారు. కేంద్ర ప్రభుత్వం భారత వైమానిక దళం నూతన అధిపతిగా ఎయిర్ మార్షల్ ఆశుతోష్ దీక్షిత్ను నియమించింది. ఈ నెల 31వ తేదీ నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ పదవీ విరమణ అనంతరం ఆయన స్థానంలో ఆశుతోష్ దీక్షిత్ 29వ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్గా బాధ్యతలు చేపడతారు. ఆశుతోష్ దీక్షిత్ ఒక ప్రయోగాత్మక టెస్ట్ పైలట్ అని, 3500 గంటలకు పైగా విమానయాన అనుభవం ఉన్న అర్హత గల ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన 25 ఏళ్ల ప్రజా జీవిత ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యకుడు నితిన్ నబీన్ ఈరోజు బీజేపీ నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రసంగిస్తారు. పలువురు సీనియర్ పార్టీ నాయకులు ఉత్తరప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి వర్చువల్గా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ వినోద్ తావ్డే అయోధ్య నుంచి పాల్గొంటారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, రాష్ట సహా ఇన్ఛార్జ్ డాక్టర్ మేధా కులకర్ణి లక్నో నుంచి పాల్గొంటారు. రాష్ట బీజేపీ అధ్యకుడు పంకజ్ చౌదరి వారణాసి నుంచి, కేంద్ర మంత్రి జేపీ నడ్డా నోయిడా నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతూ కేంద్ర మంత్రి మండలి తీర్మానం ఆమోదించింది. నరేంద్రమోదీ తొలిసారిగా 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 2014లో దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన నేటితో ప్రభుత్వ అధినేతగా విజయవంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ 25 ఏళ్ల సుదీర్ఘ పాలనాకాలం భారత ప్రజాస్వామ్య రక్షణకు, దాని శక్తి సామర్థ్యాలకు నిదర్శనమని పేర్కొన్నారు.
1: ये जो निरंतर सेवा देश की है, इसके लिए कैबिनेट ने अभिनंदन किया माननीय प्रधानमंत्री जी का और एक प्रस्ताव पारित किया. जिस तरह से गुजरात में माननीय प्रधानमंत्री जी ने अपने कार्यक्रमों के माध्यम से, नीतियों के माध्यम से कई ऐसे परिवर्तन किए जिसके लिए दुनिया भर में माननीय प्रधानमंत्री जी को जो काम उन्होंने किए वो सारे काम आगे जाके देश के लिए एक बड़ी टेम्पलेट बने. तो गुजरात मॉडल को दुनिया भर में पहचाना गया, सराहा गया और भारत भर में उसकी इम्प्लीमेंटेशन.
0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న న్యూఢిల్లీలో స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై పార్మెలిన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా

0: పరస్పర ఆసక్తి గల అంశాలపై ఇరు పక్షాలు చర్చలు జరిపినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచడం, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా వారు చర్చలు జరిపినట్లు తెలిపింది. ఇరు దేశాలకు పరస్పరం ప్రయోజనకరంగా ఉన్న ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందంపై చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు కూడా వారు చర్చలు జరిపినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న ఘనాలోని ఆక్రాకు చేరుకున్నారు. ఘనా విదేశాంగ మంత్రి సామ్ ఒకుడ్జేటో అబ్లాక్వా అందించిన ఆత్మీయ స్వాగతాన్ని మంత్రి అభినందించారు. భారత్ ఘనా సమగ్ర భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఫలవంతమైన చర్చలు జరిపేందుకు తాను ఎదురుచూస్తున్నానని డాక్టర్ జయశంకర్ అన్నారు. లక్నో వేదికగా నిన్న రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 19.1 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. షెర్పెన్ రుదర్ఫోర్డ్ 56 పరుగులు, షాయ్ హోప్ 52 పరుగులు చేశారు. భారత బౌలర్లలో నమన్ ధీర్ 3 వికెట్లు తీయగా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 14.4 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ 43 బంతుల్లో 102 పరుగులు చేసి నాటౌట్గా నిలవగా ఇషాన్ కిషన్ 37 పరుగులతో అజేయంగా నిలిచారు. సెంచరీ చేసిన శ్రేయస్ అయ్యర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్లోని 2వ టీ20 మ్యాచ్ శుక్రవారం రాంచీలో జరుగుతుంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళం, ఒడిశా, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు ఇలాంటి పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి సంజయ్ లోహియా నిన్న న్యూఢిల్లీలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులతో ఆర్థిక సమ్మిళిత పథకాల పురోగతిపై సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వివిధ ఆర్థిక సమ్మిళిత పథకాల కింద సాధించిన పురోగతిపై సవివరమైన సమీక్ష జరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారతీయ రైల్వే సుదూర ప్రాంతాలకు ప్రయాణించే రైళ్లలో పరిశుభ్రత నిర్వహణను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 40 గంటలకు పైగా ప్రయాణ సమయం ఉన్న 11 సుదూర రైళ్లను మెరుగైన పర్యవేక్షణ కోసం గుర్తించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా చిన్న మధ్యతరహా పరిశ్రమల వృద్దికి 10,000 కోట్ల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్విస్ అధ్యకుడు గై పార్మెలిన్ ఈరోజు భారత మండపంలో జరిగే 2వ భారత్ ఈఎఫ్టీఏ సదస్సు 2026లో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈరోజు బీజేపీ నిర్వహించే వికసిత్ భారత్ సంకల్ప సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లక్నో వేదికగా నిన్న రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్లో వెస్టిండీస్పై భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు ఉదయ తరంగిణి

వోల్ పత్తి దినోత్సవం సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం. తెల్లగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, మన చర్మాన్ని హాయిగా పలకరిస్తుంది, మన దుస్తుల్లో ఉంటుంది, మన ఇంటి పరదాల్లో ఉంటుంది, మన చేతి రుమాలుగా మారుతుంది. ఇంతకీ అది ఏమిటో తెలుసా? అదేనండి మన పత్తి. మన జీవితాల్లో ఎంతో సాధారణంగా కనిపించే కానీ దాని వెనుక కోట్లాది మంది రైతుల శ్రమ, ప్రకృతి శక్తి, పరిశ్రమల కృషి దాగి ఉన్న ఒక అద్భుతమైన పంట, అదే పత్తి. ప్రతి సంవత్సరం

మనలో చాలామందికి పత్తి అంటే తెల్లటి దూది మాత్రమే గుర్తుకొస్తుంది. కానీ పత్తి కథ అంతకంటే పెద్దది. పత్తి మొక్కలో ఏర్పడే బోడాల నుంచి వచ్చే తెల్లటి నారను మనం దుస్తులు, బెడ్షీట్లు, తువ్వాళ్ళు, తెరలు వంటి అనేక వస్తువుల తయారీలో ఉపయోగిస్తాం. అంతేకాదు, పత్తి గింజల నుంచి నూనె తయారవుతుంది. పత్తి గింజల నుంచి లభించే ఉప ఉత్పత్తులు పశువుల దాణా వంటి అవసరాలకు కూడా ఉపయోగపడతాయి. అంటే పత్తి పొలంలో పుట్టి మన అల్మారాలో చేరి మన వంటగదిలోకి కూడా అడుగుపెడుతుంది. ఇదే పత్తి ప్రత్యేకత. విత్తనం వేయడం నుంచి మొక్కను సంరక్షించడం వరకు, చీడపీడల నుంచి పంటను కాపాడటం నుంచి పత్తి ఏరడం, మార్కెట్కు తరలించడం వరకు ప్రతి దశలో రైతు శ్రమ ఉంటుంది. అందుకే పత్తితో తయారైన వస్త్రాన్ని ధరించిన ప్రతిసారి మనం గుర్తించుకోవాల్సింది ఒక్కటే, ఈ వస్త్రం వెనుక ఒక రైతు చెమట ఉంటుంది. భారతదేశానికి పత్తి ఎంతో ముఖ్యమైనది. మన దేశ వ్యవసాయ వస్త్ర రంగాల్లో పత్తికి ప్రత్యేక స్థానం ఉంటుంది.

0: ఈ వస్త్రం వెనుక ఒక రైతు చెమట ఉంది. భారతదేశానికి పత్తి ఎంతో ముఖ్యమైనది. మన దేశ వ్యవసాయ వస్త్ర రంగాల్లో పత్తికి ప్రత్యేక స్థానం ఉంది. భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో పత్తిని విస్తృతంగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో పత్తి సాగు ముఖ్యమైన వ్యవసాయ కార్యకలాపంగా ఉంది.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ, నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

పత్తి కేవలం రైతుకు ఆదాయాన్ని అందించడమే కాదు, జిన్నింగ్, స్పిన్నింగ్ నేయడం, వస్త్ర తయారీ, ఎగుమతులు వంటి అనేక రంగాల్లో ఉపాధి కల్పిస్తుంది. ప్రపంచ పత్తి దినోత్సవం పత్తి ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేయడమే కాకుండా పత్తి రంగంతో జీవనోపాధి పొందుతున్న రైతులు, కార్మికులు, చిన్న ఉత్పత్తిదారుల గురించి అవగాహన పెంచడానికి ఒక అవకాశం. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పత్తి వ్యవసాయం లక్షలాది కుటుంబాల జీవనాధారంగా ఉంది.

0: సుస్థిర పత్తి సాగు అంటే రైతు ఆదాయాన్ని కాపాడుతూ నేల మరియు నీటి వనరులను సంరక్షిస్తూ పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించే పద్ధతులను ప్రోత్సహించడం. అందుకే భవిష్యత్తులో మనకు కావాల్సింది ఎక్కువ పత్తి మాత్రమే కాదు, మంచి పద్ధతుల్లో పండించిన పత్తి. మీరు ఈరోజు వేసుకున్న దుస్తులను ఒక్కసారి గమనించండి. అది కాటన్దా అయితే మీరు ధరించింది కేవలం ఒక వస్త్రం కాదు, ఒక రైతు శ్రమను, ఒక కార్మికుడి కృషిని, ఒక పరిశ్రమ ప్రయాణాన్ని, ప్రకృతి ఇచ్చిన ఒక సహజ నారను మీరు ధరించారు. ముగింపు. తెల్లని పత్తి మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. చిన్న విత్తనం పెద్ద మొక్కగా మారుతుంది, పెద్ద మొక్క పత్తి ఇస్తుంది, పత్తి వస్త్రంగా మారుతుంది, వస్త్రం మన జీవితంలో భాగమవుతుంది. అదేవిధంగా ఒక చిన్న రైతు కష్టం ఒక కుటుంబానికి జీవనాధారం కావచ్చు, ఒక గ్రామానికి ఆర్థిక బలం కావచ్చు, ఒక దేశానికి పరిశ్రమల శక్తి కావచ్చు. కాబట్టి ఈ ప్రపంచ పత్తి దినోత్సవం సందర్భంగా పత్తిని గౌరవిద్దాం, రైతును గౌరవిద్దాం, సహజ వనరులను కాపాడుదాం, సుస్థిరమైన భవిష్యత్తుకు బాటలు వేద్దాం. ఇదే ప్రపంచ పత్తి దినోత్సవం మనకు అందించే అందమైన సందేశం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఇప్పుడు ఇది మన చట్టం. ఈ కార్యక్రమంలో క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్, ఈ అంశం గురించి న్యాయవాది శ్రీ సివి విద్యాసాగర్ రావు గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి గారు.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన. ఈరోజు సీనియర్ న్యాయవాది శ్రీ సివి విద్యాసాగరరావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి క్రిమినల్ కేసుల్లో ట్రయల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్కారం విద్యాసాగరరావు గారు.
1: నమస్తే అండి.
0: ఈ క్రిమినల్ కేసుల్లో జరిగే ట్రయల్స్లో ముఖ్యంగా ముద్దాయికి అగెనెస్ట్గా, అంటే ముద్దాయిని నేరస్థలంలో చూసినట్టుగా, నేరం చేస్తుండగా చూశానని సాక్షి సాక్ష్యం చెబితే జడ్జి గారు శిక్ష వేసే అవకాశం ఉంటుందా?

0: ఇందులో మనము పరిగణనలో తీసుకోవాల్సినటువంటి విషయం ఏముంటుంది అంటే, సీరియస్ నేచర్ ఆఫ్ అఫెన్సెస్లో, ఘోరమైనటువంటి
1: హీనియస్ క్రైమా,
0: హీనియస్ క్రైమ్స్ అయినటువంటి సందర్భాలలో ఎవరన్నా సాక్షులు ముద్దాయిని మేము చూస్తే గుర్తుపడతాము అని పోలీసు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో చెప్పడం జరుగుతుంది. ఆ సందర్భంలో పోలీసు వాళ్ళు జడ్జి గారు పర్మిషన్ తీసుకొని జడ్జి గారి సమక్షంలో జడ్జి గారే చేస్తారు. ఏం చేస్తారు, ఎవరినైతే అరెస్ట్ చేస్తారో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో, ఆ ముద్దాయితో పాటు ఇంకా వేరే ఏడుగురి సంబంధం లేని మనుషులను, ఈ కేసుకు సంబంధం లేని మనుషులను 1:7 లైన్లో నిలబెడతారు. లైన్ ఎక్కడ, జైల్లో ఉంటే జైల్లో, జైల్లోనే అవుతుంది ప్రాసెస్. దాన్ని ఏమంటాం మనం క్రిమినల్లో అంటే ఐడెంటిఫికేషన్ పరేడ్ అంటాం. ఐడెంటిఫికేషన్ పరేడ్ అంటే ఏంటి అంటే, సాక్షులు ఎవరైతే నేరం జరుగుతుండగా నేరం చేసినటువంటి ముద్దాయి ఎవరైతే ఉంటారో, ఆ ముద్దాయి జడ్జి గారి ముందర నిలబడి ఉన్నటువంటి 7 మంది మనుషులలో ఆ ముద్దాయిని గుర్తుపట్టే అవకాశం ఉంటుందా అన్నది సాక్షికి ఒక అవకాశం ఇస్తారు. ఆ సందర్భంలో ఆ సాక్షి ఒకవేళ నిజంగానే 7 ఐడెంటిఫై చేస్తే అది కొంచెం ముద్దాయికి అగెన్స్టే సీరియస్ ఉంటుంది ఆ పరిస్థితి.
1: ఓకే,
0: ఇవి సీరియస్ నేచర్ ఆఫ్ అఫెన్సెస్ లోనే అవుతుంది. ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, టెస్ట్ ఐడెంటిఫికేషన్ పరేడు మెజిస్ట్రేట్ గారు చేస్తారు. జడ్జి గారు ముద్దాయికి ఇంటిమేషన్ ఇచ్చి మిమ్మల్ని గుర్తుపట్టడానికి ఫలానా సాక్షులు జైలుకు రావడం జరుగుతుంది, శనివారమో ఆదివారమో జరుగుతుంది, మేము వస్తున్నాము అని చెప్తారు. ఆ జడ్జి గారు వచ్చిన తర్వాత ఆ ముద్దాయితో మాట్లాడిన తర్వాత ఆ 7 మందిలో ముద్దాయికి అవకాశం ఇస్తారు జడ్జి గారు, మీ ఇష్టముంద 7 మందిలో మీ ఇష్టముంద స్థానంలో మీరు నిలబడండి అని. ఎందుకంటే ఫస్టే ఎప్పుడు వాడు నిలబడాలి అంటే ఫస్టే ఉంటాడు వాడిని చూపియండి మీరు అని.
1: కరెక్ట్ కరెక్ట్.
0: అలా కాకుండా 7 మందిలో మీ ఇష్టముంద జాగలో నిలబడండి, సీరియల్ నెంబరు అది మీ చాయిస్ అని చెప్తారు. ఇంపోర్టింగ్ అందులో పరిగణనలో తీసుకోవాల్సిన విషయం ఏముంటుంది అంటే, దాదాపు ఈ కేసుకు సంబంధం లేని మనుషులు ఎవరైతే 6 మంది ముద్దాయితో పాటు అందులో నిలబడ్డారో, సరిసమానమైనటువంటి హైటు, సరిసమానమైనటువంటి పర్సనాలిటీ ఉండాల ఉండాల. ఇప్పుడు ఒక నా మీద నేర ఆరోపణ పెట్టి నా పక్కన 6 మంది అమ్మాయిలను నిలబెట్టించి అందులో ఎవరు చెప్పండి అంటే వాళ్ళు న్యాచురల్లీ మగవాన్ని చూపిస్తారు. అలా కాకుండా సేమ్ పర్సనాలిటీ, సేమ్ జెండరు, హైట్, వెయిట్, ఐడెంటిఫికేషన్ పరేడ్స్ జరుగుతుంది.
1: అయితే అడ్వకేట్ గారు, ఏదైనా సందర్భంలో జడ్జిలు విట్నెస్గా మారే అవకాశం ఉంటుందా? ఒకవేళ మారితే వారి విట్నెస్ సాక్ష్యం చెల్లుతుందా?
0: ఉంటుంది. జనరల్గా జడ్జి గారు అంటే మెజిస్ట్రేట్ గారే అయి ఉంటారు, 99% మెజిస్ట్రేట్ గారే అయి ఉంటారు. మెజిస్ట్రేట్ గారు కోర్టుకు విట్నెస్లా ఎప్పుడు వస్తారంటే, ఈ మధ్య కాలంలో మనం డౌరీ డెత్ చాలా చూస్తున్నాం, సూసైడ్లు చూస్తున్నాం. డౌరీ డెత్ కానివ్వండి, సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు, ప్రాణంతో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని స్త్రీ కావచ్చు మగవారు కావచ్చు, చివరి ప్రాణంలో ఉన్న సమయంలో హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఈ పోలీసు వాళ్ళు కన్సర్న్ మెజిస్ట్రేట్ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కన్సర్న్ మెజిస్ట్రేట్ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏ వేరే మెజిస్ట్రేట్ గారు వచ్చి ఆ లేడీ అయినా జెంట్స్ అయినా ఎవరైనా ఎవరైతే సూసైడ్ అటెంప్ట్ చేశారో లేకుంటే బర్నింగ్ ఇంజరీస్ ఉన్నాయో, అవి ఎలా అయ్యాయి, మీరు ఈ స్థితికి రావడానికి కారణము ఎవరు అని జడ్జి గారు ఆమె వచ్చినటువంటి భాషలోనే రాస్తారు. ఆమె ఏం చెప్తే అదే రాస్తారు, ట్రాన్స్లేషన్ చేసి రాయరు, ట్రాన్స్లేషన్ చేసి రాయరు, యాజ్ ఇట్ ఈజ్ రాస్తారు, అదే వర్బాటంలో రాస్తారు. అది రాసిన తర్వాత ఒకవేళ ఆ విక్టిమ్ గంట చనిపోతే, చనిపోయే ముందు ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఏమిటి అన్నది చెప్పడానికి ఈ జడ్జి గారు ఈ ట్రయల్లో సాక్షిగా వస్తారు. మరణ వాంగ్మూలం దాన్ని అనే అంటారు. అప్పుడు జడ్జి మెజిస్ట్రేట్ గారు కోర్టుకు వచ్చి చెప్తారు.
1: అయితే ఈ క్రిమినల్ ట్రయల్ ప్రాసెస్ లో డాక్టర్స్ సాక్ష్యంగా తీసుకోవచ్చా?
0: తీసుకుంటారు. ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగారు, జడ్జి గారు కోర్టుకు సాక్షిగా వస్తారా అని. ఇదే బర్నింగ్ ఇంజరీస్తో ఎవరన్నా చనిపోయారు, చనిపోయే పరిస్థితుల్లో ఉన్నారు అన్నప్పుడు జడ్జి గారు పోయి ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంది అని మాట్లాడి అడిగి ఏదైతే స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకుంటారో, దానికి ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్ను కూడా పోలీసు వాళ్ళు విచారణ చేస్తారు.

0: ఆ సందర్భంలో ఆ డాక్టర్ను కూడా విట్నెస్ చేస్తారు ఛార్జ్ షీట్లో పోలీస్ వాళ్ళు. సమన్స్ వచ్చినప్పుడు ఆ డాక్టర్ కూడా కోర్టు వచ్చి జడ్జి గారి ముందర ఫలానా రోజు ఫలానా పోలీస్ వాళ్ళు ఫలానా వ్యక్తిని మా హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, అతను 80% 75% బర్నింగ్ ఇంజరీస్తో వచ్చారు, మేము వారి ట్రీట్మెంట్ చేసే ప్రయత్నం చేశాము, ఆయన పేరు ఇది రాసుకున్నాము, అతను కూడా ఇది ఎలా అయ్యింది అంటే నాకు ఈ విధంగా చెప్పాడు, ఏం ట్రీట్మెంట్ అయ్యింది అన్నది డాక్టర్ గారు యాజ్ ఎ విట్నెస్ చెప్తారు. సో ఆ సందర్భంలో జడ్జి గారు వస్తారు, డాక్టర్ గారు కూడా వస్తారు.
1: మరి విద్యాసాగర్ గారు, మీరు అన్నట్టు జడ్జి గారు సాక్ష్యం చెల్లుతుంది, డాక్టర్ గారు సాక్ష్యం చెల్లుతుంది, మరి సినిమాల్లో చూపించినట్టుగా పోలీసు వారి సాక్ష్యం చెల్లదు అని చాలా సినిమాల్లో నేనే చూసి విన్నున్నాను, కాబట్టి నిజంగానే పోలీసు వారి సాక్ష్యం చెల్లదా?
0: పోలీసు వాళ్ళ సాక్ష్యం చెల్లదు అంటే వాళ్ళు సాక్ష్యం సృష్టించరు, ఉందని మట్టుకే గ్యాదర్ చేసి మొత్తం ఒక ప్రొఫార్మ ప్రకారం జడ్జి ముందర పెట్టడం జరుగుతుంది. న్యాచురల్లీ ఏమవుతుంది, కేసు పెట్టిన పోలీస్ ఆఫీసర్కు ఆ కేసులో కన్విక్షన్ రావాలనే ఉంటుంది. నేను వంట చేశాను కింద వాళ్ళు బాగుంది అని అనాలనే నేను కోరుకుంటాను. అలాగే పోలీసు వాళ్ళు కూడా అతను పెట్టిన కేసు ముద్దాయికి శిక్ష పడాలి అనేటువంటి ఆలోచనతోని లేని విషయాన్ని కూడా వాళ్ళు కొంచెం ఛార్జ్ షీట్లో విట్నెస్లో యాడ్ చేసే ప్రమాదం ఉంటుంది, కాబట్టి చెల్లదు అని ఒక నిర్ణయం ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఏమవుతుంది, కంప్లైనెంట్ నోటి మాట కంప్లైంట్ ఇస్తే పోలీస్ ఆఫీసరే కంప్లైంట్ రాసుకుంటాడు, కంప్లైంట్ రాసుకున్న తర్వాత అదే పోలీస్ ఆఫీసర్ ఎఫ్ఐఆర్ చేస్తాడు, అదే పోలీస్ ఆఫీసరు టోటల్ ఇన్వెస్టిగేషన్ చేస్తాడు, అదే పోలీస్ ఆఫీసరు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాడు. ఈ సందర్భంలో పోలీస్ వాళ్ళ సాక్ష్యం చెల్లదు, ఎందుకంటే ఇంట్రెస్టెడ్ పర్సన్,
1: అది
0: ఇంట్రెస్టెడ్ పర్సన్, అన్ని ఇతనే చేశాడు కదా అది.
1: అయితే నేరస్థలంలో ముద్దాయిని చూడడానికి, నేరస్థలంలో నేరం చేస్తుండగా ముద్దాయిని చూడడానికి తేడా ఉంది అని
0: ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ ట్రయల్ ప్రాసెస్లో, క్రిమినల్ ట్రయల్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీంట్లో క్రాస్ ఎగ్జామినేషన్ పాత్ర ఏంటి?
0: క్రాస్ ఎగ్జామినేషన్ పాత్ర అంటే అడ్వకేట్ దారి ఉపాయము, అతని తెలివితేటలే ముద్దాయిని కాపాడే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రశ్న వేశారు ఏమని, ముద్దాయిని నేరస్థలంలో చూశాము అని ఒకటి ఉంటుంది, నేరస్థలంలో ముద్దాయి నేరం చేస్తూ చూశాను అని ఒకటి ఉంటుంది. మరి నేరం అవ్వకముందే నువ్వు చూశావా, చేస్తుంటే చూశావా, నువ్వు చూసే సమయానికి నేరం కంప్లీట్ అయిపోయిందా?
1: ఇలా స్టేజ్ని బట్టి,
0: స్టేజ్ని బట్టి నువ్వేం చూశావు. నేను చూసేసరికి ఆల్రెడీ చచ్చిపోయాడు, పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు అని విట్నెస్ చెప్పాడు అనుకోండి, పోలీసు వాళ్ళు రావడానికి అర్ధగంట అవుతుంది కదా, అర్ధగంట ముందు నేరం అయింది కదా, వీడేం చూడలేదు అనేటువంటి నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది. ముద్దాయిని నేను చూశాను అని విట్నెస్ చెప్పడం చెప్పినప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళు రికార్డ్ చేసినటువంటి స్టేట్మెంట్లో ఒక చిన్న సెంటెన్స్ మాత్రమే ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది, ఏమని, ముద్దాయిని చూస్తే నేను గుర్తుపడతాను అని ఈ ఒక సెంటెన్స్ మాత్రమే స్టేట్మెంట్లో ఉంటుంది. వాస్తవానికి చూశాను నేను గుర్తుపడతాను అన్నప్పుడు సాక్షి చెప్పాల్సిన విషయాలు చాలా ఉంటాయి. అతని హైట్ సుమారు ఎంత ఉంటుంది, అతను నల్లగా ఉన్నాడా తెల్లగా ఉన్నాడా, సుమారు ఎంతలా ఉన్నాడు, అతను వేసుకునే బట్టలు ఏంటివి, అవి చెప్తే ఆ విషయాలు జడ్జి ముందర ట్రయల్ అయినప్పుడు సాక్ష్యం చెప్పినప్పుడు ఇవన్నీ కనెక్ట్ అయితే, అన్ని టాలీ అయితే ముద్దాయికి కష్టమైన పరిస్థితి ఉంటుంది.
1: అయితే మీరు అన్నట్టు ఈ క్రాస్ ఎగ్జామినేషన్లో జడ్జి గారు తీర్పు ఇవ్వకుండా ముందు లాయర్కి అవకాశం ఉంటుంది ముద్దాయిని నేరస్తుడిగా నిరూపించడానికి,
0: దాన్నే క్రాస్ ఎగ్జామినేషన్ అంటారు.
1: ఈ క్రాస్ ఎగ్జామినేషన్ ని బట్టి నిర్ణయిస్తారా, లేదా క్రిమినల్ ట్రయల్లో ఇది స్ట్రాంగ్ కేస్ ఇది వీక్ కేస్ అని దేన్ని బట్టి నిర్ణయిస్తారు?
0: టోటల్లీ ట్రయల్ అంటే క్రాస్ ఎగ్జామినేషన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. 99% జడ్జి గారు క్రాస్ ఎగ్జామినేషన్ లో డిఫెన్స్ కౌన్సిల్ అంటే ముద్దాయి వాళ్ళ లాయరు ఎంత మటుకు ముద్దాయి అమాయకుడు, ఈ నేరానికి సంబంధం లేదు అన్న విషయాలను ఈయన ప్రూవ్ చేయగలిగాడు అన్నది క్రాస్ ఎగ్జామినేషన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో క్రాస్ ఎగ్జామినేషన్ వైటల్ ఫర్ ది అక్యూజ్డ్.
1: క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ గురించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: ఇది మన చట్టం.

ఇంతవరకు ఇది మన చట్టం. ఈ కార్యక్రమంలో క్రిమినల్ కేసుల్లో ట్రయల్స్ ఈ అంశం గురించి న్యాయవాది శ్రీ సివి విద్యాసాగర్ రావు గారితో పరిచయం రెండవ భాగం విన్నారు. పరిచయకర్త శ్రీ కారివర్ది గోపిశెట్టి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. సిరివెన్నెల చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం కెవి మహదేవన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలకు ఈ పూట ప్రసారం.

0: కానున్న మా కార్యక్రమాల వివరాలు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఐ శారదాచలం గారిచే వయలిన్ వాద్యం వింటారు. 9:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 30 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 11:03 భక్తి సంగీత కార్యక్రమంలో అంజనా తిరుమలై గారిచే భక్తి గీతాలు వింటారు. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అనితా సేన్ గారిచే తుమరి దాద్రా గాత్రం వింటారు. 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 2:30 నిషీగన్ మరాఠీ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 అక్టోబర్ 7 ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

ఇంతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఐ శారదాచలం గారిచే వైలిన్ వాద్యం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చిన్న మధ్యతరహా పరిశ్రమల వృద్ధికి భారీ ఊతమిస్తూ 10,000 కోట్ల ఎంఎస్ఎంఈ గ్రోత్ ఫండ్కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం ఎంఎస్ఎంఈ రంగానికి పెద్ద ప్రోత్సాహమని, తదుపరి తరం భారతీయ వ్యాపార నాయకులను సృష్టించే దిశగా ఇదొక కీలక ముందడుగని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సమ్మిళిత సుస్థిరాభివృద్దికి సాంకేతికత కీలక సాధనంగా మారాలని, అందరికీ అందుబాటులో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. న్యూఢిల్లీలో ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రారంభమైన వేళ సేవాతీర్థలో జీఎస్ఎంఏ బోర్డు సభ్యులతో సమావేశమై ఈ విషయాలను చర్చించారు. నషాముక్త్ టీబీ ముక్త భారతల సాధనకు ప్రజా భాగస్వామ్యం అత్యంత కీలకమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి తొలి ట్రోఫీ రావడంపై హర్షం వ్యక్తం చేస్తూ మత్తురహిత మెదక్ కోసం అంతా సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బెల్జియన్ అమెరికన్ శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హాల్జిన్కు భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం లభించింది. ఐస్ క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీలో సేవలు, అత్యధిక శక్తివంతమైన ఖగోళ న్యూట్రినోల ఆవిష్కరణకు గాను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఆయనకు ఈ అవార్డును ప్రకటించింది. దేశంలోని రాజ్యాంగబద్ధ సంస్థలు కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ నిరాధార ఆరోపణలు, అసత్య ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం చేయగా ఈసీ ఇచ్చిన స్పష్టమైన వివరణతో ఆయన దుష్ప్రచారం బహిర్గతమైందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ సుపరిపాలనపై బర్కత్పురాలో నమో సేవాగాథ ప్రత్యేక నాటకాన్ని బీజేపీ నిర్వహించింది. 2014 తర్వాత దేశంలో వచ్చిన మార్పును చాటిచెప్పిన ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన బృందాన్ని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అభినందించారు. G76 ప్రకారం అర్హులైన సింగరేణి కార్మికులకు 1,250 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీని వేగవంతం చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రజాభవన్లో నిర్వహించిన సమీక్షలో కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు నెల రోజుల్లో

నివాసితుల ప్రాథమిక జాబితా సిద్దం చేయాలని స్పష్టం చేశారు. ఆర్కిటిక్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు శుభారంభం చేశారు. నిన్న జరిగిన మహిళల సింగిల్స్ తొలి

ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. రాక్షసుడు చిత్రం నుండి ఎస్ జానకి బృందం పాడిన పాట, రచన దేవులపల్లి, సంగీతం ఇళయరాజా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. స్వర్ణకమలం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 9:10. ఇప్పుడు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 30 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఇంతవరకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 30 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి విన్నారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ఇప్పుడు వినండి జై చిత్రం నుండి బేబీ ప్రిటీ ఎన్ శ్రీనివాస్ బృందం పాడిన పాట. రచన కులశేఖర్, సంగీతం అనూప్ రూబెన్స్.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: సుప్రభాత వేళ భక్తిభావం.
5: కర్షక జనావళికి తారక మంత్రం.
2: మహిళా లోకానికి ప్రియనేస్తం.
5: యువజనులకై ఉత్తుంగ తరంగం.
2: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
5: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
2: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
6: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
5: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
6: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
2: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
5: అన్ని తానై,
2: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
5: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
2: ఆకాశవాణి.
5: నాడు, నేడు, రేపు కూడా ఇదే ప్రజావాణి.
7: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నేటితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా సంబరాలు, సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఈ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు, పార్టీ నేతలు పాల్గొంటారు. భారత్ ఈఎఫ్టీఏ వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం మొదటి వార్షికోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, స్విస్ అధ్యక్షుడు గై పార్మెలిన్ ఈరోజు భారత మండపంలో జరిగే 2వ భారత్ ఈఎఫ్టీఏ సదస్సు 2026లో ప్రసంగిస్తారు. ఫ్లై దుబాయ్ 1073 విమానంలోని 174 మంది ప్రయాణికులను కాపాడి ధైర్య సాహసాలు ప్రదర్శించిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్ను సత్కరించాలని కోరుతూ అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. స్మిత్పై జరిగిన దాడిని ఖండిస్తూ ఈ ఘటనపై సౌదీ అరేబియా, యుఏఈలు తక్షణమే విచారణ పూర్తి చేయాలని సభ కోరింది. సీఓపీడీ నియంత్రణ కోసం ప్రపంచంలోనే తొలి ఫిక్స్డ్ డోస్ ట్రిపుల్ కాంబినేషన్ ఇన్హేలర్ ఫార్మోఫ్లో జీఎండిఐను ల్యూపిన్ సంస్థ భారత్లో విడుదల చేసింది. డీసీజీఐ అనుమతులతో వచ్చిన ఈ ఇన్హేలర్ ఒకేసారి 3 కీలక మూలికలను అందిస్తూ బాధితుల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ISBG 25 పేరుతో మేనేజ్మెంట్ విద్య విస్తరణ కార్యక్రమాలను ప్రకటించింది. ఏటా 250 స్కాలర్షిప్ల పంపిణీ, ఇండియా రీసెర్చ్ కామన్స్ ఏర్పాటు, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంలను చేపడుతున్నట్లు డీన్ మదన్ పిల్లుట్ల తెలిపారు. ఎస్ఐఆర్ పరిధిలో అభ్యంతరాలు, క్లెయిమ్ల దాఖలకు నేటితో గడువు ముగియనుంది. ఆగస్టు 17 నుంచి ఇప్పటి వరకు ఈసీకి 7.56 లక్షల వినతులు రాగా నవంబర్ 5 నాటికి వాటిని పరిష్కరించనున్నారు. వీటిలో కొత్త ఓట్ల నమోదు, చిరునామాల మార్పు, తొలగింపు దరఖాస్తులున్నాయి. 2026-27 ఖరీఫ్ సీజన్లో దేశవ్యాప్తంగా 15.56 లక్షల హెక్టార్లలో వరి సాగు తగ్గగా అత్యధికంగా తెలంగాణలో 4.26 లక్షల హెక్టార్ల మేర తగ్గిందని కేంద్ర వ్యవసాయ శాఖ తెలిపింది. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లోనూ వరి సాగు తగ్గగా పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజల సాగు విస్తీర్ణం పెరిగింది. భారత నౌకాదళ యుద్ద నౌకల కోసం బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్, లాంచర్ల కొనుగోలుకు రక్షణ శాఖ 661 కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకుంది. సముద్రంలో దాడి సామర్థ్యాన్ని పెంచే ఈ క్షిపణులు నౌకల నుంచి సూపర్సోనిక్ వేగంతో సుదూర లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదిస్తాయి. ఉత్తరాఖండ్లోని చమోలి కేంద్రంగా నిన్న రాత్రి 10:23 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో కూడా కనిపించాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి.

ఇప్పుడు వినండి మహానంది చిత్రం నుండి హరిహరన్ చిత్ర పాడిన పాట, రచన బండారు దానయ్య కవి, సంగీతం కమలాకర్.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: శ్రోతలకు ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 11:03 భక్తి సంగీత కార్యక్రమంలో అంజనా తిరుమలై గారిచే భక్తి గీతాలు, వయలిన్ సహకారం సి అనంతకృష్ణ, మృదంగ సహకారం పి జయభాస్కర్. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అనితా సేన్ గారిచే గాత్రం. 12:10 యువవాణి తెలుగులో, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం, 2:30 నిషిగన్ మరాఠీ కార్యక్రమం.

సాయంత్రం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి గానుపాక మల్లమ్మవారి బృందంచే జానపద గీతాలు వింటారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో అంశం పెంపుడు జంతువులలో వచ్చే రాబీస్ వ్యాధి నివారణ నిర్ధారణ. ఈ అంశం గురించి శాంతినగర్ ప్రాథమిక పశు వైద్య అధికారి డాక్టర్ చంద్రారెడ్డి గారు అందించే వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాకాలంలో పశువుల ఆరోగ్య సంరక్షణ సమగ్ర నిర్వహణ. ఈ అంశం గురించి శ్రీ పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకాంత్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ వీరన్న బుక్య. 7:45 వికసిత్ భారత్ శీర్షిక. 8:03 నాటిక ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్. 9:30 చర్చాక విషయే ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 రాగం తానం పల్లవి సంగీత కచేరీ కార్యక్రమంలో డాక్టర్ గుమ్మలూరి శారదా సుబ్రహ్మణ్యం గారిచే గాత్రం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు.

చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి కొత్త బంగారు లోకం చిత్రం నుండి కార్తీక్ పాడిన పాట, రచన అనంత శ్రీరామ్, సంగీతం మిక్కీ జే మేయర్.

ఇప్పుడు వినండి స్వయంవరం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. రచన భువనచంద్ర, సంగీతం వందేమాత్రం శ్రీనివాస్.

ఇప్పుడు వినండి ఎవడిగోల వాడిది చిత్రం నుండి కార్తీక్ సాధనా సర్గం పాడిన పాట, రచన బండారు దానయ్య, కవి సంగీతం కమలాకర్.

ఇప్పుడు వినండి రాజు వెడ్స్ రాంబాయి చిత్రం నుండి అనురాగ్ కుల్కర్ణి జయశ్రీ పళ్ళెం పాడిన పాట. రచన మిట్టపల్లి సురేందర్, సంగీతం సురేష్ బొబ్బిలి.

0: ఇంతవరకు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రజాసేవలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి సాగించిన సుదీర్ఘ ప్రస్థానం సమ్మిళిత అభివృద్ది దార్శనికతను ఒక శక్తివంతమైన ఉద్యమంగా మార్చిందని ఉపరాష్టపతి కొనియాడారు. ఓటర్ల జాబితాల సవరణలో అక్రమాలను నిరసిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఇండీ కూటమి ఎంపీలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష నేతల నిర్బంధాన్ని ఖండిస్తూ పార్టీ అధిష్టానానికి అండగా నిలిచేందుకు, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేసేందుకు ఆయన ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఎస్సీ రోస్టర్ పాయింట్ల సవరణను తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో జరిగిన ఎంఎస్ఎఫ్ సభలో మాట్లాడుతూ, జనాభా ప్రాతిపదికన మాదికలకు 14% వాటా ఇవ్వాలని, సీఎం ఇచ్చిన రిజర్వేషన్ పెంపు హామీని నెరవేర్చాలని కోరారు. భారత రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి సమీక్షలో కీలక రెపో రేటును 25 బేసిక్పాయింట్లు పెంచి 5.50% చేర్చింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణం ముప్పును అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల గృహ వాహన రుణాల వడ్డీ రేట్లు పెరిగి ఈఎంఐలు పెరగనున్నాయి. ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన ఉగ్రదాడిని అడ్డుకుని 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్కు అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. ఆయన ధైర్య సాహసాలను ప్రశంసిస్తూ 3 అమెరికన్ చట్టసభ సభ్యులు యుఎస్ ప్రతినిధుల సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ దాడిని ఉగ్రచర్యగా ఖండిస్తూ దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ తన 21 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికారు. బ్యూనస్ ఎయిర్స్లోని ఎస్టాడియో మాన్యుమెంటల్ మైదానంలో బెనిన్తో మెస్సీ చివరి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను అలరించిన మెస్సీ శకం ముగిసింది. రాష్ట్రంలో ఈరోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ శాఖ పేర్కొంది. రంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి, భువనగిరి, నల్గొండ, నాగర్కర్నూల్, జనగాం, హన్మకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సిరిసిల్ల జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.
2: ఆకాశవాణి ఈనాటి భక్తి సంగీత కార్యక్రమంలో వినండి అంజనా తిరుమలై గారి గాత్రం. వాద్య సహకారం వయోలిన్పై శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి కేదారి రాగంలో నారాయణ తీర్థ తరంగం. పాహి పాహి జగన్మోహన కృష్ణ ఆదితాళం.

కార్యక్రమంలో చివరిగా వినండి కళ్యాణ వసంతరాగంలో పురంధరదాసు రచన ఇన్నుదయ భారదే ఖండచాపు తాళం.

మీరింతవరకు అంజనా తిరుమలై గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం వయోలిన్పై శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఇప్పుడు వినండి అజ్ఞాతవాసి చిత్రం నుండి నిరంజనారమణన్ ఆలపించిన ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు వినండి, ఆరెంజ్ చిత్రం నుండి విజయ్ ప్రకాష్ ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గీతం, హారిస్ జయరాజ్ సంగీతం.

కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వినండి శ్రీమతి అనితా సేన్ గారి తుమ్రి దాద్రా గాత్రం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మీడియం వేవ్ 738 కిలోహెట్స్, 406.5 మీటర్స్ మరియు డిఆర్ఎన్ రిసీవర్ 729 కిలోహెట్స్ పై మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. అందరికీ నమస్కారం, నేను మీ ఆదిత్య తేజ. ఈరోజు మనం బోల్డ్ అనే విషయాల గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు అని మనం విన్నాం, చదివాం కూడా. అటువంటి మహానుభావులైన ఎందరో సామాన్యులు, వారి జీవనగాథ, వారు ఈ సమాజానికి చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం వారికి పద్మశ్రీ అవార్డులు ప్రదానం చేసింది. అటువంటి పద్మ అవార్డులు గ్రహీతలైనటువంటి అసామాన్యుల గురించి అయితే తెలుసుకుందాం. ఒకరేమో పర్యావరణాన్ని గురించి మాట్లాడితే, ఒకరేమో ప్రకృతిలో మనం కూడా భాగం చేసుకొని పరిశుభ్రతను పెంపొందించాలని ఇంకొకరు మాట్లాడారనమాట. తన తల్లి కష్టాన్ని చూసి ఒక ఇన్నోవేటర్గా ఎదిగి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకోగలిగినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు, అసామాన్యుల గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఒక మంచి పాట తర్వాత ఫ్రమ్ ద మూవీ మహర్షి.

సో ఎస్, ఇప్పటివరకు అయితే ఒక మంచి పాట అయితే విన్నాము. ఇప్పుడు మనం పద్మశ్రీ పురస్కారాల గ్రహీతలైనటువంటి అసామాన్యుల గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. లెట్స్ గో. సో తులసీ గౌడ గారు కర్ణాటకలోని అంకోలా తాలూకా హోన్లాలి గ్రామంలో హలక్కి అనే గిరిజన కుటుంబంలో జన్మించారనమాట. ఆమె జన్మించిన రెండేళ్లకే తండ్రి మరణించారు. దీంతో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కూలీ పనికి కూడా వెళ్ళేవారు. ఆ తర్వాత 12 ఏళ్ల వయసులోనే గోవింద గౌడ అనే వ్యక్తితో ఆమెకు వివాహం జరిగింది. అయితే వివాహమైన 2 ఏళ్లకే భర్త కూడా మరణించడంతో ఆ బాధ నుంచి బయటపడేందుకు అడవిలో గడుపుతూ చెట్లతో స్నేహం చేయడం మొదలుపెట్టారు. అలా ఆమెకు తెలియకుండానే మొక్కలపై ప్రేమను పెంచుకుంది. నిత్యం చెట్లతో ఉండడంతో అది గమనించిన అటవీ శాఖ అధికారులు తులసికి తాత్కాలిక ఉద్యోగిగా నియమించుకొని కొన్నేళ్ల తర్వాత పర్మనెంట్ చేశారనమాట. 14 ఏళ్ల ఉద్యోగం చేసిన తర్వాత ఉద్యోగ విరమణ పొందారు. అయితే చెట్లతో ఆమె బంధం

0: అని మాత్రం తెంపుకోలేకపోయారు. ఇలా తులసి తన 60 ఏళ్ల జీవితంలో 40,000 మొక్కలు నాటి ఏకంగా ఓ వన సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఇలా పర్యావరణానికి ఎనలేని కృషి చేసిన తులసి సేవలను గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం తులసిని పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. తులసికి చదువు లేకపోయినా చెట్ల గురించి ఎంతో అవగాహన ఉందన్నమాట. చెట్లను ఎప్పుడు నాటాలి, ఎన్ని నీళ్లు పోయాలి, వాటి ఔషధ గుణాలు ఏంటి అన్న విషయాన్ని సులభంగా చెప్పేస్తారు. శాస్త్రవేత్తలు కూడా ఆమె యొక్క నాలెడ్జ్ని చూసి ఆశ్చర్యపోయారంట. ఇక పర్యావరణవేత్తలు అయితే ఆమెను ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్గా కూడా పిలుస్తారు. ఎందుకంటే 1000 రకాలైనటువంటి మొక్కలు నాటారు. నిత్యం ఆమె యొక్క జీవితాన్ని ఆ యొక్క వన సామ్రాజ్యాన్ని సృష్టించడానికి ధారబోశారు కనుక మొక్కలే ప్రపంచంగా బతికారు. సో మొక్కల్లోనే చనిపోయారు కూడా రీసెంట్గా. సో అలా ఆమె జీవితాన్ని మనకు ఎంతో ఆదర్శం చేశారనమాట. ఇప్పుడు ఒక చిన్న మొక్క నాటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్న వారు ఈ రోజుల్లో ఉన్నారు చాలామంది. కానీ 40,000 మొక్కలు నాటి కూడా ఎంతో నిరాడంబ అంటే లైక్ సింప్లిసిటీతో ఉన్న తులసి నిజంగానే ఈ తరానికి ఎంతో ఆదర్శం కూడా చెప్పొచ్చు అనమాట. ఇక్కడ పద్మశ్రీ పురస్కారం వచ్చిన సందర్భంలో కూడా రాష్ట్రపతి భవన్కి వెళ్ళినప్పుడు కూడా ఆమె సాధారణటువంటి ఆమె ఏదైతే వస్త్రధారణ ఉందో అలా వెళ్ళి కూడా ఎంతో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను ఆమె యొక్క సింప్లిసిటీని చూపించారనమాట. అంటే అర్థం చేసుకోవచ్చు మనం మన యొక్క వర్త్ అనేది ఏంటంటే మన యొక్క యాక్షన్స్ ద్వారానే ఉంటుంది అని చెప్పేసి. సో ఇలా ఒక ఎన్విరాన్మెంటల్ వేలో మనం కూడా ఈమెను ఆదర్శంగా తీసుకొని మన బర్త్డే రోజునో లేకపోతే మనకు వచ్చినటువంటి ఏదైతే హ్యాపీనెస్ కానీ యానివర్సరీస్ కానీ ఏవైతే ఉంటాయో ఆ సమయాల్లో వీరిని ఇటువంటి వ్యక్తులను గురించి ఆదర్శంగా తీసుకొని మనం కనుక ముందుకెళ్ళగలిగితే పర్యావరణాన్ని మనం పరిరక్షించగలుగుతాం అన్నమాట. ఎందుకంటే వృక్షో రక్షతి రక్షత అన్నారు. మనం వృక్షాన్ని రక్షిస్తేనే వృక్షం కూడా మనల్ని రక్షిస్తుంది అనమాట. అలాగే ప్రకృతి కూడా మనం ప్రకృతిని ప్రేమించినప్పుడే మనం కూడా ప్రకృతి నుంచి మనం తిరిగి పొందగలుగుతాం అనమాట. లేకపోతే చూసాం కదా నేపాల్లో ఫ్లడ్స్, వైనాడ్స్లో ల్యాండ్ స్లైడ్స్ ఇలా అన్నీ జరుగుతూనే ఉంటాయి. ప్రకృతి కూడా దానికి తగ్గట్టుగానే పర్యవసానాలను మనం అనుభవించాల్సి వస్తుంది అనమాట. సో వారిని ఆదర్శంగా తీసుకొని అయితే మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకొక వ్యక్తి గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము ఒక మంచి కమర్షియల్ స్పాట్ తర్వాత.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: సో మనమైతే పద్మశ్రీ పురస్కారాలు పొందినటువంటి అసామాన్యుల గురించి అయితే మాట్లాడుకుందాం కదా. ఇప్పటివరకు తులసిగౌడ గారి గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీ. అదేంటి అంటే ఆ వ్యక్తి తన అమ్మ కోసం, మనకందరికీ జనరల్గా అమ్మ అంటే ఒక సెంటిమెంట్ కదా, అటువంటి అమ్మ పడేటువంటి కష్టాన్ని చూసినటువంటి ఆ వ్యక్తి ఒక గొప్ప ఆవిష్కరణకు ఈరోజు నాంది పలికారనమాట. సో మనం చిన్నప్పటి నుంచి ఒక కోట్ వింటూ ఉంటాం, నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని. సో అటువంటి ఇన్వెన్షన్ నుంచి వచ్చిన ఒక వ్యక్తే మనకు పద్మశ్రీ పురస్కారం తీసుకునే వరకు వెళ్ళారనమాట. వారు మన తెలుగు వ్యక్తి కావడం మనకందరికి కూడా ఒక గర్వకారణంగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. చిన్నతనంలో చేనేత కార్మికురాలైన తల్లి లక్ష్మి అద్భుతమైన పోచంపల్లి ఇక్క చీర తయారీలో అంతర్భాగమైనటువంటి ఆసు అనే ప్రక్రియ కోసం గంటల తరబడి వర్క్ చేసేయాల్సి వచ్చేదన్నమాట. మీటర్ల కొద్దీ పట్టుదారాన్ని ఒక పెద్ద చట్రంపై చుట్టడాన్ని చింతకింది మల్లేసం చూసేవాడనమాట. తరచుగా బాధాకరంగా ఉండే ఈ ప్రక్రియలో చీర నేయడానికి ముందు నేత కార్మికురాలు 4 అడుగుల నిర్మాణానికి ఇరువైపులా ఉన్న 2 జతల మేకుల చుట్టూ దారాన్ని చుట్టడానికి తన చేతులను నిరంతరం చాచవలసి ఉంటుందన్నమాట. అర్థం చేసుకోవచ్చు ఎంత ఆ పనిలో ఎంత నిబద్ధత అవసరమో, కాన్సన్ట్రేషన్ అనేది ఎంత అవసరం అనేది తెలుసుకోవచ్చు అనమాట. పదే పదే చేసే ఈ పని వల్ల లక్ష్మి భుజాలు, మోచేతులు నొప్పితో బాధపడేవి. తెలంగాణలోని యాదాద్రి జిల్లా ఆలేరు గ్రామానికి చెందిన ఆరో తరగతి

చదువు మానేసినటువంటి మల్లేశం తన తల్లి బాధను తగ్గించాలని నిశ్చయించుకున్నాడు. యాంత్రికంగా నూరును శుద్ధి చేసే ఆసు యంత్రం ఆవిష్కర్తగా ప్రసిద్ధి చెందిన మల్లేశంకు పద్మశ్రీ పురస్కారం లభించిందన్నమాట. గత దశాబ్ద కాలంగా ఆసు యంత్రం నిశ్శబ్దంగా ఒక సంచలనాన్నే సృష్టించింది. ఒక చీర నేయడానికి సాధారణంగా పట్టే సమయాన్ని సుమారు 6 గంటల నుండి 1.5 గంటల వరకు తగ్గించినటువంటి ఈ వినూత్న ఇండిజీనియస్ అంటే స్వదేశీ పరికరం ప్రశంసలు అందుకుందన్నమాట. ఇది జిల్లాలోనే చేనేత కార్మికులు ఉత్పాదకులు కూడా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు అయితే తీసుకొచ్చిందని కూడా చెప్పవచ్చు. మల్లేశం గారి కథ అసాధారణమైన పట్టుదలకు నిదర్శనం. 1992 నుండి 1999 వరకు ఈ యొక్క ఏదైతే డ్యూరేషన్ ఉందో 7 సంవత్సరాల పాటు ఎన్నో ప్రయత్నాలు పొరపాట్లు చేసి చివరకు ఒక అద్భుతమైన ఆలోచన తట్టడంతో ఎలాంటి ముందస్తు టెక్నాలజీ లేదు, ఆయన ఒక పెద్ద ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటు కాదు, కానీ కూడా ఆ యొక్క యువకుడు ఆయనకున్నటువంటి ఆ డిటర్మినేషన్ వల్ల తల్లి పడే కష్టాన్ని గమనించిన ఆ వ్యక్తి మనం ఒక ఇన్నోవేషన్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో ఎటువంటి టెక్నాలజీ లేకపోయినా నేను సాధించగలను అనేటువంటి ఆ యొక్క తపనతో అన్ని ఏళ్ళు కష్టపడి మరీ ఆ యొక్క ఏదైతే పరికరం ఉందో దాన్ని కనిపెట్టడం జరిగిందనమాట. దాని ద్వారా ఆయన యొక్క చరిత్ర, ఆయన యొక్క ఆ యొక్క చేసినటువంటి ఆ డ్యూరేషన్, ఆ పని అంతా కూడా ఉతికినే మాయమైపోయిందనమాట. ఎందుకు అంటే ఆ ద్వారా చేనేతకు సంబంధించినటువంటి ఇక్కత్ శారీస్ ఏవైతే ఉన్నాయో పోచంపల్లి, ఆ పోచంపల్లి శారీస్ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు పాపులర్ అయ్యాయి అనమాట. సో దానికి ఆయన చాలా కృతజ్ఞతగా ఉన్నానని కూడా ఆయన యొక్క అసాధారణతను మనకు ప్రదర్శించడం జరిగిందనమాట. సో ఇటువంటి యొక్క ఏదైతే ఇంక్రెడిబుల్ స్టోరీస్ అనుకుంటామో ఇండియాలో మనకు చాలా చూడొచ్చు అనమాట. ఇటువంటి వ్యక్తులు వాళ్ళకి క్రెడిట్ వచ్చినా కూడా ఆ వ్యక్తి దాని గురించి వారు పూర్తిగా దాన్ని చూసినా కూడా చేసినా కూడా వాళ్ళ క్రెడిట్ని తీసుకోవడానికి మాత్రం అస్సలు ఇష్టపడరు అనమాట. అది ఒక ఏదైతే అసాధారణతకు మనం ఒక నిలువుతద్దంగా కూడా ఈ వ్యక్తిని మనం చెప్పుకోవచ్చు అనమాట. అటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారో, అటువంటి వ్యక్తులందరికీ కూడా ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు అన్నట్టుగా మనం ఈరోజు అయితే మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇంకొక వ్యక్తి గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము ఒక మంచి పాట తర్వాత ఫ్రమ్ ద మూవీ.

సో మనమైతే పద్మశ్రీ పురస్కారాలు అందుకునేటువంటి అసామాన్యుల గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా, ఇంకొక వ్యక్తి గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అనమాట. ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్ ఏదైనా కూడా స్పీడ్గా జరిగిపోవాలని అయితే మనం అనుకుంటాం అనమాట, కోరుకుంటాం కూడా, దట్టు నాతో సహా. అయితే చండీగఢ్లో ఉన్నటువంటి 88 ఏళ్ల వృద్ధుడు మాత్రం పరిశుభ్రత కోసం ఎన్నో ఏళ్ళుగా అలు పెరగని రీతిలో కృషి చేస్తున్నారనమాట. సేవ చేయడమే జీవితం అనే చాట చెబుతున్నారు. ఎప్పటికైనా సమాజంలో మార్పు వస్తుందని గట్టిగా నమ్ముతూ నగరంలో ప్రతిరోజు చెత్త ఏరివేస్తుంటారనమాట. ఆయనే పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైనటువంటి మన సర్దార్ ఇంద్రజిత్ సింగ్ సిద్ధు గారు. వారు ఒక ఐపీఎస్ ఆఫీసర్గా కూడా పనిచేశారనమాట. పరిశుభ్రత యోధుడిగా కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. పదవి విరమణ అనంతరం పరిశుభ్రత ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి స్వయంగా వీధులను శుభ్రం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలిచారు. పరిశుభ్రత కోసం ఆయన చేసిన నిరంతర కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం వారికి 2026 సంవత్సరానికి గాను ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది అనమాట. ప్రతిరోజు ఉదయం 6 గంటలకే సిద్ధు గారు తన సైకిల్ రిక్షా వంటి బండితో బయలుదేరతారు. చండీగఢ్ సెక్టార్ 49లోని రోడ్ల పక్కన పడి ఉన్న చెత్తను ఏరివేస్తూ ముందుకు సాగుతారు. జాతీయ స్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్లో చండీగఢ్కు మంచి ర్యాంక్ రాలేదని ఆయన బాధపడి ఈరోజు ఆయనే స్వయంగా కూడా ఏదైతే పరిశుభ్రత కార్యక్రమం ఉందో రోజు చేస్తూ ఉంటారనమాట. మీరు చూడండి, ఒక స్థాయిలో ఉన్నటువంటి ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అంటే అప్పటి వరకు గన్నులు బుల్లెట్లు వాడివాడు ఉన్న వ్యక్తి సాధారణంగా ఒక చీపురు పట్టుకుని రోడ్లోకి వచ్చి పరిశుభ్రతంగా చేయడం అంటే మహాత్మా గాంధీ గారి కొటేషనే చెప్పారనమాట. బీ ద చేంజ్ యూస్ టు సీ ద వరల్డ్, అంటే మార్పును చూడాలనుకున్నప్పుడు మనం నుంచే మార్పు అనేది మొదలవ్వాలన్నట్టు. సో ఇప్పటివరకైతే మనం గొప్ప గొప్ప స్టోరీస్ అయితే తెలుసుకున్నాం కదా, ఇప్పుడు కూడా మనం ఒక ప్రకృతికి కానీ లేకపోతే ఒక పర్యావరణానికి కానీ పరిరక్షకులుగా ఉందామనేది తెలుసుకుందాము. ఇది ఇవాళ యువతరంగం కార్యక్రమం. మళ్ళీ కలుద్దాం మరింత స్ఫూర్తిదాయక విషయాలతో.

0: ఆకాశవాణి సమయం 12:30 అవుతుంది. తెలుగులో జాతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. ప్రజల నమ్మకం, లక్షలాది పార్టీ కార్యకర్తల అంకిత భావమే తనకు అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఆఫ్రికాతో భారతదేశ భాగస్వామ్యాన్ని రాబోయే తరాల కోసం నిర్మిస్తున్నామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ కీలక రేపోరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50% చేర్చింది. ప్రజల నమ్మకం

0: లక్షలాది పార్టీ కార్యకర్తల అంకితభావమే తనకు అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రసంగిస్తూ ప్రధానమంత్రి ఈ ఉదయం తాను శ్రీ వినాయక ఆలయాన్ని సందర్శించి దేశం సుభిక్షంగా ఉండాలని, 140 కోట్ల మంది భారత పౌరుల జీవితాల్లో వెలుగులు నిండాలని ప్రార్థించినట్లు తెలిపారు. మరింత అంకితభావంతో పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరం ప్రజాసేవ చేసేందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని ఆ భగవంతుడిని వేడుకున్నానని చెప్పారు. గడిచిన 25 ఏళ్లుగా ప్రజల విశ్వాసం, ఈ సుదీర్ఘ ప్రస్థానంలో తాను గడించిన అనుభవమే తన ఆస్తి అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: मेरे जीवन में कोई घटना व्यर्थ नहीं गई. हर घटना ने मुझे सिखाया. मोरबी की बाढ़ ने मुझे दिन रात सेवा कार्यों में जुटने का रास्ता दिखाया. भूज के भूकंप ने मुझे पुनर्निर्माण के लिए डटे रहना सिखाया. चंद्रयान ने मुझे असफलता से उठना सिखाया. कोरोना महामारी ने मुझे राष्ट्र की सामूहिक चेतना का महत्व समझाया. मीडिया ने मुझे खट्टे मीठे अनुभवों के बीच आगे बढ़ने की प्रेरणा दी. जीवन के हर प्रवास ने मुझे नीतियों में संवेदना का रास्ता दिखाया.
0: ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవయే తన జీవిత ఏకైక లక్ష్యంగా చేసుకున్నారని, దేశ సేవకు రాజకీయాలను ఒక సాధనంగా పరిగణించారని అన్నారు. దేశానికి నిరంతరాయంగా అంకితభావంతో అవిశ్రాంతంగా 25 ఏళ్ల సేవ పూర్తి చేసుకున్నందుకు ప్రధానమంత్రికి అభినందనలు తెలిపారు. పేదలు, యువత, రైతులు, మహిళలు కేంద్రంగా ప్రధానమంత్రి ప్రభుత్వ పథకాలను రూపొందించి అమలు చేశారని చెప్పారు. గత 25 ఏళ్లుగా 140 కోట్ల మంది భారతీయుల జీవితాల్లోకి అభివృద్ది, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని తీసుకురావడానికి ప్రధానమంత్రి అవిశ్రాంతంగా కృషి చేశారని అన్నారు.
1: जब किसी व्यक्ति के साथ उनकी सोच, उनकी दृष्टि 140 करोड़ लोगों का संकल्प बन जाता है तो वो एक सामूहिक स्वप्न बनता है. जो आधुनिक भारत के शिल्पकार हैं, वही विकसित भारत 2047 के सूत्रधार हैं. इस संकल्प को पूरा करने के लिए आपके देश के लोगों को शक्ति की सप्तधारा का रोड मैप दिया है.
0: ప్రజాసేవలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి సాగించిన సుదీర్ఘ ప్రస్థానం సమ్మిళిత అభివృద్ది దార్శనికతను ఒక శక్తివంతమైన ఉద్యమంగా మార్చిందని ఉపరాష్టపతి కొనియాడారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదాలతోనే ఈ అద్భుత ప్రగతిని సాధించిందని పేర్కొన్నారు. దేశాభివృద్ది, ప్రజల సంక్షేమానికై నరేంద్ర మోదీ సాగిస్తున్న ఈ ప్రయాణం యావత్ దేశానికి ఆదర్శప్రాయమని రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన ఈ ప్రస్థానం దేశ నిర్మాణం, సుపరిపాలన, ప్రజా సంక్షేమాలకు ప్రతీకగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము హిమాచల్ ప్రదేశ్లో 3 రోజుల పర్యటనలో ఉన్నారు. నిన్న బిలాస్పూర్కు చేరుకున్న రాష్టపతి ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవానికి హాజరై ప్రతిభావంతులైన విద్యార్థులకు పతకాలు, డిగ్రీలు ప్రదానం చేశారు. రాష్టపతి ఈరోజు అటల్ టన్నెల్ రోహ్తాంగ్ను సందర్శిస్తారు. ఈ సొరంగం ఉత్తర, దక్షిణ ద్వారాలను సందర్శించి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అధికారుల నుంచి ఈ చారిత్రాత్మక సొరంగం వివరాలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం రాష్ట్రపతి మనాలిలోని ప్రసిద్ధ హిడింబ ఆలయంలో పూజలు చేస్తారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా మనాలి, అటల్ టన్నెల్ రోహ్తాంగ్, చుట్టుపక్కల ప్రాంతాలలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభమవుతుంది. టెలికమ్యూనికేషన్లు, డిజిటల్ కనెక్టివిటీ, సాంకేతికత ఆవిష్కరణల రంగాల్లో భారత్ సాధించిన పురోగతిని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ సదస్సును రూపొందించారు. సరిహద్దులు లేని విస్తరణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అధికారికంగా ప్రారంభిస్తారు. గ్లోబల్ టెక్నాలజీ రంగంలో పరస్పర సహకారం, పెట్టుబడుల ఆకర్షణ, సరికొత్త జ్ఞాన మార్పిడికి ఈ వేదిక అత్యంత కీలకంగా మారనుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆఫ్రికాతో భారతదేశ భాగస్వామ్యాన్ని రాబోయే తరాల కోసం నిర్మిస్తున్నామని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. ఆక్రాలోని ఘనా ఫారిన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్

0: జరిగిన ఒక సమావేశంలో జయశంకర్ మాట్లాడుతూ, దౌత్యం అనేది పోటీని ఘర్షణగా మారకుండా నిర్వహించాలని, ప్రయోజనాల్లో తేడాలున్నప్పటికీ సహకారాన్ని ప్రోత్సహించాలని అన్నారు. ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, డిజిటల్ టెక్నాలజీ, తయారీ రంగాలలో భారత్ సాధించిన పురోగతిని మంత్రి వివరించారు. భారత్ ఆఫ్రికా తమ యువతను నైపుణ్యం, సాధికారత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్ గొంతును బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని జయశంకర్ పునరుద్ఘాటించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న ముడి చమురు ధరల నేపథ్యంలో భారత రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అదుపు చేయడమే లక్ష్యంగా ఈరోజు ద్విమాస ద్రవ్య పరపతి సమీక్షా సమావేశంలో పాలసీ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. దీంతో ప్రస్తుతం 5.25% ఉన్న రెపో రేటు 5.50% చేరింది. దాదాపు 3.5 ఏళ్ల విరామం తర్వాత ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచింది. ఇప్పటి వరకు కొనసాగించిన తటస్థ విధానాన్ని మార్చి తన పాలసీ స్టాన్స్ను క్రమబద్దమైన కఠినతరం వైపు మళ్లించింది. 6 సభ్యుల ద్రవ్య విధాన కమిటీ ఈ వడ్డీ రేట్ల పెంపునకు ఏకగ్రీవంగా ఓటు వేసింది. ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ,
1: After a detailed assessment of the evolving macroeconomic and financial conditions, developments and the outlook, the MPC voted unanimously to increase the policy repo rate under the LAF by 25 basis points to 5.5%. Consequently, the STF rate stands adjusted at 5.25% and the marginal standing facility rate and the bank rate to 5.75%. The MPC also decided to change the stance to calibrated tightening by
0: ఈరోజు ప్రపంచ పత్తి దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా పత్తికి ఉన్న ఆర్థిక, సామాజిక, పర్యావరణ ప్రాముఖ్యతను తెలిపేందుకు ప్రతి ఏటా అక్టోబర్ 7 ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. కాటన్ ఫర్ గుడ్, వాణిజ్యం, పరివర్తన, భాగస్వామ్యంతో శ్రేయస్సు నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఒక వీడియో సందేశంలో ఈ రంగానికి చెందిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. పొలాల్లో పత్తిని పండించే రైతులను ఈరోజు గౌరవిస్తుందని మంత్రి పేర్కొన్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్గా స్మృతి మందానాను నియమించింది. 3 ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ బాధ్యతల నుంచి సీనియర్ ప్లేయర్ హర్మన్ ప్రీత్ కౌర్ తప్పుకోవడంతో బీసీసీఐ ఈ కీలక ప్రకటన చేసింది. మందానా గతంలో 18 T20లు, 4 వన్డేలకు భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించారు. అంతర్జాతీయ మ్యాచ్లతో పాటు దేశీయ టోర్నీల్లో, ఫ్రాంచైజీ క్రికెట్లోనూ మందానా తన అద్భుత నాయకత్వ లక్షణాలను నిరూపించుకున్నారు. క్షయవ్యాధిపై పోరాటంలో భాగంగా ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రేపు న్యూఢిల్లీలో జోష్ బృందాలను ప్రారంభిస్తారు. టీబీ నివారణ చర్యల్లో యువతను చురుకైన భాగస్వాములుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అవగాహన కల్పన, ప్రజల భాగస్వామ్యానికి తోడ్పడేందుకు వారికి ఒక నిర్దిష్ట వేదికను అందించడం దీని ఉద్దేశం. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రజల నమ్మకం, లక్షలాది పార్టీ కార్యకర్తల అంకితభావమే తనకు అతిపెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈరోజు న్యూఢిల్లీలోని యశోభూమిలో ప్రారంభమవుతుంది. ఆఫ్రికాతో భారతదేశ భాగస్వామ్యాన్ని రాబోయే తరాల కోసం నిర్మిస్తున్నామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ కీలక రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50% చేర్చింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి.

0: रात में सड़क किनारे खड़े वाहन पर साफ और सही रिफ्लेक्टर होना आवश्यक है ताकि वो दूर से स्पष्ट रूप से दिखाई दे।
1: तो श्रोताओ, अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अपने मित्र अजीत को
2: और उमंग कार्यक्रम की तकनीकी टीम यानी जगबंधु, चेतना,
1: कुसुमलता,
2: वीरेंद्र
1: और हमारी आज की विशेषज्ञ
2: सहायक आचार्य दीपमाला जी के साथ कल तक के लिए विमलेश को आज्ञा दीजिए।
1: नमस्कार।
3: उमंग उमंग उमंग उमंग।
4: మీరింతవరకు ఎన్సీఆర్టీ వారి ధారావాహిక ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
5: సుప్రభాత వేళ భక్తిభావం.
6: కర్షక జనావళికి తారక మంత్రం.
5: మహిళా లోకానికి ప్రియనేస్తం.
6: యువజనులకై ఉత్తుంగ తరంగం.
5: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
7: కొంతకాలం కొంతకాలం
6: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
5: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
8: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
6: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
8: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
5: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
6: అన్ని తానై,
5: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
6: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
5: ఆకాశవాణి
6: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: ఆకాశవాణి సమయం 1:10 అవుతుంది. తెలుగులో ప్రాంతీయ వార్తలు విందాం.
9: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 25 ప్రజాసేవను పురస్కరించుకుని సేవా జ్యోతి పేరిట నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. దేశ ప్రజలే తన కుటుంబంగా భావిస్తూ శ్రమిస్తున్న ప్రధాని మోదీకి స్వార్థ ప్రయోజనాలు లేవని కరీంనగర్ సేవా జ్యోతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. దూర విద్య ద్వారా లక్షలాది మందికి విద్యావకాశాలు అందిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయ సేవలను గవర్నర్ అభినందించారు. ఎర్రవల్లిలోని 45 ఎకరాల భూమిలో తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాల కోసం ప్రత్యేక కాలనీ నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజాప్రతినిధిగా 25 నిరంతర ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ఖైరతాబాద్లో సేవా జ్యోతి యాత్ర పేరుతో భారీ బైక్ ర్యాలీ, వికసిత్ భారత్ సంకల్ప సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచందర్రావు,

0: తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. సభావేదికపై సేవాజ్యోతిని ప్రతిష్ఠించి మోదీ వర్చువల్ సందేశాన్ని వీక్షించిన అనంతరం 2047 నాటికి వికసిత్ భారత్ సాధన కోసం నాయకులు కార్యకర్తలతో కలిసి కిషన్ రెడ్డి సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. దేశ సంక్షేమమే ధ్యేయంగా ప్రతి పేదింట్లో వెలుగులు నింపేందుకు శ్రమిస్తున్న ప్రధాని మోదీకి సొంత కుటుంబం లేదా స్వార్థ ప్రయోజనాలు లేవని, దేశ ప్రజలే ఆయన కుటుంబమని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కరీంనగర్లో నిర్వహించిన సేవాజ్యోతి కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవను, వికసిత్ భారత్ 2047 సాధన కోసం ఆయన పడుతున్న శ్రమను కొనియాడారు. మోదీ నాయకత్వంలో భారత్ సాధిస్తున్న ప్రగతిని ప్రజలంతా గుర్తించాలని, ఆయన ఆయురారోగ్యాలతో సుదీర్ఘకాలం దేశానికి సేవలందించాలని ఆకాంక్షిస్తూ ఈ సేవాజ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని నల్గొండ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో సేవాజ్యోతి యాత్ర, వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహించారు. క్లాక్ టవర్ సెంటర్లో మోదీ ప్రసంగాన్ని ఎల్ఈడీ తెరలపై ప్రదర్శించారు. మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా ముందుకు సాగుతోందని నాయకులు కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ జనసేవ ద్వారా దేశ సేవ అనే మంత్రంతో 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకుని నిరంతర సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. సేవ సుపరిపాలనల మార్గదర్శకత్వంలో కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్దత ప్రజల జీవితాల్లో ఆశించిన మార్పును తీసుకొస్తోంది. ఈ ప్రత్యేక కథనంలో ప్రధాని మోదీ విజన్ ఏ విధంగా ఆచరణలోకి వచ్చిందో తెలుసుకుందాం.
1: అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం కోట్లాది భారతీయుల చిరకాల స్వప్నం. ఆ కల సాకారం కావడం ప్రతి భారతీయుడికి గర్వకారణం. రామమందిరం కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, మన దేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక. శ్రీరాముడి ఆదర్శాలు, ధర్మబద్దమైన జీవనం, సేవాభావం నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకం. అయోధ్యలో నిర్మితమైన భవ్య రామమందిరం దేశ ప్రజల విశ్వాసానికి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ చారిత్రక ఘట్టం పట్ల జగిత్యాల జిల్లాకు చెందిన రంగు లక్ష్మీ నరహరి తమ అభిప్రాయాలను ఆకాశవాణితో పంచుకున్నారు.
2: అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం భారతీయ నాగరికత చైతన్యానికి ఒక ప్రతీకాత్మక పునరుజ్జీవనం. శ్రీరాముడు కేవలం ఒక ఆరాధ్య దైవం మాత్రమే కాదు, ధర్మం, సత్యం, న్యాయం, త్యాగం వంటి ప్రజా సంక్షేమం వంటి విలువలకు ప్రతిరూపం. శతాబ్దాల చరిత్ర, సాంస్కృతిక స్మృతి, ప్రజల విశ్వాసాలతో ముడిపడిన అయోధ్యలో రామ మందిరం ఆవిర్భావం మన దేశ వారసత్వానికి మరోసారి గుర్తు చేస్తుంది. దేశ ప్రజల చిరకాల ఆకాంక్షకు అనుగుణంగా రామ మందిర నిర్మాణం పూర్తి కావడం భారతీయ సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు ఒక ముఖ్యమైన ముందడుగుగా నిలిచి, రామ మందిరం ద్వారా భారతీయ సంస్కృతిలోని సమన్వయము, సేవాభావము, సత్యనిష్ట, ధర్మబద్ధత వంటి శాశ్వత విలువలు కొత్త తరాలకు చేరాలని ఆకాంక్షిద్దాం. ఇదే నిజమైన నాగరికత చైతన్యానికి పునరుజ్జీవనం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ నాయకుడు వి హనుమంతరావు, రోహన్ రెడ్డి కూడా హస్తిన పర్యటనకు వెళ్లిన వారిలో ఉన్నారు. ఆర్టీసీ కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రతకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్మిక, ఉపాధి, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులతో సమావేశమైన మంత్రి మాట్లాడుతూ, ఆర్టీసీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఐఎన్టీయూసీ, టీడబ్ల్యూయు కూటమి అభ్యర్థులకు బాణం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కార్మికులను కోరారు. కూటమి విజయం సాధిస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 పెండింగ్ డీఏలను మంజూరు చేసిందని, కార్మికుల సమస్యల పరిష్కారానికి భవిష్యత్తులో కూడా కృషి చేస్తామని తెలిపారు.
3: ఇక్కడ మంచిర్యాలలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో చర్చించి వాళ్ళతో టైఅప్ కూడా చేసుకుంటాం. అంతేగాక మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మంచిర్యాలలో వస్తుంది, కార్మికులు అక్కడ కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది.
0: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లోని ముదిమాణిక్యంలో నిర్వహించిన పల్లెపల్లెకు పొల్లం అన్న పల్లెపల్లెలో ప్రజాపాలనా కార్యక్రమంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.

0: గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య పశు వైద్య శిబిరాలను పరిశీలించిన అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. విద్యుత్తు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ, రుణమాఫీ వంటి సంక్షేమ పథకాల అమలును ఆయన సమీక్షించారు. గ్రామ సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించిన మంత్రి మహిళల ఆర్థిక సాధికారత, రైతుల సంక్షేమం, మెరుగైన విద్య వైద్యం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్టంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మానాలలో ప్రజాప్రతినిధులతో కలిసి 14.20 కోట్ల రూపాయల రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు. ఎత్తిపోతల ద్వారా మానాలకు తాగు సాగునీరు అందిస్తామని, పోడుపట్టాల పునరుద్దరణకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. నూతన బొగ్గు గనులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో 31 లక్షలతో నిర్మించే రహదారి నిర్మాణం పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆయన, సింగరేణి 70 మిలియన్ టన్నుల లక్ష్యం నుంచి 100 మిలియన్ టన్నులకు చేరుకోవాలంటే నూతన గనుల ఏర్పాటు అవసరం ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనాలోచిత నిర్ణయాలతో నూతన గనులు తీసుకురాలేదన్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవం కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరయ్యారు. విశ్వవిద్యాలయం తరపున కళలు, సాంస్కృతిక రంగానికి విశేష సేవలందించిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత బి నరసింహరావుకు గౌరవ డాక్టరేట్ను గవర్నర్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి సమాజ శ్రేయస్సుకు, దేశాభివృద్దికి తమ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దూర విద్య ద్వారా లక్షలాది మందికి విద్యావకాశాలు కల్పిస్తున్న విశ్వవిద్యాలయ సేవలను గవర్నర్ అభినందించారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని సర్వే నెంబర్ 325లో వ్యత్యాసం ఉన్న 45 ఎకరాల భూమి గుర్తింపుకు వెంటనే సర్వే నోటిఫికేషన్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆ సర్వేలో తేలే భూమిలో తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాల కోసం ప్రత్యేక కాలనీని నిర్మించి వచ్చే జూన్ 2 నాటికి పూర్తి చేయాలని సూచించారు. మిగిలిన భూమిని అర్హులైన రైతులకు పంపిణీ చేయాలన్నారు. అలాగే వెలికట్టలో ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయాలని, మల్లన్న సాగర్ నీటిని అక్రమంగా వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సమీక్షా సమావేశంలో సీఎం స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని సేవాజ్యోతి పేరిట నగరంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. దేశ ప్రజలే తన కుటుంబంగా భావిస్తూ శ్రమిస్తున్న ప్రధాని మోదీకి స్వార్థ ప్రయోజనాలు లేవని కరీంనగర్ సేవాజ్యోతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. దూర విద్య ద్వారా లక్షలాది మందికి విద్యావకాశాలు అందిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయ సేవలను గవర్నర్ అభినందించారు. ఎర్రవల్లిలోని 45 ఎకరాల భూమిలో తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాల కోసం ప్రత్యేక కాలనీ నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి
2: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: చేను కబుర్లు,
1: పంట సాగు, ఇంటి బాగు,
0: చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
2: చేను కబుర్లు మీ చెంత?
3: లేదిక మీ ఇంట చింత.
4: ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగా.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు నిర్వహిస్తున్న చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేడు అర్కసవి కొత్త గులాబీ రకం సాగు, లాభాలు, బాగు గురించి వివరించడానికి మేము మీ ముందుకి వచ్చాము. మేము అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులం. ఇందులోని పాత్రలు పోషించిన వారు సంప్రదాయ రైతైన శంకర్గా ప్రణీత్, శంకర్ భార్య సీతగా ప్రియాంక, సీత పక్కింటి మాధవిగా అస్మ, అర్కసవి సాగు చేస్తున్న రైతు లింగంగా శివప్రసాద్, కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తైన చైత్రగా శశికీర్తన. శంకర్ అనే రైతు తన భూమిలో వ్యవసాయ పంటలతో చాలా నష్టపోయి ఉంటాడు. ప్రతి సంవత్సరం అప్పులు పెరగడం వల్ల వ్యవసాయంపై ఓపిక నశించి తన భార్యతో ఒకరోజు రాత్రి తాగి వచ్చి మాట్లాడిన సంభాషణ.
1: ఓ సీత, రావే బయటికి, నీ మొగుడొచ్చాడు. ఒసే రావే బయటికి.
2: ఏమైందయ్యా, ఎప్పుడూ లేని కొత్తగా తాగి వచ్చినా? అయ్యో రామా.
1: ఏం చెప్పమంటావే సీత, మన బాధని ఎవరికి చెప్పమంటావు? మన నష్టాలు సంసారాన్ని ఎవరికి చెప్పినా ఏం ఉపయోగం లేదు.
2: నాకు చెప్పయ్యా, నేనున్నా కదా నీకు, ఇంకెందుకు నీకు ఎవరికో చెప్పే అవసరం?
1: నీకు తెలియనిదా ఎట్లా మన బాధలు?
2: నాకు తెలుసులే మన బాధలు, గాని నువ్వు ఎప్పుడూ లేనిది కొత్తగా తాగి వస్తే నా మనసు వశమవుతలేదు.
1: నాకు అయోమయంగా ఉంది, ఏం అర్థం కావట్లే. ప్రతి సంవత్సరం నష్టాల వల్ల అప్పులు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. తిండికి కూడా పైసలు లేని పరిస్థితికి వచ్చాం.
2: అవునయ్యా, మనం ఏది వేసినా దిగుబడి మాత్రం పెరగడం లేదు. దీంతో పాటు మన కార్తీక్ కి చదువుల ఖర్చులు కూడా పెరుగుతున్నాయి.
1: అవును, ఊరు మొత్తం అప్పులే, ముఖం కూడా చెల్లుతలేదు ఎక్కడికి పోయినా.
2: ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటావయ్యా? మరి
1: ఏం లేదు, మనం ఈ వ్యవసాయాన్ని ఆపేసి పట్టణానికి పోయి ఏదో పని చేసుకుందామే.
2: ఏంది, మనం పుట్టి పెరిగిన నేలను వదిలేద్దామా అంటున్నావా?
1: ఇంకేం చేద్దామంటావే మరి, దీనికి మించిన మన దగ్గర ఏ దారి లేదు.
2: ఇక నీ ఇష్టం అయ్యా, ఈ దినానికైతే కొద్ది కూడి తిని పడుకోరాదు.
1: సరే వస్తున్నా.
2: దాదా.
0: మరుసటి రోజు సీత తన పక్కింటి మాధవితో మాట్లాడిన సంభాషణ.
3: ఓ వదినా, ఉన్నావా? ఏం చేస్తున్నావు? ఏమైంది, ఎందుకట్లున్నావు? ఏదో లొల్లైనట్టుంది నిన్న.
2: లొల్లి లేదు, ఏం లేదు, మీ అన్న బాధతో తాగి వచ్చి మాట్లాడిండు నాతో.
3: అయ్యో, అన్న తాగి వచ్చాడా? అంత కర్మ ఏం వచ్చింది వదిన అన్నకి?
2: పంటల నష్టాలతో మీ అన్న మనసు కుంగిపోయింది.
3: అయ్యో, ఎంతో మంచిగా ఉండేట ఆయన, గిట్లయిపోయిందా?
2: అవును, ఇంకా వ్యవసాయాన్ని ఆపేద్దాం అనుకుంటున్నాం మేము.
3: అయ్యో రామ, ఇంకేం వేస్తారు ఆపేసి ఈ వ్యవసాయాన్ని?
2: పట్టణానికి పోతాం, పోయి ఏదో ఒక పని చూసుకుంటాం.
3: ఏంది, పట్టణానికి పోతారా?
2: అవును, దానికి మించిన ఏ దారి ఉంది మాకు?
3: అయ్యో వదిన, ఇది కాకపోతే వేరేది పంట వేసుకోండి, వ్యవసాయ పంటలే వేసుకోవాలా?
2: ఇంకే పంటలు వేసుకుంటాం, ఏది వేసుకున్నా నష్టాలే వస్తున్నాయి.
3: మా అన్న కూడా ఇలాగే వ్యవసాయ పంటలతో నష్టపోతే ఏదో కొత్త గులాబీ రకం అంట, అది ఏదో చెప్పిండు, నాకు గుర్తు వస్తలే. అది ఆ గులాబీ రకం చాలా బాగా పండుతుందంట.
2: అవునా, అదేం రకం నాకు చెప్పు, మీ అన్నకు కూడా అది చెప్తా.
3: అది నాకు గుర్తు వస్తలే గాని ఈరోజు మా అన్నని పిలుస్తా వదిన.
2: గా పనిచేయి మాధవి, నువ్వు, నేను మా ఆయనకు చెప్తా.
3: సరే వదిన మరి.
2: సరే సరే.
0: మాధవి వాళ్ళ అన్న లింగం వచ్చి శంకర్తో ఇలా మాట్లాడుతాడు.
4: నమస్కారం శంకర్ గారు, నేను మీ పక్కింటి మాధవి వాళ్ళ అన్నని. మాధవి నాకు మీరు వ్యవసాయం ఆపేసి పట్టణానికి పోతున్నారని చెప్పింది, దాని గురించి మీతో కొద్దిగా మాట్లాడదామని వచ్చిన.
1: నమస్కారం లింగం గారు, అవును అది నిజమే, ఈ పంటల వల్ల నష్టాలు పెరుగుతున్నాయి. ఇప్పటికీ 3-4 సంవత్సరాలు అవుతుంది, దిగుబడి ఏమాత్రం పెరుగుతలే. అందుకే పట్టణానికి పోయి ఏదో పని చేసుకుంటూ అప్పులు తీర్చేస్తాం.
4: నువ్వు దిగులు పడకు శంకర్, నేను దీనికి ఒక మంచి ఉపాయం చెబుతా విను.
1: ఉపాయం? ఎన్ని ఉపాయాలు విన్నా ఈ వ్యవసాయం అయితే మొత్తం నష్టాల పాలే.
4: బాధపడకు శంకర్, మొదట్లో నేను కూడా నీలాగే బాధపడిన, ఆత్మహత్య చేసుకునేదాకా పోయినా. నా స్నేహితుడు నాకు ఈ రకం గురించి చెప్పిండు, దీని గురించి మన ఏవో గారిని అడిగి దానిని పండించిన. నువ్వేం దిగులు పడకు, ఒక్కసారి నా మాట విను, అక్కడికి పోయి ఎందుకు ఇబ్బంది పడతావు?
1: వింటా చెప్పు లింగం మరి.
4: ఇది మన జాతీయ ఉద్యాన పరిశోధన సంస్థ, అంటే IIHR బెంగళూరు వారు రూపొందించిన ఒక కొత్త గులాబీ రకం, పేరు అర్కసవి, కొత్త గులాబీ వంగడం.
1: అవునా, ఏంటి దీని ప్రత్యేకత? దీనివల్లనేనా మీరు లాభాలు పొందుతుంది?
4: అవును శంకర్, ఇదే నా లాభాలకు మూల కారణం. దీని ప్రత్యేకత ఏమిటంటే తక్కువ మూలతో ఎక్కువ పూలు, ఎక్కువ సువాసన.
1: అవునా, దీని సాగు పద్ధతులు ఎలా ఉంటాయి?
4: దీని సాగు పద్ధతులు నాకు మా దగ్గర ఉన్న కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త మేడం గారు నాకు మంచిగా చెప్పారు.

0: నువ్వు కూడా రేపు అక్కడికి తీసుకెళ్తా శంకర్.
1: సరే లింగం గారు, మరి ఎప్పుడు పోదామంటావు మేడం దగ్గరికి?
0: రేపు పొద్దుగాలే పోదాం.
1: సరే పోదాం.
2: శంకర్ లింగం ఇద్దరూ కలిసి కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త దగ్గరికి వెళ్లారు.
0: నమస్కారం మేడం గారు.
2: నమస్కారం లింగం గారు, ఎప్పుడు వచ్చారు? ఎట్లా ఉంది మన అర్కసవి?
0: ఇప్పుడే వచ్చాం మేడం గారు. దానికేంటి, బ్రహ్మాండంగా ఉంది. మేడం గారు, ఈయన పేరు శంకర్, నాకు తెలిసిన మిత్రుడు. ఇతను ఈ అర్కసవి ప్రత్యేకత గురించి తెలుసుకుందామని వచ్చాడు మేడం.
2: సరే లింగం, దానిదేముంది చెబుతాలే. నమస్కారం శంకర్ గారు, నా పేరు చైత్ర. ఈ కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. నేను ఈరోజు మీకు అర్కసవి గులాబీ రకం గురించి చెబుతాను.
1: నమస్కారం మేడం, దాని గురించి మీరు చెబితే నేను వింటాను.
2: అర్కసవి అనేది ఒక కొత్త గులాబీ రకం, ఫ్లోరిబండా అనే జాతికి చెందినటువంటిది. ఇది మన జాతీయ ఉద్యాన పరిశోధన సంస్థ అంటే IIHR బెంగళూరు అభివృద్ధి చేసిన వంగడం.
1: అవును మేడం, లింగం గారు కూడా చెప్పారు. దీని సాగు పద్ధతులు చెబుతారా మేడం?
2: అర్కసవి రకం గులాబీకి నీరు తక్కువగా సరిపోతుంది, ఇంకా తక్కువ ముళ్ళు కాబట్టి కూలీ ఖర్చులు కూడా తక్కువే శంకర్.
1: అంటే డ్రిప్తో వేయచ్చా మేడం? అంటే డ్రిప్తో పెంచవచ్చా మేడం ఈ రకాన్ని?
2: ఖచ్చితంగా శంకర్, డ్రిప్ సిస్టమ్ అయితే ఇంకా బాగుంటుంది. సారవంతమైన ఇసుక మట్టి నేలైనా బాగా పండుతుంది. ఎంచుకున్న స్థలం పూర్తిగా ఎండ తగిలే విధంగా ఉండాలి. రోజుకి కనీసం 6 నుండి 8 గంటలు సూర్యరశ్మి తగిలే విధంగా ఉండాలి.
1: అవునా మేడం, మాకు సూర్యరశ్మికి కరువే లేదు మేడం. దీన్ని మొక్కలు నాటడం గురించి చెబుతారా?
2: మొక్కలు నాటడానికి వర్షాకాలం ఎంతో అనువైనది. వర్షాకాలంలో ఉదయం లేదా సాయంత్రం సమయంలో ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే మధ్యాహ్నం ఎండబారి నుంచి లేత మొక్కలను కాపాడుకోవచ్చు. ఈ రకం సాగు చేసుకోవడానికి వరుసకి వరుసకి మధ్య 8 అడుగుల దూరం, అలాగే మొక్కకి మొక్కకి మధ్య 2-3 అడుగుల దూరం ఉండేటట్లుగా నాటుకోవాలి శంకర్. మొక్కల చుట్టూ ఎప్పుడూ తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి కూడా.
1: మరి ఎరువు యాజమాన్యం గురించి కూడా చెప్పండి మేడం, ఆసక్తిగా ఉంది.
2: ఎప్పటిలాగే ఎదగడానికి సేంద్రియ ఎరువులు మరియు రసాయన ఎరువులను తగిన మోతాదులో ఇవ్వాలి. మొదటి 4 నుంచి 6 వారాలు మొక్క ఎదుగుదలలు అత్యంత కీలకం శంకర్, కాబట్టి సూచించిన ఎరువులను తప్పనిసరిగా అందించాలి. దీనికోసం NPK 240/80/280 kgs ఒక ఎకరానికి వేసుకోవాలి.
0: అలాగే ఈ అర్కసవి కత్తిరింపుల గురించి కూడా చెప్పండి మేడం శంకర్కి.
1: ఏం కత్తిరింపులు మేడం, దేని గురించి మాట్లాడుతుండు ఈ లింగం?
2: అదేం లేదు శంకర్, అది కొమ్మ కత్తిరింపులు. అంటే మొక్కలు నాటిన తర్వాత ఏదైనా మొగ్గలు ఉన్నట్లయితే వెంటనే వాటిని తుంచేయాలి. నాటిన 45 రోజుల తర్వాత ప్రతి మొక్కకు 4 నుండి 5 దృఢమైన కొమ్మలు ఉండేలాగా చూసుకొని మిగిలినవి కత్తిరించేయాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మొక్క సరిగ్గా ఉండి గాలి ప్రసరణ బాగా జరిగి మొక్క అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముందే ఏదైనా విరిగిపోయిన కొమ్మలు లేదా అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలను కత్తిరించుకోవాలి.
1: పురుగులు మరియు తెగుళ్ళు రావా మేడం?
2: అయ్యో ఎందుకు రావు శంకర్, ముఖ్యంగా గులాబీలో పురుగులను చూసుకున్నట్లయితే తెల్లదోమ మరియు నల్లి ఎక్కువగా ఆశిస్తాయి. జిగురు అట్టలు వినియోగించడం, వేప నూనె మరియు సేంద్రియంగా తయారు చేసిన కషాయాలను పిచికారీ చేయడం వల్ల వీటి బారి నుంచి మొక్కలను కాపాడుకోవచ్చు. మొక్కల మధ్య మరియు వరుసల మధ్య సరైన దూరాన్ని పాటించినట్లయితే తెగుళ్ల బారి నుంచి చాలా వరకు కాపాడవచ్చు.
1: ఇదేదో బాగుంది కదా మేడం, రసాయనాలు కూడా ఉపయోగిస్తలేం.
2: అవును శంకర్, మనం మంచిగా చూసుకుంటే రసాయనాలు కూడా అవసరం రాదు. దిగుబడికి వస్తే అర్కసవి గులాబీ రకం ఒక ఎకరానికి 30 టన్నుల పూల దిగుబడిని ఇస్తుంది. మంచి లాభాలు కూడా వస్తాయి శంకర్ చూడు మరి.
1: అవునా, 30 టన్నుల ఆ ఎకరానికి? ఇదేదో ముందే తెలిస్తే ఈ అప్పులు ఉండేటివి కాదు కదా మేడం. అయ్యో ఇదేదో నాకు ముందే ఎందుకు తెలియలేదు దేవుడా.
2: ఇప్పటికీ ఏం మించిపోలేదు శంకర్, నువ్వు ఇప్పుడు వేసుకున్నా నీ అప్పులన్నీ తీరిపోతాయి.
1: అవును మేడం, ముందు నేను ఈ పని చేశా. ఇంకా ఏమైనా ప్రత్యేకత ఉందా మేడం?
2: ఎందుకులే శంకర్, ఈ గులాబీ రకం గుత్తులు గుత్తులుగా పువ్వులు పూస్తూ ఆకర్షణీయమైనటువంటి పింక్ రంగులో ఉండడం దీని విశేష గుణం. ఈ రకం యొక్క అత్యంత విశేషమైన గుణం ఏంటంటే ఈ పువ్వులు అత్యధిక నిల్వ శాతాన్ని కలిగి ఉంటాయి. కోసిన తర్వాత 5 నుండి 6 రోజుల వరకు తాజాగా ఉండడం వీటి లక్షణం. మీరు ఏ గులాబీ రకాన్ని చూసినా ఇంత ఎక్కువ నిల్వ గుణాన్ని కలిగి ఉండదు. దీని రంగు వాసన అంతర్జాతీయ మార్కెట్లో కూడా డిమాండ్ ఉంది.
1: దీనితో గట్టి లాభాలు పొందేటట్టు ఉన్నాం కదా మేడం.
2: అవును శంకర్, ఇదే అర్కసవి గురించి లింగంకి సంవత్సరం కిందే చెప్పా శంకర్. దానిని పాటించి

0: మంచి దిగుబడిని కూడా తీసుకుంటున్నాడు మన లింగం.
1: అవును మేడం, ఇదంతా మీ వల్లే మేడం.
0: నాదేముంది, మీకు చెప్పడమే నా పని.
2: మేడం గారు మీకు చాలా ధన్యవాదాలు. ఇంకా ఈ సొంటివి ఏమైనా ఉంటే అప్పుడప్పుడు చెప్పండి మేడం గారు.
0: సరే శంకర్, ఏమైనా ఉంటే చెబుతా.
1: సరే మేడం, మరి మేము పోయి వస్తాం.
0: సరే లింగం, మంచిది. మరి ముగింపు.
3: శాస్త్రవేత్త గారు చెప్పిన విధంగా శంకర్ అర్కాసవి వంగడానికి సాగు చేసి సంవత్సరం నెరలోపే తన అప్పులన్నీ తీర్చుకున్నాడు. అలాగే ఈ కొత్త గులాబీ రకం గురించి తన ఊరిలో అందరికీ చెప్పి తనలా సాగు చేస్తే ఉన్న సమస్యలు తీరుతాయని వివరించాడు.
4: అందరికీ నమస్కారం. ఈ వారం చేను కబుర్లో నాగరికత మరియు ఆర్థిక వ్యవస్థల అభివృద్ధిలో పత్తి నార పాత్ర.
5: ఇందులోని పాత్రలు సుజాత, కార్యక్రమ వ్యాఖ్యాత. రమ్య, పత్తి విశేషాలను తెలుసుకునే వ్యక్తి. లక్ష్మి, పత్తి నారకు సంబంధించిన విషయాలను వివరించే వ్యక్తి.
4: పత్తి అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఏమిటి? చొక్కాలు, చీరలు, తువ్వాలు, బెడ్షీట్లు, ఇలా ఎన్నో వస్త్రాలు కదా.
5: అవును, కానీ పత్తి కథ కేవలం మనం వేసుకునే దుస్తులతో ముగిసిపోదు. ఒక చిన్న పత్తి విత్తనం నుంచి ప్రారంభమయ్యే ప్రయాణం, రైతు పొలం, మార్కెటింగ్, జిన్నింగ్ కేంద్రం, స్పిన్నింగ్ మిల్లు, వస్త్ర పరిశ్రమ, మార్కెటింగ్, ఇలా ఎన్నో దశలను దాటి మన చేతుల్లోకి వస్తుంది.
6: అంటే మనం వేసుకునే ఒక సాధారణ పత్తి దుస్తుల వెనుక కూడా ఎంతో మంది శ్రమ ఉందన్నమాట.
5: ఖచ్చితంగా, పత్తి నార వ్యవసాయానికి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, పరిశ్రమలకు, ఉపాధికి, వాణిజ్యానికి ఎంతో ముఖ్యమైనది.
4: మరి మన దేశంలో పత్తికి ఎంత ప్రాధాన్యత ఉందో చెప్పండి.
5: భారతదేశంలో పత్తి ముఖ్యమైన వాణిజ్య పంటలలో ఒకటి. ప్రపంచ పత్తి ఉత్పత్తిలో భారతదేశం సుమారు 20% వాటాను కలిగి ఉంది. సుమారు 60 లక్షల మంది పత్తి రైతులు పత్తి సాగుతో సంబంధం కలిగి ఉన్నారు. అలాగే పత్తి ప్రాసెసింగ్, వాణిజ్యం వంటి అనుబంధ కార్యకలాపాలలో పనిచేసే 4-5 కోట్ల మంది ప్రజలకు ఈ రంగం జీవనాధారంగా ఉంది.
4: అంటే పత్తి వల్ల రైతులకే కాకుండా చాలా మంది ఇతరులకు కూడా ఉపాధి లభిస్తుందన్నమాట.
5: అవును, పత్తి ఒక ముఖ్యమైన జీవనావసరమైన దుస్తులను అందిస్తుంది. ఆహారం, తరువాత మనిషికి అవసరమైన ప్రాథమిక అవసరాల్లో దుస్తులు కూడా ఒకటి. ఆ దుస్తుల తయారీలో పత్తి నారకు ప్రత్యేక స్థానం ఉంది.
6: అంతేకాదు, ముడి పత్తి, నూలు, వస్త్రాలు, దుస్తులు, మేడప్స్, నిట్వేర్ వంటి పత్తి ఉత్పత్తులు ఎగుమతి చేయబడుతున్నాయి.
5: అవును, ఈ ఎగుమతుల ద్వారా భారతదేశానికి విదేశీ మారక ద్రవ్యం కూడా లభిస్తుంది. పత్తికి ఉన్న ఈ ఆర్థిక ప్రాధాన్యత కారణంగా దాన్ని తెల్ల బంగారం అని కూడా పిలుస్తారు.
4: తెల్ల బంగారం అనే పేరు నిజంగా ఆసక్తికరంగా ఉంది.
6: పత్తి ప్రాధాన్యతను గుర్తించేందుకు ప్రతి సంవత్సరం అక్టోబర్ 7న ప్రపంచ పత్తి దినోత్సవం జరుపుకుంటారు. పత్తి ఆర్థిక అభివృద్ధి, అంతర్జాతీయ వాణిజ్యం మరియు పేదరిక నిర్మూలనలో పోషిస్తున్న పాత్రను ప్రపంచానికి తెలియజేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశం.
4: ఇంత ముఖ్యమైన పత్తి నార అసలు ఎలా ఏర్పడుతుంది?
5: పత్తి మొక్కకు కాయలు ఏర్పడినప్పుడు ఆ కాయలోని విత్తనాల చుట్టూ మృదువైన తెల్లని నార పెరుగుతుంది. ఆ నారనే మనం పత్తి నార అంటాం.
6: పత్తిని పొలంలో నుంచి తెచ్చిన వెంటనే ఆ నారును దుస్తుల తయారీలో ఉపయోగించగలమా?
5: లేదు, ముందుగా పత్తిని శుభ్రపరచాలి. ఆ తరువాత జిన్నింగ్ ప్రక్రియ ద్వారా నారను విత్తనాల నుంచి వేరు చేస్తారు. తర్వాత నారను బేళ్లుగా తయారు చేసి స్పిన్నింగ్ మిల్లుకు పంపుతారు.
4: అక్కడ నార నూలుగా మారుతుందా?
5: అవును, స్పిన్నింగ్ ప్రక్రియలో పత్తి నారను నూలుగా తయారు చేస్తారు. ఆ నూలును నేసి లేదా ఇతర పద్ధతుల్లో ఉపయోగించి వస్త్రాలను తయారు చేస్తారు.
6: పత్తి నారుకు కొన్ని ప్రత్యేక లక్షణాలు కూడా ఉన్నాయిగా.
5: ఉన్నాయి. పత్తి నార మృదువుగా, తేలిగ్గా ఉంటుంది. తేమను గ్రహించే లక్షణం ఉండడం వల్ల వేడి వాతావరణంలో పత్తి వస్త్రాలు శరీరానికి సౌకర్యంగా ఉంటాయి. అందుకే మన దేశంలో పత్తి వస్త్రాలకు మంచి ఆదరణ ఉంది.
4: ఇప్పుడు పత్తి పొలం నుంచి వస్త్రం వరకు ఎలా వస్తుందో తెలుసుకుందాం.
5: పత్తి సాగులో మొదట నేల తయారీ, విత్తనాల ఎంపిక, విత్తడం వంటి పనులు జరుగుతాయి. తర్వాత నీటి నిర్వహణ, కలుపు నివారణ, పురుగు మరియు తెగుళ్లు నియంత్రణ వంటి పనులు చేపడతారు.
6: ఈ మొత్తం ప్రక్రియలో రైతు పెట్టుబడి, సమయం, శ్రమ అన్ని ఉపయోగిస్తాడు.
5: అవును, పంట సిద్ధమైన తర్వాత పత్తిని సేకరించి మార్కెట్కు తీసుకువెళ్తారు. అక్కడ నుండి జిన్నింగ్ మరియు ప్రెస్సింగ్ యూనిట్లకు చేరుతుంది.
4: జిన్నింగ్ అంటే నారను విత్తనాల నుంచి వేరు చేయడమే కదా.
5: అవును, జిన్నింగ్ ద్వారా

0: నారను విత్తనాల నుంచి వేరు చేస్తారు. తర్వాత నారను బేళ్లుగా తయారు చేసి స్పిన్నింగ్ మిల్లుకు పంపిస్తారు.
1: అక్కడ నూలు తయారవుతుంది. ఆ నూలు నేయడం, ప్రాసెసింగ్ చేయడం ద్వారా వస్త్రంగా మారుతుంది. తరువాత ఆ వస్త్రంతో చొక్కాలు, చీరలు, దుస్తులు, తువ్వాళ్ళు, బెడ్షీట్లు వంటి అనేక వస్తువులు తయారవుతాయి.
2: అంటే ఒక పత్తి చొక్కా వెనుక రైతు నుంచి పరిశ్రమ వరకు ఎన్నో దశలున్నాయన్నమాట.
0: అవును, అందుకే పత్తి ఒక విలువ గొలుసును ఏర్పరుస్తుంది.
1: పత్తి వినియోగం ఆధునిక కాలంలోనే ప్రారంభమైందా?
0: లేదు, పత్తి వినియోగానికి చాలా ప్రాచీన చరిత్ర ఉంది. భారత ఉపఖండంలోని ప్రాచీన నాగరికతల్లో పత్తి వినియోగానికి సంబంధించిన ఆధారాలు లభించాయి.
2: అంటే మన పూర్వీకులకు కూడా పత్తి వస్త్రాల గురించి తెలుసన్నమాట.
0: అవును, పత్తి నారతో వస్త్రాలు తయారు చేయడం, నూలు వడకడం, నేయడం వంటి నైపుణ్యాలు కాలక్రమేణా అభివృద్ధి చెందాయి.
1: దుస్తులు కేవలం శరీరాన్ని కప్పుకోవడానికి మాత్రమే కాకుండా మనిషి సామాజిక మరియు సాంస్కృతిక జీవితంలో కూడా భాగమయ్యాయి.
0: అవును, ప్రాంతీయ వాతావరణం, జీవన శైలి, అందుబాటులో ఉన్న వనరులకు అనుగుణంగా వివిధ రకాల వస్త్రాలు అభివృద్ధి చెందాయి. ఈ విధంగా పత్తినార వస్త్ర తయారీ సాంకేతిక మరియు చేతి వృత్తుల అభివృద్ధికి కూడా దోహదపడుతుంది.
2: మన దేశంలో పత్తి వస్త్రాలకు ప్రత్యేకమైన సాంప్రదాయం ఉందని అంటారు, దాని గురించి చెప్పండి.
0: భారతదేశానికి పత్తి సాగు మరియు పత్తి వస్త్ర తయారీలో సుదీర్ఘమైన సాంప్రదాయం ఉంది. చేతితో నూలు వడకడం, చేతి మగ్గాలపై వస్త్రాలు నేయడం వంటి నైపుణ్యాలు తరతరాలుగా కొనసాగాయి.
1: వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల వస్త్రాలు కూడా కనిపిస్తాయి కదా?
0: అవును, స్థానిక మగ్గాలు, నేయు పద్ధతులు, రంగులు, డిజైన్లు ఆయా ప్రాంతాల వస్త్రాలకు ప్రత్యేక గుర్తింపును ఇచ్చాయి.
2: అంటే పత్తి వస్త్రం మన ఆర్థిక వ్యవస్థలో మాత్రమే కాదు, మన సంస్కృతిలో కూడా భాగమైందన్నమాట.
0: ఖచ్చితంగా, నూలు వడకడం, నేయడం, రంగులు వేయడం వంటి పనులు అనేక కుటుంబాలకు జీవనోపాధిగా ఉండేవి. ఈ వృత్తులు గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆధారిత ఆర్థిక కార్యకలాపాలుగా కూడా కొనసాగాయి.
1: ఇప్పుడు ఆధునిక వస్త్ర పరిశ్రమలో పత్తినార పాత్రను చూద్దాం.
0: పత్తినార వస్త్ర పరిశ్రమకు ముఖ్యమైన ముడి పదార్థం. పత్తి నుండి నూలు తయారవుతుంది. ఆ నూలుతో వివిధ రకాల వస్త్రాలు తయారవుతాయి.
2: పత్తి వస్త్రాలకు డిమాండ్ ఉండడం వల్ల పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందుతాయి కదా?
0: అవును, పెద్ద పరిశ్రమలతో పాటు చిన్న మధ్య తరహా యూనిట్లు కూడా పత్తి రంగంలో పనిచేస్తున్నాయి.
1: వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందడంతో స్పిన్నింగ్ మిల్లులు, వీవింగ్ యూనిట్లు, ప్రాసెసింగ్ కేంద్రాలు, దుస్తుల తయారీ కేంద్రాలు, ప్యాకేజింగ్ మరియు మార్కెటింగ్ వంటి అనుబంధ రంగాలు కూడా అభివృద్ధి చెందాయి.
0: సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో ఉత్పత్తి వేగం, నాణ్యత, డిజైన్లో కూడా మార్పులు వచ్చాయి. దీనివల్ల పత్తి ఉత్పత్తులు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లో విస్తరించాయి.
2: పత్తి గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఎలా ప్రభావం చూపుతుంది?
0: పత్తి సాగు గ్రామీణ ఆర్థిక వ్యవస్థల్లో ముఖ్యమైన భాగం. రైతులకు పంట ద్వారా ఆదాయం లభిస్తుంది. అదే సమయంలో విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు మరియు ఇతర వ్యవసాయ అవసరాలకు డిమాండ్ ఏర్పడుతుంది.
1: పంట కోత తర్వాత కూడా ఆర్థిక కార్యకలాపాలు కొనసాగుతాయా?
0: అవును, జిన్నింగ్ కేంద్రాలు, మార్కెట్ యార్డులు, రవాణా వ్యవస్థలు, నిల్వ కేంద్రాలు మరియు ఇతర సేవా రంగాలు పనిచేస్తాయి.
2: దీంతో గ్రామాల్లో డబ్బు చలామణి కూడా పెరుగుతుంది.
0: అవును, పత్తి పంటతో సంబంధం ఉన్న కార్యకలాపాలు ఇతర చిన్న వ్యాపారాలపై కూడా ప్రభావం చూపుతాయి. రైతుల ఆదాయం పెరిగినప్పుడు స్థానిక మార్కెట్లో వినియోగం పెరిగే అవకాశం ఉంటుంది.
1: పత్తి రంగంలో ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉంటాయి?
0: వ్యవసాయ కార్మికుల నుంచి పరిశ్రమలలో పనిచేసే కార్మికుల వరకు అనేక మందికి ఉపాధి లభిస్తుంది. పత్తి సేకరణ, రవాణా, జిన్నింగ్, ప్రెస్సింగ్, స్కిన్నింగ్, నేయడం, డ్రైయింగ్, ప్రెస్సింగ్, దుస్తుల తయారీ, ప్యాకేజింగ్, మార్కెటింగ్ వంటి అనేక దశల్లో ఉపాధి ఉంటుంది.
2: మహిళలకు కూడా అవకాశాలుంటాయా?
0: అవును, నూలు వడకడం, నేయడం, కుట్టుపని, ఎంబ్రాయిడరీ, వస్త్ర అలంకరణ వంటి పనుల్లో మహిళలు పాల్గొంటారు.
1: స్వయం సహాయక సంఘాల ద్వారా కూడా పత్తి ఆధారిత ఉత్పత్తులను తయారు చేసే మార్కెట్ చేయవచ్చు.
0: అవును, నైపుణ్య శిక్షణ, మార్కెట్ సమాచారం,

0: సహాయం అందితే మహిళలు చిన్న స్థాయి పత్తి ఆధారిత వ్యాపారాలను కూడా నిర్వహించగలరు.
1: ఇప్పుడు ముఖ్యమైన విషయం, పత్తి దేశ ఆర్థిక అభివృద్ధికి ఎలా సహాయపడుతుంది?
0: పత్తి వ్యవసాయం మరియు పరిశ్రమల మధ్య ఒక ముఖ్యమైన అనుసంధానాన్ని ఏర్పరుస్తుంది. రైతులు పత్తిని ఉత్పత్తి చేస్తారు, పరిశ్రమలు దానిని నూలు, వస్త్రాలు మరియు దుస్తులుగా మారుస్తాయి.
2: ఇక్కడే విలువ జోడింపు జరుగుతుంది కదా?
0: అవును, ముడి పత్తి నుంచి నూలు, నూలు నుంచి వస్త్రం, వస్త్రం నుంచి సిద్ధమైన దుస్తులు తయారయ్యే కొద్దీ ఉత్పత్తి విలువ పెరుగుతుంది.
1: పత్తి విత్తనాలకు ఉపయోగం ఉందా?
0: ఉంది. పత్తి విత్తనాల నుంచి నూనెను తయారు చేయవచ్చు. కొన్ని ఉప ఉత్పత్తులను పశువుల ఆహారంలో కూడా ఉపయోగిస్తారు.
2: అంటే పత్తి నుంచి సాధ్యమైనంత ఎక్కువ విలువను పొందవచ్చు.
0: అవును, స్థానికంగా పత్తికి విలువ జోడింపు జరిగితే రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులు మరియు ఇతర వర్గాలకు మరిన్ని ఆర్థిక అవకాశాలు ఏర్పడవచ్చు.
1: పత్తి మన సంస్కృతిలో కూడా భాగమైందని ముందే చెప్పారు, దాని గురించి కొంచెం చెప్పండి.
0: వివిధ ప్రాంతాల్లో పత్తి వస్త్రాలకు ప్రత్యేకమైన డిజైన్లు, రంగులు, నేయు పద్ధతులు మరియు సాంప్రదాయాలు ఉన్నాయి. పండుగలు, వివాహాలు, సామాజిక కార్యక్రమాలు వంటి సందర్భాల్లో పత్తి వస్త్రాలకు ప్రత్యేక స్థానం ఉంది.
2: చేతిమగ్గం మరియు హస్తకళ సాంప్రదాయాలు కూడా తరతరాలుగా కొనసాగుతున్నాయి.
0: అవును, ఒక తరం నుంచి మరో తరానికి నేయడం, రంగులు వేయడం, డిజైన్ చేయడం వంటి నైపుణ్యాలు బదిలీ అవుతున్నాయి. అందువల్ల పత్తి నారకు ఆర్థిక విలువతో పాటు సామాజిక, సాంస్కృతిక విలువ కూడా ఉంది.
2: ఇంత ప్రాధాన్యత ఉన్న పత్తి రంగానికి కొన్ని సవాళ్లు కూడా ఉంటాయి కదా?
0: అవును, వాతావరణ పరిస్థితుల మార్పులు, నీటి లభ్యత, పురుగు మరియు తెగుళ్ల సమస్యలు, ఉత్పత్తి వ్యయం, మార్కెట్ ధరల్లో మార్పులు వంటి అంశాలు పత్తి రైతులపై ప్రభావం చూపవచ్చు.
1: మార్కెట్ ధరల్లో మార్పులు రైతులకు సమస్యగా మారవచ్చు.
0: అవును, పంట నాణ్యత, సరైన నిల్వ, మార్కెట్ సమాచారం కూడా రైతుల ఆదాయంపై ప్రభావం చూపుతాయి.
2: మరి పరిశ్రమల విషయానికొస్తే,
0: కొత్త సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకోవాలి. చిన్న పరిశ్రమలకు ఆధునిక సాంకేతికను అందుబాటులోకి తీసుకురావడం అవసరం. అలాగే నీరు, రసాయనాల వినియోగాన్ని బాధ్యతగా నిర్వహించి పర్యావరణానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి.
1: మరి పత్తి రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ఏం చేయాలి?
0: రైతులకు శాస్త్రీయ సాగు పద్ధతులపై అవగాహన కల్పించాలి. నేల, నీటి పరిస్థితులకు అనుగుణంగా సాగు పద్ధతులను పాటించాలి.
2: పత్తి నాణ్యతను కాపాడటం కూడా ముఖ్యమే కదా?
0: అవును, సరైన సమయంలో పంటను కోయడం, శుభ్రంగా సేకరించడం, సక్రమంగా నిల్వ చేయడం ద్వారా నార నాణ్యతను కాపాడవచ్చు.
1: మార్కెట్ సమాచారం రైతులకు అందుబాటులో ఉండాలి.
0: ఖచ్చితంగా, మార్కెట్ ధరలు, డిమాండ్, నాణ్యత ప్రమాణాలపై సరైన సమాచారం రైతులకు అందించాలి. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార సంస్థల ద్వారా సామూహిక మార్కెటింగ్కు ప్రోత్సహించవచ్చు.
2: గ్రామీణ ప్రాంతాల్లోనే జిన్నింగ్, స్పిన్నింగ్, నేయడం వంటి విలువ జోడింపు కార్యకలాపాలను ప్రోత్సహిస్తే స్థానిక ఉపాధి కూడా పెరుగుతుంది.
0: అలాగే మహిళలు, యువతకు నైపుణ్య శిక్షణ అందించాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన మార్కెటింగ్ విధానాలు, పర్యావరణ హిత ఉత్పత్తి పద్ధతులను ప్రోత్సహించాలి.
1: ఇంతవరకు విన్నా తర్వాత పత్తి అంటే కేవలం మనం వేసుకునే దుస్తులే కాదని స్పష్టంగా అర్థమైంది.
2: అవును, పత్తి పొలంలో ప్రారంభమయ్యే ప్రయాణం జిన్నింగ్, స్పిన్నింగ్, నేయడం, వస్త్ర తయారీ, మార్కెటింగ్ వంటి అనేక దశలను దాటి మన చేతుల్లోకి వస్తుంది.
0: ఈ ప్రయాణంలో రైతులు, కార్మికులు, మహిళలు, వ్యాపారులు, పరిశ్రమలు, రవాణా రంగం, మార్కెటింగ్ రంగం, ఇలా అనేక వర్గాలు భాగస్వాములవుతాయి.
1: అంటే పత్తి నార ఒక సహజ వనరుగా మాత్రమే కాకుండా అనేక రంగాలను అనుసంధానించే ఆర్థిక వనరు కూడా.
2: పత్తికి మరింత విలువ జోడించి రైతులకు మంచి మార్కెట్ అవకాశాలు కల్పించి గ్రామీణ ప్రాంతాల్లో చిన్న మరియు మధ్యతరగతి పరిశ్రమలను ప్రోత్సహిస్తే మరిన్ని ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి.
0: అదే సమయంలో పత్తి ఉత్పత్తి నుంచి వస్త్ర తయారీ వరకు పర్యావరణ హిత పద్ధతులను పాటించడం కూడా అవసరం. ఆర్థిక అభివృద్ధితో పాటు సహజ వనరుల సంరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి.

0: చేయాలి.
1: ఒక చిన్న పత్తి నార వెనుక ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థ ఉందని తెలుసుకోవడం నిజంగా ఆసక్తికరంగా ఉంది.
2: అందుకే పత్తి నార మన నాగరికతతో పాటు మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో కూడా ఒక ముఖ్యమైన భాగంగా నిలిచింది. ధన్యవాదాలు. నమస్కారం.
3: గత వారం అడిగిన మొదటి ప్రశ్న,
0: నాబార్డ్ ఏ రంగానికి సహాయం చేస్తుంది? ఆప్షన్ ఏ వ్యవసాయం, ఆప్షన్ బి పెద్ద పరిశ్రమలు.
4: సరైన సమాధానం
0: ఆప్షన్ ఏ వ్యవసాయం.
3: గత వారం అడిగిన రెండవ ప్రశ్న,
0: నాబార్డ్ పథకాల ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ రైతుల ఆదాయం పెంచడం, ఆప్షన్ బి పట్టణ అభివృద్ధి చేయడం.
4: సరైన సమాధానం
0: ఆప్షన్ ఏ రైతుల ఆదాయం పెంచడం.
5: గత వారం ప్రసారం కావన్న చెని కబులు కార్యక్రమం విని అడిగిన రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపి ఈ వారం విజేతలుగా నిలిచిన వారి పేర్లు బతికేపల్లి నుండి నాగభూషణం కొనకొల మహాలక్ష్మి, ఆత్రేయ కీర్తన, భోగరాయిమల్లు లక్ష్మి. రాజన్న సిరిసిల్ల జిల్లా మడ్డిమల్లె గ్రామం నుండి శివహర్ష. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందుకొండ మండలం నుండి గంగు మహేందర్, నాగలక్ష్మి. భద్రాద్రి క్రొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల రాజేశం, సరోజిని, మాయా. భద్రాద్రి క్రొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, సుప్రియ, నిత్య సంతోషిని. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లెంతకొండ మండలం కోనబోయినపల్లి నుండి టాంగ మల్లయ్య, గౌరవ. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుండి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేయిని, జస్విత. నిజామాబాద్ జిల్లా ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా. హైదరాబాద్ మనకొండ నుండి శ్రీమతి ఝాన్సీ కర్రీ.
3: రైతు సోదరులకు ఈ వారం ప్రశ్నలు.
6: మొదటి ప్రశ్న,
7: అర్కసవి కొత్త రకం దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ చామంతి, ఆప్షన్ బి గులాబీ.
3: ప్రశ్న మరోసారి.
6: మొదటి ప్రశ్న,
7: అర్కసవి కొత్త రకం దేనికి సంబంధించినది? ఆప్షన్ ఏ చామంతి, ఆప్షన్ బి గులాబీ.
4: రెండవ ప్రశ్న,
7: అర్కసవిని అభివృద్ధి చేసింది ఏది? ఆప్షన్ ఏ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆప్షన్ బి జాతీయ ఉద్యాన పరిశోధన సంస్థ, బెంగళూరు.
3: ప్రశ్న మరోసారి.
4: రెండవ ప్రశ్న,
7: అర్కసవిని అభివృద్ధి చేసింది ఏది? ఆప్షన్ ఏ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆప్షన్ బి జాతీయ ఉద్యాన పరిశోధన సంస్థ, బెంగళూరు.
5: గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే రెండు ఏ అని, బి అయితే రెండు బి అని మీ పేరు ఊరు టైప్ చేసి మీరు ఎస్ఎంఎస్ పంపించవలసిన ఫోన్ నెంబర్ 8333 818 2 3 8.
8: చేను కబుర్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 1:50 అవుతుంది. ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
9: ఆదాబ్, యే ఆకాశవాణి హై, ఖబరోం కే సాథ్ మే ఫైసల్ ఖాన్. وزیراعظم نریندر مودی نے کہا کہ حکومت کی موجودہ پالیسی میں سبھی شہریوں کی سہولتوں پر توجہ دی گئی ہے. انہوں نے نئی دلی میں وکسیت بھارت سنکلپ سبھا سے خطاب کیا. وزیر خارجہ ڈاکٹر ایس جے شنکر نے بھارت اور افریقہ کی اس ضرورت پر زور دیا کہ وہ اپنے نوجوانوں کو ہنرمند اور با اختیار شہری بنائے. آر بی آئی نے 4 سال کی مدت میں پہلی بار ریپو ریٹ میں 0.25% کا اضافہ کر کے اسے 5.5% کر دیا ہے. اس نے مالی سال 2027-28 کے لیے مجموعی گھریلو پیداوار کی شرح ترقی 7.1% رہنے کی پیشگوئی کی ہے. بھارت کے محکمہ موسمیات نے ناگالینڈ، منی پور، میزورم اور تریپورا میں آج موسلادھار بارش کی پیشگوئی کی ہے. اور آج بھارت نے فیجی میں COP31 سے پہلے کی میٹنگ میں آب و ہوا سے متعلق سخت تر اقدامات اور پیرس معاہدے پر تیز تر عمل درآمد کے لیے کہا ہے. اب خبریں تفصیل سے. वज़ीर आज़म नरेंद्र मोदी ने कहा कि अवाम का एतमाद और लाखों पार्टी कारकुनों को

0: या गीताबरोबरच आजचा आपला निशिगंध मराठी कार्यक्रम इथेच समाप्त होत आहे. पुन्हा भेटूयात येत्या आठवड्यात सोमवारी दुपारी 2:30 याच मीटर्सवर. तोपर्यंत सीमा कुलकर्णीचा नमस्कार.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
7: ఇప్పుడు ఒక సినీ గీతం విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రజల నమ్మకం, లక్షలాది పార్టీ కార్యకర్తల అంకిత భావమే తనకు అతి పెద్ద బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ప్రసంగిస్తూ ప్రధానమంత్రి, ఈ ఉదయం తాను శ్రీ వినాయక ఆలయాన్ని సందర్శించి దేశం సుభిక్షంగా ఉండాలని, 140 కోట్ల మంది భారత పౌరుల జీవితాల్లో వెలుగులు నిండాలని ప్రార్థించినట్టు తెలిపారు. ప్రజాసేవలో 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి సాగించిన సుదీర్ఘ ప్రస్థానం సమ్మిళిత అభివృద్ది, దార్శనికతను ఒక శక్తివంతమైన ఉద్యమంగా మార్చిందని ఉపరాష్టపతి కొనియాడారు. రాష్టపతి ద్రౌపది ముర్ము హిమాచల్ ప్రదేశ్లో 3 రోజుల పర్యటనలో ఉన్నారు. నిన్న బిలాస్పూర్కు చేరుకున్న రాష్టపతి ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవానికి హాజరై ప్రతిభావంతులైన విద్యార్థులకు పతకాలు, డిగ్రీలు ప్రదానం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావుతో పాటు పలువురు నేతలు కూడా ముఖ్యమంత్రి వెంట హస్తిన పర్యటనకు వెళ్లిన వారిలో ఉన్నారు. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా హాజరయ్యారు. విశ్వవిద్యాలయం తరపున కళలు, సాంస్కృతిక రంగానికి విశేష సేవలందించిన ప్రముఖ దర్శకుడు, నిర్మాత బి నరసింగరావుకు గౌరవ డాక్టరేట్ను గవర్నర్ చేతుల మీదుగా ప్రదానం చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాప్రతినిధిగా 25 ఏళ్ల నిరంతర ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ఖైరతాబాద్లో సేవాజ్యోతి యాత్ర పేరిట భారీ బైక్ ర్యాలీ, వికసిత్ భారత్ సంకల్ప సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. దేశ సంక్షేమమే ధ్యేయంగా ప్రతి పేదింట్లో వెలుగులు నింపేందుకు శ్రమిస్తున్న ప్రధాని మోదీకి సొంత కుటుంబం లేదా స్వార్థ ప్రయోజనాలు లేవని, దేశ ప్రజలే ఆయన కుటుంబమని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కరీంనగర్లో నిర్వహించిన సేవాజ్యోతి కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఆఫ్రికాతో భారతదేశ భాగస్వామ్యాన్ని రాబోయే తరాల కోసం నిర్మిస్తున్నామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. అక్రాలోని ఘనా ప్యారిస్ సర్వీస్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఒక సమావేశంలో జయశంకర్ మాట్లాడుతూ, దౌత్యం అనేది పోటీని ఘర్షణగా మారకుండా నిర్వహించాలని, ప్రయోజనాల్లో తేడాలున్నప్పటికీ సహకారాన్ని ప్రోత్సహించాలని అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:04 దాటి 5 సెకండ్లు అవుతుంది. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్లపై ఈనాటి సాయంకాల ప్రసారం ప్రారంభం. సమయం 5 గంటలు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. డిగ్రీ పొందడం విద్యాభ్యాసానికి ముగింపు కాదని, బాధ్యతాయుతమైన కొత్త జీవితానికి నాంది అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవంలో యూనివర్సిటీ ఛాన్సలర్ హోదాలో ఆయన ఈ ఉదయం ప్రసంగించారు. యాదాద్రి విద్యుత్ కేంద్రానికి బొగ్గు సరఫరాపై గత ప్రభుత్వం చేసుకున్న 3 ఒప్పందాల్లో ఏదీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. 2016లో సింగరేణి నుంచి 7 మిలియన్ టన్నులు, దిగుమతి ద్వారా 7 మిలియన్ టన్నులని ఒప్పందాలు చేసుకుని 2022లో మొత్తం 14 మిలియన్ టన్నులు సింగరేణే ఇస్తోందంటూ మార్చారని ఆయన తెలిపారు. రాష్టంలో కరెంటు సంక్షోభానికి ప్రభుత్వ పాలనా నిర్లక్ష్యమే కారణమని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ఆరోపించారు. ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమాధానం చెప్పలేదని విమర్శించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు వివిధ శాఖలు సమన్వయంతో సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులకు సూచించారు. రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1800 1801551కి ఫోన్ చేసి తెలుగులోనే తక్షణ సలహాలు పొందవచ్చని వ్యవసాయ శాఖ సంచాలకులు డాక్టర్ బి గోపి తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 2004 నుంచి అమలవుతున్న కిసాన్ హెల్ప్ లైన్ సెంటర్ హైదరాబాద్లోని వ్యవసాయ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తోంది. ప్రజాసేవలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవ పట్ల మోదీ చూపుతున్న నిబద్దత, సంకల్పం ప్రశంసనీయమని, దేశాభివృద్ది, ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న కృషిని అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ కోరారు. ఆఫ్రికాతో భారతదేశ భాగస్వామ్యాన్ని రాబోయే తరాల కోసం నిర్మిస్తున్నామని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. అక్రాలోని ఘనా ప్యారిస్ సర్వీస్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ఒక సమావేశంలో జయశంకర్ మాట్లాడుతూ, దౌత్యం అనేది పోటీని ఘర్షణగా మారకుండా నిర్వహించాలని, ప్రయోజనాల్లో తేడాలున్నప్పటికీ సహకారాన్ని ప్రోత్సహించాలని అన్నారు. క్షయ వ్యాధిపై పోరాటంలో భాగంగా ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రేపు న్యూఢిల్లీలో జోష్ బృందాలను ప్రారంభిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @

ఆకాశవాణి జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి గనుపాక మల్లమ్మ బృందం వారు ఆలపించిన జానపద గేయాలు వింటారు.

మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి గనుపాక మల్లమ్మ బృందం వారు ఆలపించిన జానపద గేయాలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు.

0: బాబు బంగారం ఈ చిత్రం నుండి చిన్మయి యాజీ నిజర్ పాడిన రామ జోగేశాస్త్రి గీతం, అది జీబ్రాన్ సంగీతం.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: చిత్రసీమలో ఇప్పుడు వినండి జెంటిల్మెన్ చిత్రం కోసం కార్తీక్ ప్రణవి ఆలపించిన రామ జోగశాస్త్రి గీతం, మణిశర్మ సంగీతం.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చిత్రసీమలో చివరంగా వినండి RX 100. ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి ఆలపించిన గీతం.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో వర్షాకాలంలో పశువుల ఆరోగ్య సంరక్షణ సమగ్ర నిర్వహణ ఈ అంశం గురించి శ్రీ పివి నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకాంత్ గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ వీరన్న భుక్యా. 7:45 వికసిత్ భారత్. ఈనాటి కార్యక్రమంలో క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం వికసిత్ భారత్కు బాట. హన్మకొండ జిల్లా యువజన క్రీడాధికారి కె ప్రశాంత్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ మోతి చిరంజీవి. 8:03 శ్రీ సర్వేశ్వర నాట్య మండలి హైదరాబాద్ వారి సమర్పణలో అద్దం నాటిక ప్రసారమవుతుంది. రచన డాక్టర్ చిట్యాల రవీందర్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండాతి, సహకారం శ్రీ జంగా అనిల్ కుమార్. 9:15 స్పాట్లైట్, 9:30 చర్చాక విషయ్ హై. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమంలో డాక్టర్ గుమ్మలూరి శారదా సుబ్రహ్మణ్యం గారి గాత్రం ప్రసారమవుతుంది. వాద్య సహకారం వయలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ మావడూరు సూర్యప్రసాద్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి ఈ పూట ప్రసార విశేషాలు. రేపటి ప్రసారంలో 6:10 శ్రీహర్ష ఆచార్యులు గారిచే వేద పఠనం. 6:15 భక్తి రంజనిలో ఆచార్య తిరుమల గారి రచనలు ప్రసారమవుతాయి. 6:35 పొలం పనులు. 7:00 యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ బి రమేష్. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ముందుగా ఎయిర్ ఫోర్స్ డే, వరల్డ్ సైట్ డే విశేషాలు ప్రసారమవుతాయి. అలాగే ఆరోగ్య జీవనం శీర్షికన ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ గురించి డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం 8:30 ఇందులో శ్రీ ఎన్ రామమూర్తి గారి గాత్రం ప్రసారమవుతుంది. వాద్య సహకారం వయలిన్ శ్రీ బి పవన్ సింగ్, మృదంగం శ్రీ కె శ్రీనివాసరావు. 9:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ వార్తా ప్రసార విభాగం ఆధ్వర్యంలో 30 రోజుల పాటు వినిపిస్తున్న ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. యువవాణి సంగీత కార్యక్రమంలో 11:03 శ్రీమతి యు సాయి శ్రీపాద గారి గాత్రం ప్రసారమవుతుంది. 11:30 సుగం సంగీత్లో శ్రీ శివదాస్ స్వామి గారిచే భజనలు. యువవాణి ఆంగ్ల కార్యక్రమం 12:10 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితాలోకంలో సాహిత్యంతో దోస్తీ శీర్షికన వాసిరెడ్డి సీతాదేవి గారి ఉరితాడు నవలా పరిచయం. పరిచయకర్త శ్రీమతి చెంగల్వల కామేశ్వరి. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో రత్నకళ పుష్పలత కథ ఒగ్గు కథ మొదటి భాగం వినిపిస్తారు శ్రీ కుంట రాజ్కుమార్ బృందం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:30 వ్యవసాయ సూచనలు. 6:50 7:15 కిసాన్ వాణి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో ఖరీఫ్ పంట కోత తర్వాత సిద్ధిత మరియు కంపోస్ట్ వాడకం గురించి పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె చిరణ్ తేజ్ గారితో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్. ఇందులో 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మహోత్సవం థీమ్స్ కార్యాచరణ ప్రణాళిక గురించి ఐసీడిఎస్ పీడీ శ్రీమతి పి విజయ గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. 8:03 కరెంట్ అఫైర్స్. 9:15 స్పాట్.

ఫ్లైట్ 9:30 కంట్రీ వైడ్ ఇన్సైట్స్ ఢిల్లీ కేంద్రం నుండి, 10:00 మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి సమయం 5:50, ఇలాఖాయి ఖబరే ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి, లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. డిగ్రీ పొందడం విద్యాభ్యాసానికి ముగింపు కాదని, బాధ్యతాయుతమైన కొత్త జీవితానికి నాంది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ చెప్పారు. యాదాద్రి విద్యుత్ కేంద్రానికి బొగ్గు సరఫరాపై గత ప్రభుత్వం చేసుకున్న 3 ఒప్పందాల్లో ఏదీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. వీబీజీరామ్జీ పథకం అమలు ప్రారంభమైన తర్వాత రాష్టంలో ఎన్నడూ లేనంతగా నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 2,54,812 మంది కూలీలు పనులకు హాజరయ్యారు. డిగ్రీ పొందడం విద్యాభ్యాసానికి ముగింపు కాదని, బాధ్యతాయుతమైన కొత్త జీవితానికి నాంది అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవంలో ఛాన్సలర్ హోదాలో ఆయన ప్రసంగించారు. డిగ్రీతో పాటు నైపుణ్యాలు, సేవాభావం పెంపొందించుకుని వికసిత్ భారత్ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ స్నాతకోత్సవంలో 36,145 మందికి పట్టాలు, 38 మందికి స్వర్ణ పతకాలు ప్రదానం చేశారు. 27 మంది ఖైదీలు డిగ్రీలు అందుకున్నారు. దర్శకుడు బి నరసింగరావుకు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. హైదరాబాద్ చందానగర్లోని క్రిస్టల్ గార్డెన్స్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు జరిగిన సేవాజ్యోతి యాత్రలో ఆయన పాల్గొన్నారు. యాదాద్రి విద్యుత్ కేంద్రానికి బొగ్గు సరఫరాపై గత ప్రభుత్వం చేసుకున్న 3 ఒప్పందాల్లో ఏదీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. 2016లో సింగరేణి నుంచి 7 మిలియన్ టన్నులు, దిగుమతి ద్వారా 7 మిలియన్ టన్నులని ఒప్పందాలు చేసుకుని 2022లో మొత్తం 14 మిలియన్ టన్నులు సింగరేణి ఇస్తుందంటూ మార్చారని ఆయన తెలిపారు. సింగరేణి G9 ఉత్పత్తి సామర్థ్యం 1.71 మిలియన్ టన్నులే కాగా, బొగ్గు లేకుండా ప్లాంట్ ఎలా నడుస్తుందని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. 10 అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పకుండా ప్రతిపక్షంలో ఉన్నామని ఏది పడితే అది మాట్లాడడం సరికాదని అన్నారు. గత ప్రభుత్వం 2014-2024 మధ్య 14 బొగ్గు బ్లాకులను మూసివేసి కొత్త బ్లాకుల వేలంలో సింగరేణిని పాల్గొననివ్వలేదని, దీంతో 15 మిలియన్ టన్నుల ఉత్పత్తి తగ్గిందని ఆయన అన్నారు. ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న కూలీల సంఖ్య గత 5 ఎన్నడూ లేనంతగా అక్టోబర్లో రికార్డు స్థాయికి చేరింది. మంగళవారం ఒకరోజే 2,54,812 మంది కూలీలు పనులకు హాజరయ్యారు. వీబీజీరామ్జీ అమలు ప్రారంభమైన తర్వాత రాష్టంలో నమోదైన అత్యధిక రోజువారీ హాజరు ఇదే. 2025 అక్టోబర్లో రోజుకు సగటున 24,750 మంది హాజరు కాగా, ఈ ఏడాది అక్టోబర్లో ఆ సంఖ్య 2.16 లక్షలకు చేరింది. ఎల్నినో ప్రభావంతో వ్యవసాయ పనులు తగ్గుతున్న నేపథ్యంలో పని కోరే ప్రతి కుటుంబానికి త్వరగా పని కల్పించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి చేస్తున్న ఆందోళనలో భాగంగా జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సహా పలువురు ఎంపీలను

0: ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సాయంత్రం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న కూటమి ఎంపీలను ఆందోళన విరమించుకోవాలని పోలీసులు పలుమార్లు విన్నవించారు. కానీ ఎంపీలు వెనక్కు తగ్గకుండా నిరసన కొనసాగించడంతో ఈ చర్య తీసుకున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. బలవంతంగా వారిని వాహనాల్లోకి ఎక్కించారు. హైదరాబాద్లోని అమీర్పేట్ కమ్మ సంఘం హాల్లో నాబార్డ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామీణ భారత్ మహోత్సవ్ తెలంగాణ 2026 చేనేత హస్తకళల ప్రదర్శనను తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గవర్నర్, దేశంలో 64 లక్షలకు పైగా ఉన్న శిల్పకారులు, నేత కార్మికుల్లో సుమారు 65 నుండి 70% మంది మహిళలే ఉండడం గర్వకారణమన్నారు. స్వయం సహాయక సంఘాలు, పిఎం విశ్వకర్మ, ఓడిఓపి వంటి పథకాల వల్ల గ్రామీణ కళాకారులకు మంచి ప్రోత్సాహం లభిస్తోందని తెలిపారు. నాబార్డు సీజీఎం ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ, అక్టోబర్14 వరకు కొనసాగే ఈ ప్రదర్శనలో 22 రాష్ట్రాల నుండి కళాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ చిన్మయ్ కుమార్ మాట్లాడుతూ, అంతరించిపోతున్న సంప్రదాయ కళలను రక్షించడంలో ఈ మహోత్సవ్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అభివృద్ది విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేకానంద కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆభాస్ పాల్ చేసి దేశ కీర్తిని దెబ్బతీయాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తోందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా మహబూబ్ నగర్లో నిర్వహించిన సేవా జ్యోతి యాత్రలో ఎంపీ పాల్గొన్నారు. రాష్ట బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రాష్ట ఎన్నికల జాబితా పరిశీలకులు బాల మాయాదేవి ఈరోజు వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సామాజిక బహిష్కరణ అనేది మానవ హక్కులపై దాడేనని రాష్ట వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ జి నిరంజన్ అన్నారు. గ్రామాభివృద్ది కమిటీల పేరుతో సాగుతున్న సామాజిక కుల బహిష్కరణలపై కమిషన్ సభ్యులతో కలిసి నిజామాబాద్ కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, విద్యార్థులు, యువత సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. జేఎన్టీయూహెచ్ కళాశాలలో జరిగిన అవగాహన సదస్సులో ఎస్పీ మాట్లాడుతూ, నకిలీ లింకులు, పార్ట్ టైం జాబ్స్, లక్కీ డ్రా, లోన్ యాప్స్ పేరిట జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పోషణ్ అభియాన్ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ జ్యోతి రమేష్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆచార్య దేవోభవ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హాజరై, విద్యారంగంలో విశేష సేవలందిస్తున్న ఉత్తమ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 25 ఏళ్ల పరిపాలనా ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా వికసిత్ భారత్ సంకల్ప సభ కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లాలో నిర్వహించిన సేవాజ్యోతి యాత్రలో రాజ్యసభ మాజీ సభ్యులు గరికపాటి మోహన్రావు, మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ పాల్గొన్నారు. ములుగు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ మోసాల నివారణపై రూపొందించిన అవగాహన పోస్టర్ను ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆవిష్కరించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. డిగ్రీ పొందడం విద్యాభ్యాసానికి ముగింపు కాదని, బాధ్యతాయుతమైన కొత్త జీవితానికి నాంది అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు, పార్లమెంటు బోర్డు సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

చిత్రగీతం విన్నారు ఆకాశవాణి. ఆచార్య జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు.

0: జంతువులలో వచ్చే రాబిస్ వ్యాధి నివారణ నిర్ధారణ గురించి శాంతినగర్ ప్రాథమిక పశు వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ ఆర్ చంద్రారెడ్డి గారు అందించే వివరాలు.
1: శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎం చంద్రారెడ్డి, పశు వైద్యాధికారి, ప్రాథమిక పశు వైద్యశాల శాంతినగర్ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం పెంపుడు జంతువుల్లో రేబిస్ వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రేబిస్ వ్యాధి రాకుండా ఎలాంటి టీకాలు వేసుకోవాలి, రేబిస్ వ్యాధి గురించి మనము ఈరోజు తెలుసుకుందాము. ఈరోజు మన కార్యక్రమంలో చాలా ముఖ్యమైన ప్రజారోగ్య అంశం గురించి మాట్లాడుకుందాం. అది రేబిస్ వ్యాధి. మన ఇంట్లో పెంచుకునే పెంపుడు కుక్కలు, పిల్లులు మన కుటుంబంలో ఒక భాగంగా మారిపోయాయి. అయితే వాటికి రేబిస్ టీకాలు వేయకపోతే ఒక తీవ్రమైన ప్రాణాంతక వ్యాధి మనుషులకు కూడా ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఈరోజు రేబిస్ వ్యాధి అంటే ఏమిటి, దాన్ని ఏ విధంగా నివారించవచ్చును, దాని విషయాలను మనం నేర్చుకుందాం. రేబిస్ అనేది ఒక రేబిస్ వైరస్ వల్ల వచ్చే తీవ్రమైన వైరస్ వ్యాధి. ఇది కుక్కలు, పిల్లులు వంటి జంతువులు కరవడం వల్ల మనుషులకు వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే మనకు పెంపుడు కుక్కలు కానీ పిల్లులు కానీ కరిచినప్పుడు వాటి యొక్క లాలాజలం ద్వారా, ముఖ్యంగా కాటు కానీ గీత కానీ లేదా కరిచిన చోట గాయంపై లాలాజలం పడడం ద్వారా ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉంది. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ లక్షణాలు ప్రారంభమైన తర్వాత రేబిస్ దాదాపు ఎల్లప్పుడూ ప్రాణాంతకంగా ఉండే అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే కుక్క కానీ కరిచినప్పుడు వెంటనే సరైన చర్యలు తీసుకున్నట్లయితే మనం రేబిస్ వ్యాధి నుంచి చాలా వరకు మనల్ని మనం కాపాడుకోవచ్చును. అదేవిధంగా మనం పెంపుడు కుక్కలను, పిల్లలకు రేబిస్ వ్యాధి ఎలా వస్తుంది, దాని గురించి మనం తెలుసుకుందాం. రేబిస్ సోకిన జంతువులు కాటు వేయడం వల్ల రేబిస్ వ్యాధి పెంపుడు జంతువులకు కానీ కుక్కలకు కానీ, అదేవిధంగా పాడి పశువులకు కూడా వచ్చే అవకాశం. ఉదాహరణ, మన పెంపుడు కుక్క బయటకు వెళ్ళినప్పుడు రేబిస్ వ్యాధి సోకిన స్ట్రీట్ డాగ్ కానీ లేదా ఇతర జంతువులు కొట్లాడినప్పుడు కానీ, కాటు వేయించినప్పుడు కానీ మన పెంపుడు కుక్కలకు కానీ పెంపుడు పిల్లలకు కానీ రేబిస్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అందుకే పెట్ యానిమల్స్ ఇంట్లో ఉంటే, పెట్ యానిమల్ అనేది బయటికి వెళ్తలేదు కదా, నా ఇంట్లోనే ఉంది కదా, నేను టీకా వేయించుకోవాల్సిన అవసరం లేదు కానీ అనే అపోహ ఉండొద్దు. తప్పనిసరిగా ఏవైతే పెట్ యానిమల్స్ పెంచుకునే పెట్ ఓనర్స్ ఉన్నారో తప్పనిసరిగా రేబిస్ వ్యాధి టీకాలు అనేది వేయించుకోవాల్సిన అవకాశం ఉంది. అదేవిధంగా కుక్కల్లో రేబిస్ వ్యాధి వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, మొదట ఎలాంటి లక్షణాలు కనబడతాయి? ముఖ్యంగా ప్రారంభ దశలో జంతువు యొక్క ప్రవర్తనలో మార్పులు కనిపించే అవకాశం ఉంది. సాధారణంగా ప్రశాంతంగా ఉండే పెట్ యానిమల్స్ ఆకస్మతగా ఆందోళనకరంగా మారడం, ఎక్కువగా హైడ్ కావడం, రెగ్యులర్గా మనకు దగ్గర ఉండే అవకాశం ఉండదు, ఎక్కడో చీకట్లో పోయి దాచుకునే అవకాశం ఉంది, యజమాని గుర్తించినట్లు కూడా ప్రవర్తించకపోవడం అనేది లక్షణాలు ఉంటాయి. కొన్ని కొన్ని సందర్భాలు అసాధారణంగా ఎక్కువగా మరుగుతూ ఉంటాయి, లేదా భయము లేదా రెస్ట్లెస్గా ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆహారము, నీటిపై కూడా చాలా మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ రేబిస్ వ్యాధి వచ్చినట్లయితే ఆహారం తీసుకోవడం అనేది కంప్లీట్గా బంద్ అవుతుంది. అదేవిధంగా నీటిని కూడా చూసి భయపడే అవకాశం ఉంటుంది, కాబట్టి హైడ్రోఫోబియా అంటారు. నీటిని కూడా కొన్ని డాగ్స్ తాగే అవకాశం అయితే ఉండదు. ఏ లక్షణాలు అంటే, ముఖ్యంగా వస్తువులను కొరకడం, అధికంగా నోట్ల నుంచి లాలాజలం కానీ సొల్లు కానీ కారడం, ఆహారం మింగటంలో ఇబ్బంది పడడం, గొంతు దవడ కండరాల పనితీరులో చాలా వరకు మార్పులు ఉండే అవకాశం ఉంటాయి. అదేవిధంగా రేబిస్ వచ్చిన కుక్కలు నడకలో కూడా తడబడడం ఉండే అవకాశం ఉంది, బలహీనంగా ఉంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో పక్షవాతం కానీ చివరికి మరణాలు కూడా సంభవించే అవకాశాలు ఉంటాయి. ఇవే లక్షణాలు కాకుండా ప్రతి రేబిస్ కేసులో కూడా వివిధమైన రకాల లక్షణాలు ఉండే అవకాశాలు ఉంటాయి. ఆ లక్షణాలు కూడా మనం తెలుసుకుందాం. కొన్ని కొన్ని సందర్భాల్లో కుక్క నోటి నుంచి కూడా నురుగు వస్తుంది. ఆ నురుగు బట్టి కూడా మనం రేబిస్ అనుకోవచ్చా అనే డౌట్ కూడా రావచ్చు. అది రేబిస్ అనేది తప్పనిసరి కాదు. నోటి నుంచి అధిక లాలాజలం లేదా నురుగు రావడానికి ఇతర కారణాలు కూడా ఉండే అవకాశం ఉంటాయి. అందువలన లాలాజలం మాత్రమే చూసి మనం రేబిస్ అని నిర్ధారించుకోవడం చాలా మంచి పద్ధతి కాదు. అనుమానం ఉంటే మాత్రం వెంటనే ఏవైతే పశు వైద్యాధికారిని కానీ వెటనరీ డాక్టర్ని కానీ సంప్రదించి, మీకేవైతే సందేహాలు కానీ ఏదైనా ఉన్నా కానీ రేబిస్ లక్షణాలను బట్టి డాక్టర్ గారు నిర్ధారణ చేసే అవకాశం ఉంటుంది. రేబిస్ను వ్యాధిని ఏ విధంగా ఎలా నియంత్రించాలి? రేబిస్ వ్యాధి నివారణలో, నియంత్రణలో అత్యంత ముఖ్యమైన చర్య పెంపుడు కుక్కలు కానీ పిల్లలకు సమయానికి రేబిస్ వ్యాక్సినేషన్ టీకాలు వేయించడం, దీంతోపాటు జంతువులను బాధ్యతాయుతంగా పెంచడం, జంతువులకు అనవసరంగా బయట తిరగనివ్వకపోవడం, అదేవిధంగా యానిమల్ బైట్స్ని వెంటనే రిపోర్ట్ చేయాలి. ఎప్పుడైతే స్ట్రీట్ డాగ్ కానీ ఏదన్నా మన పెంపుడు జంతువులు కానీ కరిచినప్పుడు ఎమ్మటే పోస్ట్ బైట్ యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ కానీ టీకాలు కానీ వేయించుకున్నట్లయితే రేబిస్ వ్యాధి నుంచి మన పెంపుడు జంతువులను

0: కాపాడుకోవచ్చుకుని, అదేవిధంగా పిల్లలకు డాగ్ బైట్ ప్రివెన్షన్ గురించి కూడా అవగాహన కల్పించాలి. అనుమానాస్పద జంతువులు కానీ సురక్షితంగా ఏమైనా ఉన్నట్లయితే దానికి సంబంధించిన మున్సిపాలిటీ అథారిటీస్ కానీ, సంబంధించిన వెటనరీ అథారిటీస్ కానీ వాళ్ళని పరిశీలించడం కానీ, వాటి గురించి అధికారులకు సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. పెంపుడు కుక్కకు రేబిస్ వ్యాక్సిన్ ఎందుకు తప్పనిసరిగా వేయాలి అనే డౌట్ కూడా మీకు రావచ్చు. దానికి టీకా వేసిన కుక్కకు రేబిస్ నుంచి రక్షణ కల్పించడమే కాకుండా అది మన కుటుంబానికి మన సమాజానికి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతి పిల్లిని కుక్కను కూడా రేబిస్ టీకా వేయించాల. తప్పనిసరిగా మనం పెంచుకునే ప్రతి పెట్ యానిమల్ అయిన డాగ్ను కానీ క్యాట్ను కానీ తప్పనిసరిగా రేబిస్ వ్యాక్సిన్ సంవత్సరానికి ఒకసారి ప్రతి వెటనరీ హాస్పిటల్లో ఫ్రీగానే వ్యాక్సిన్ రేబిస్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. అందువల్ల ఎవరైతే పెట్ ఓనర్స్ ఉన్నారో, పెట్ పేరెంట్స్ ఉన్నారో, తప్పనిసరిగా రేబిస్ వ్యాక్సినేషన్ని తమ యొక్క పెట్ యానిమల్స్కి సంవత్సరానికి ఒకసారి వేయించుకుంటే రేబిస్ రాకుండా మన పెంపుడు జంతువుల నుంచి కాపాడుకోవచ్చును. అదేవిధంగా పెంపుడు జంతువు మరో జంతువును కరిస్తే ఏం చేయాలి? అదేవిధంగా మనం ఎప్పుడైతే మన ఇంట్లో పెంచుకునే పెట్ యానిమల్ని కానీ వేరే స్ట్రీట్ డాగ్ అనేది బయట చేసినప్పుడు ఇమ్మీడియట్లీ మనం రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద కడిగినట్లయితే ఆ వైరస్ చాలా వరకు కూడా పోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఏమంటే మనం వెటనరీ డాక్టర్ తీసుకెళ్ళినట్టయితే దాని యొక్క గాయం యొక్క ఇంటెన్సిటీని బట్టి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వ్యాక్సినేషన్ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక స్ట్రీట్ డాగ్ మనుషుల్ని కరిచినప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి? మనుషులను కరిచిన ఏమంటే దాని యొక్క గాయం యొక్క ఇంటెన్సిటీని బట్టి ఇమీడియట్లీ 15 నుంచి 20 నిమిషాలు రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద కడిగినట్లయితే ఏవైతే ఆ గాయం నుంచి ఆ వైరస్ చాలా వరకు పోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గాయాన్ని 10 నుంచి 15 నిమిషాలతో పాటు ఫినాల్ కానీ డెటాల్ కానీ ఎనీ లిక్విడ్ సోప్ కానీ వాడి క్లీన్ చేసినట్లయితే ఆ వైరస్ను చాలా వరకు నిర్మూలించుకోవచ్చు. అదేవిధంగా గాయం పెద్దగా అయినప్పుడు ఇమీడియట్లీ అందుబాటులో ఉన్న వైద్యాధికారిని సంప్రదించి ఆ వైద్యాధికారి దాని యొక్క గాయాన్ని అబ్జర్వ్ చేసి దాని తగ్గట్లు రేబిస్ ఇమ్యూనోగ్లోబులిన్ ట్రీట్మెంట్ కానీ తర్వాత మోనోక్లోనల్ యాంటీబయాటిక్స్ కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేసుకున్నట్లయితే ఆ రేబిస్ నుంచి మనుషులను మనం కాపాడుకోవచ్చును. అదేవిధంగా మనకు స్కూల్లో ఉండే పిల్లలకు మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేది విషయం కూడా మనం నేర్చుకుందాం. ఎప్పుడైతే పెంపుడు జంతువులు కానీ స్ట్రీట్ డాగ్స్ కానీ అవి ఆహారం తీసుకునే టైంలో ఆ కుక్కల్ని బెదిరించడం కానీ రాళ్ళతో కొట్టడం కానీ అలాంటి చేయవద్దు. అదేవిధంగా నిద్రపోతున్న కుక్కను కూడా ఇబ్బంది పెట్టద్దు. అదేవిధంగా తెలియని కుక్క దగ్గరకు అసలుకి వెళ్ళవద్దు. అదేవిధంగా కుక్కలు వాటి యొక్క సంతానానికి పాలిచ్చేటప్పుడు కూడా వాటిని ఏ విధంగా బెదిరించడం కానీ వాటి మీద రాయడం కానీ చేయొద్దు. కుక్కను భయపెట్టినట్లయితే అవి మళ్ళీ తిరిగి మన మీదకి వచ్చి కరిచే అవకాశం ఉంటుంది. కాటు లేదా గీత పడితే మాత్రం వెంటనే పెద్దలకు ఇంట్లో ఉన్న పేరెంట్స్ కానీ చెప్పేస్తే ఏమంటే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొని దాని పోస్ట్ బైట్ యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్స్ చేయించుకోవాల్సిన అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ విధంగా చేసినట్లయితే మనం పెంపుడు జంతువుల యొక్క బయట నుంచి కానీ రేబిస్ డాగ్ యొక్క బయట నుంచి కానీ మనల్ని మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా సమాజాన్ని కూడా ఈ రేబిస్ జబ్బు నుంచి మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా వన్ నేషన్ వన్ హెల్త్ ప్లాన్ కింద 2030 వరకు మన యొక్క ప్రభుత్వం రేబిస్ ఫ్రీ దేశంగా అవతరించాలని ప్రోగ్రామ్స్ అనేది ప్లానింగ్ అనేది చేసింది. అందరం చేయి చేయి కలిపి ఈ రేబిస్ వ్యాధిని 2030 వరకు మన దేశం నుంచి తరిమివేయాలని నేను రేడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం.
1: పెంపుడు జంతువులలో వచ్చే రేబిస్ వ్యాధి నిర్ధారణ నివారణ గురించి శాంతినగర్ ప్రాథమిక పశు వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడ్డాయి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు

0: చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి. ఇప్పుడు ఒక జానపద గేయం వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సాంకేతికత అనేది సమ్మిళిత సుస్థిర అభివృద్దికి సాధనంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచవ్యాప్త సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోని 5 అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో

0: ఒక్కటిగా కొనసాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశాభివృద్ది ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. రష్యన్ క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్ ప్రాంతాలపై చేసిన దాడుల్లో 4 పిల్లలతో సహా 19 మరణించగా మరో 60 గాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని సేవాతీర్థులో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 సన్నాహకంగా గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ బోర్డు సభ్యులతో సమావేశమయ్యారు. జీఎస్ఎంఏ అనేది మొబైల్ ఆపరేటర్లు, అనుబంధ పరిశ్రమలను ఏకం చేసే ఒక అంతర్జాతీయ సంస్థ. ఈ సమావేశంలో మాట్లాడుతూ మోదీ, సాంకేతికత అనేది సమ్మిళిత సుస్థిర అభివృద్దికి సాధనంగా మారాలని చెప్పారు. సమాజంలోని ఏ వర్గమూ వెనుకబడిపోకుండా ఉండేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాల కోసం టెక్నాలజీని, డిజిటల్ సేవలను మరింత చౌకగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరాన్ని మోదీ గుర్తు చేశారు. డిజిటల్ వ్యత్యాసం పెరగకుండా టెక్నాలజీని అట్టడుగు స్థాయికి చేరవేయాల్సిన ప్రాముఖ్యతను ప్రధాని తెలిపారు. అభివృద్ది చెందుతున్న దేశాలకు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పరివర్తనాత్మక శక్తిగా ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పెరుగుతున్న డిజిటల్, సైబర్ మోసాల సవాళ్లను ప్రస్తావిస్తూ ఈ సమస్యకు టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలు అవసరమన్నారు. మోసపూరిత కాల్స్ గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి వినియోగదారులకు నిరంతర అవగాహన సందేశాలు పంపాలని సూచించారు. ఈ సమావేశంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పాటు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర సీనియర్ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్త సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోని 5 అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన, భారతదేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పశ్చిమాసియా సంక్షోభం తలెత్తి ఉండకపోతే భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం పరంగా ప్రపంచంలో మొదటి 3 స్థానాల్లో ఉండేదని తెలిపారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ 7.4% వృద్ది రేటుతో దూసుకుపోతోందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.
1: ఇతనా బడా ఆర్థిక సంకట్ పేదా హోనేకే బావజూద్ భీ హమ్నే దేశ్ కీ అర్థవ్యవస్థా కీ రఫ్తార్ కో రుకనే నహీ దియా. దునియా కే బడే బడే దేశ్ కీ అర్థవ్యవస్థా జహాన్ 2%, 1.5% ఔర్ 3% కీ రఫ్తార్ సే బఢ్ రహీ హై, వహీ పర్ విశ్వ మే ఇతనా బడా సంకట్ పేదా హోనేకే బావజూద్ భారత్ కీ అర్థవ్యవస్థా ఆజ్ భీ 7.4% కీ దర్ సే బఢ్ రహీ హై.
0: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం రేపు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరుగుతుంది. ఈ సమావేశంలో జీఎస్టీ వివాదాలను పరిష్కరించడానికి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రవాహాన్ని మెరుగుపరచడానికి విధానపరమైన సంస్కరణలపై చర్చిస్తారు. నిబంధనల అమలు సమయాన్ని, ఖర్చును తగ్గించడమే దీని ప్రధాన ఉద్దేశం. జీఎస్టీ వ్యవస్థలో తదుపరి సంస్కరణల కోసం ప్రభుత్వం 5 అంశాలతో కూడిన ప్రణాళికను ప్రతిపాదిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ సంస్కరణలు జీఎస్టీ వ్యవస్థలోని ప్రస్తుత పరిపాలనాపరమైన అభ్యంతరకర అంశాలను సులభతరం చేయడానికి, ముఖ్యంగా చిన్న వ్యాపారాలపై నిబంధనల అమలు భారాన్ని తగ్గించడానికి ఉద్దేశించబడ్డాయి. దేశ అభివృద్ది ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రొటెక్షన్ ఆఫీసర్ల జాతీయ సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ ఆమె, దేశంలోని తల్లులు, అక్కజెల్లెళ్లు, కుమార్తెలు సాధికారత సాధించి సురక్షితంగా ఉన్నప్పుడే వికసిత్ భారత్ సంకల్పం నెరవేరుతుందని పేర్కొన్నారు. మహిళలకు భద్రత, గౌరవ భావాన్ని కల్పించడమే ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని ఆమె అన్నారు. దేశ శక్తి మహిళా శక్తిలోనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టిగా నమ్ముతున్నారని ఆమె చెప్పారు. ప్రతి ఇల్లు సురక్షితంగా ఉండేలా చూడటం, బాధితులందరికీ సత్వర న్యాయం అందించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడించారు. సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి చేస్తున్న ఆందోళనలో భాగంగా

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో సహా పలువురు ఎంపీలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సాయంత్రం జంతర్ మంతర్ వద్ద

0: వృత్తిపరమైన అవకాశాలు కల్పించడం ద్వారా ప్రోత్సహించాలని సిబ్బంది, ప్రజా ఫిర్యాదుల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. హిందీ సలహా కమిటీ 3వ సమావేశంలో మాట్లాడుతూ ఆయన, హిందీ భాష ద్వారా ఉపాధి, కెరీర్ అవకాశాలు లభిస్తే దాని వాడకం సహజంగానే పెరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బంది శిక్షణ శాఖకు చెందిన కౌశల్ పత్రికను కూడా మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ పనుల్లో అనువాద నాణ్యత మెరుగుపడిందని, సాంకేతికంగా సున్నితమైన రంగాలతో పాటు అనువాదాలను మెరుగుపరచడంలో సాంకేతికత, కృత్రిమ మేధ ఆధారిత వ్యవస్థలు, పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్న డేటా కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. శాఖకు తగిన సలహాలు, మార్గదర్శకాలను అందించడంలో హిందీ సలహా కమిటీ కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడించారు. సభ్యులు తమ ఆలోచనలను లిఖితపూర్వకంగా లేదా తగిన మార్గాల ద్వారా తెలియజేయాలని కోరారు. వారి మార్గదర్శకత్వానికి అనుగుణంగా శాఖ మెరుగైన కృషి చేస్తుందన్నారు. రష్యన్ క్షిపణులు, డ్రోన్లు కైవ్తో పాటు మరో 12 ఉక్రెయిన్ ప్రాంతాలపై దాడి చేశాయి. ఈ దాడుల్లో 4 పిల్లలతో సహా 19 మంది మరణించగా మరో 60 మంది గాయపడ్డారు. ఉత్తర చెర్నిహీవ్ ప్రాంతంలోని ప్రిలుకి బాగా దెబ్బతిందని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. అక్కడ జరిగిన రష్యన్ దాడిలో ఒక అపార్ట్మెంట్ భవనం ధ్వంసమైంది. రష్యా భారీ ఎత్తున ఉద్దేశపూర్వక దాడికి పాల్పడిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ అన్నారు. రష్యా బాలిస్టిక్ క్షిపణులను తిప్పికొట్టడానికి ఉక్రెయిన్కు అత్యవసరంగా మరిన్ని గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణులు అవసరమని పేర్కొన్నారు. ఉక్రెయిన్ రక్షణ పారిశ్రామిక సౌకర్యాలతో పాటు ఒడెస్సా ప్రాంతంలోని పోర్ట్, షిప్ రిపేర్ సదుపాయాలను తమ బలగాలు లక్ష్యంగా చేసుకున్నట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఉక్రెయిన్ కూడా రష్యా భూభాగం లోపల చమురు కేంద్రాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సుదీర దాడులను కొనసాగిస్తోంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్లలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, ఒడిశా, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు ఇటువంటి పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని కూడా ఆ శాఖ తెలియజేసింది. 2026 సంవత్సరానికి గాను ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త హెన్రీ బి కాగన్, జపాన్ రసాయన శాస్త్రవేత్త కెన్సో సోవైలకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటించారు. రసాయన శాస్త్రంలో వారు చేసిన సంచలనాత్మక ఆవిష్కరణలకు ఈ పురస్కారం దక్కింది. రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు చేసినందుకు గాను వీరిని నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్టు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సాంకేతికత అనేది సమ్మిళిత సుస్థిర అభివృద్దికి సాధనంగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచవ్యాప్త సంక్షోభాలు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోని 5 అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. దేశ అభివృద్ది ప్రయాణాన్ని తీర్చిదిద్దడంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. రష్యన్ క్షిపణులు, ద్రోణులతో ఉక్రెయిన్ ప్రాంతాలపై చేసిన దాడుల్లో 4 పిల్లలతో సహా 19 మంది మరణించగా మరో 60 మంది గాయపడ్డారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి.

0: శ్రీకాంత్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూకియా.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్ గారు స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం సార్. ముందుగా ఆకాశవాణి ప్రేక్షకులందరికీ పశువైద్య పశుసంవర్ధక శాఖ మరియు పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం తరఫున ధన్యవాదాలు.
1: వర్షాకాలంలో పశువుల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేకమైనటువంటి పరిరక్షణ చర్యలు ఏ విధంగా తీసుకోవాలంటారు?
2: ముందుగా మనము వర్షాకాలంలో పశువుల ఆరోగ్యము, ఆరోగ్య పరిరక్షణ గురించి కనుక మనము మాట్లాడుకున్నట్లయితే, మూడు కాలాల్లో మనకున్నటువంటి ఎండాకాలము, చలికాలము, వర్షాకాలము, మూడు కాలాల్లో పశువుల సంతతి పెరుగుదలకు, ఆరోగ్యంకి, ఆ తర్వాత ఎదకు రావడానికి కానీ, గర్భం దాల్చడానికి కానీ, పాల దిగుబడికి కానీ అత్యంత అనుకూలమైన కాలంగా మనము వర్షాకాలాన్ని పరిగణించవచ్చు. కానీ సరి అయిన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే వర్షాకాలం అనేది చాలా అనువైన కాలం. అది కాకుండా ఏమాత్రము యాజమాన్య పద్ధతుల్లో సరైన పద్ధతులు కనుక పాటించినట్లయితే పశువులకు ఈ వర్షాకాలం అనేది తీవ్రమైన గడ్డుకాలంగా మనము పరిగణించవచ్చు. కాబట్టి ఈ వర్షాకాలంలో పశువుల యొక్క ఆరోగ్య సంరక్షణ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పాడి పశువుల యొక్క యజమానులు, వివిధ రకాల చిన్న సన్నకారు రైతులు ఈ వర్షాకాలంలో పశువులపై వర్షాకాల ప్రభావం ఎలా ఉంటుంది, వాటి నుండి వచ్చే వ్యాధుల నుండి మనము పశువులను ఎలా కాపాడుకోవాలి అనే విషయాలను తెలుసుకున్నట్లయితే కాలంతో పాటు వచ్చే వ్యాధులను నివారించుకోవచ్చు. తద్వారా మేలైన దిగుబడి, పాల ఉత్పత్తి అయితే కానీ, మాంసం ఉత్పత్తి అయితే కానీ మనము చాలా మేలు రకంగా పొందే అవకాశాలు ఉంటాయి. గొర్రెల ఎంపిక అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఎంపిక చేసేటప్పుడే ఆరోగ్యవంతమైన గొర్రెలను కనుక మనం తెచ్చుకున్నట్లయితే వ్యాధుల బారిన పడకుండా ఉంటాయి. ముందుగా గొర్రెల ఎంపిక అనేది చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఆరోగ్యవంతమైన 3 నెలలు వయస్సు దాటిన గొర్రె పిల్లలను మనము ఎంచుకున్నట్లయితే వ్యాధుల నుండి మనము తప్పించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతకంటే చిన్న వాటిని పెంచుకోవడానికి మనం ఎంచుకున్నట్లయితే వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వాటిలో సరైన వ్యాధి నిరోధక శక్తి అనేది ఉండకపోవడం వల్ల మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంపిక అనేది ప్రథమంగా మీరు తీసుకోవాల్సిన అంశం. రెండోది ఏంటంటే, మీరు ఎంపిక చేసుకున్న గొర్రెలని ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నారో కొట్టాలు, కొట్టాల ఎంపిక, కొట్టాల నిర్మాణం అనేది కూడా శాస్త్రీయబద్ధంగా ఉండాలి. కొట్టాల్లో ముఖ్యంగా సరైన గాలి, వెలుతురు, నీరు, అదేవిధంగా సక్రమమైన అంటే అన్ని పోషక విలువలతో కూడిన ఆహారం అందుబాటులో ఉండే విధంగా మీ పాకల నిర్మాణాన్ని చేపట్టుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మీరు ఎక్కడైతే పెంచాలనుకుంటున్నారో అక్కడ తీవ్రమైన ఈ పశుగ్రాసం అంటే జీవాలకు సంబంధించిన గడ్డి కొరత ఉండకుండా చూసుకోవాలి. ఆ దాంతోపాటు పాకల యొక్క నిర్మాణంలో సరైన గాలి, వెలుతురు అందుబాటులో ఉండే విధంగా చూసుకుంటూ ఒక పాకలో ఎక్కువ కిక్కిరిసి ఉండకుండా గొర్రెలను మనము నెంబర్ అనేది కిక్కిరిసి ఉండకుండా చూసుకున్నట్లయితే వాటిలో ఒత్తిడికి లోనయ్యి తద్వారా వ్యాధి నిరోధక శక్తి తగ్గి వ్యాధిన బారే పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రెండో అంశం ఏంటంటే సరైన పాకల నిర్మాణము, దానికి అనువైన ప్రాంతాన్ని మనము చూసుకోవాలి. రెండోది అది అయిపోయిన తర్వాత మూడోది ఏంటంటే వ్యాధులు, వ్యాధుల బారిన పడకుండా, మీరు అడిగిన ప్రశ్న ఇదే, వ్యాధిన బారిన పడకుండా ఉండడానికి మీరు ఏదైనా జీవాన్ని డైరెక్ట్గా మందులతోనే మనము వ్యాధి నయం చేసుకుంటామనేది పాతకాలం పద్ధతి, అది ఖర్చుతో కూడుకున్నది. అందుకనే నేను గొర్రెల ఎంపిక, పాకల నిర్మాణాన్ని ముందు వివరించడం జరిగింది. మూడోది ఏంటంటే వ్యాధి బారిన పడకుండా ఉండడానికి నివారణ చర్యలు అనేవి చాలా ముఖ్యం. చికిత్స కంటే నివారణ చర్యలు చాలా ముఖ్యం. ఎందుకంటే అవి తక్కువ ఖర్చుతో అయిపోతాయి, గొర్రెల యొక్క ఎదుగుదలకు ఉపయోగపడతాయి, మీకు కూడా ఆర్థికంగా ఇది చికిత్సకు అయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. అవి ఏంటంటే మనం మీరు 3 మాసాల గొర్రెపిల్లలను తెచ్చుకున్నప్పుడు ముందుగా నట్టల నివారణ కార్యక్రమం చేపట్టుకోవాలి. ప్రతి 3 నుండి 4 నెలల కాలంలో క్రమం తప్పకుండా స్థానిక పశువైద్యాధికారి సలహా మేరకు 3 నుండి 4 నెలలు అంటే సంవత్సరంలో దాదాపు 3 లేదా 4 సార్లు క్రమం తప్పకుండా గొర్రెలలో నట్టల నివారణ కార్యక్రమం చేసుకోవాలి. అంటే గొర్రెపిల్లలన్నింటికి కూడా నట్టల మందు తాగిపించుకున్నట్టయితే వ్యాధి బారిన పడకుండా ఉంటాయి. అదేవిధంగా సరైన ఎదుగుదల చక్కగా అంటే మీరు గొర్రెల పెంపకంలో మనకు కావాల్సింది మన ప్రాంతంలో అయితే మాంసం ఉత్పత్తి కోసమే కాబట్టి సరైన ఎదుగుదల అనేది వస్తుంది. ఇప్పుడు నట్టల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టయితే గొర్రె ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపించినప్పటికీ కూడా సరైన ఎదుగుదల ఉండదు. తద్వారా మీకు మార్కెట్ వయసు వచ్చేసరికి దానికి తగినంతగా శరీరం అభివృద్ధి చెందక మాంసం ఉత్పత్తి తగ్గుతుంటుంది. అది కూడా తీవ్రమైన నష్టాన్ని చేకూర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నట్టల నివారణ మందులు అనేటివి ప్రతి 3 నుండి 4 నెలలకు ఒకసారి సంవత్సరంలో 4 సార్లు లేదా 3 సార్లు వేయించాలి. సాధారణంగా

ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వర్షాకాలంలో పశువుల ఆరోగ్య సంరక్షణ, సమగ్ర నిర్వహణ ఈ అంశం గురించి శ్రీ పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్

0: ఈ పశువైద్య పశుసంవర్ధక శాఖ తరపున ఉచితంగా జరుగుతుంటుంది. మీ స్థానిక పశువైద్య అధికారిని సంప్రదిస్తే వారి నుండి మీకు ఈ నటల నివారణ సంబంధించిన మందులు ఉచితంగా కూడా పంపిణీ చేయబడతాయి. దీనితో పాటు మీరు ఇంకొక విషయం చేయాల్సింది ఏంటంటే, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పినట్టు చికిత్స కంటే నివారణ మేలు. అందులో ముఖ్యమైనది వ్యాక్సినేషన్ అంటే టీకాల కార్యక్రమం. క్రమం తప్పకుండా జీవాలన్నింటికి టీకాలు అనేటివి వేయించుకుంటూ ఉండాలి. ఈ టీకాలన్నింటినీ కూడా పశువైద్య పశుసంవర్ధక శాఖ తరపున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా గొల్ల కుర్మలకే కాకుండా గొర్రెల పెంపకదారులందరికీ కూడా ఉచితంగా పంపిణీ చేస్తుంది. అవి కూడా సంవత్సరాంతము క్రమం తప్పకుండా షెడ్యూల్ ప్రకారము స్థానిక పశువైద్యశాలలో అందుబాటులో ఉంటాయి. వాటిని గనక మీరు క్రమం తప్పకుండా వాటి షెడ్యూల్లో ప్రకారంగా వేసుకున్నట్లయితే ఈ జీవాలకు సంక్రమించే బ్యాక్టీరియల్ వైరల్ అంటే సూక్ష్మాతి సూక్ష్మ జీవుల ద్వారా వచ్చే వ్యాధుల నుండి మనము అంటే తప్పించుకున్న వాళ్ళం అవుతాం. అందులో ముఖ్యంగా ఒకటి పాక్స్ గా అంటే అమ్మతల్లి పోచమ్మ టీకాలు కానీ లేదంటే పీపీఆర్ పురు రోగం తీవ్రంగా విరోచనాల వ్యాధితో బాధపడుతుంటాయి. అదేవిధంగా నీలి నాలుకా వ్యాధి ముఖ్యంగా వీటి ద్వారా మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. బ్లూటంగ్ అని అంటారు నీలి నాలుకా వ్యాధి. అదేవిధంగా పాక్స్ మేకల్లో గొర్రెల్లో గనక ఆ రెండింటితో పాటు బ్లూటంగ్ పాక్స్ ఆ తర్వాత క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు ఇవన్నీ వేసుకున్నట్లయితే దాదాపు ఇవన్నీ కూడా పశువైద్య పశుసంవర్ధక శాఖ తరఫున ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు స్థానిక పశువైద్య అధికారిని సంప్రదించినట్లయితే వారు మీకు ఉచితంగానే పంపిణీ చేస్తారు, లేదంటే తగిన సూచనలు కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ పాటించినట్లయితే మీకు గొర్రెల పెంపకం అనేది లాభదాయకంగా ఉంటుంది. ఏదైనా మందులను కానీ నట్టల మందులు కానీ వ్యాక్సిన్స్ కానీ అంటే టీకాలను కానీ స్థానిక పశువైద్యాధికారి సలహా మేరకు మాత్రమే వాడాలి.
1: ప్రస్తుతం వర్షాకాలంలో ప్రకృతి వైపరీత్యాల ప్రభావం పశువులపై ఏ విధంగా ఉంటుంది?
0: ఈ వర్షాకాలంలో ప్రకృతి వైపరీత్యాలు అనంటే సాధారణంగా మన ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలను కనుక మనం తీసుకున్నట్లయితే అత్యధిక వర్షపాతము సాధారణంగా వర్షాకాలంలో వర్షాలు రావడం అనేది చాలా సర్వసాధారణం. అయినప్పటికీ కూడా మోతాదుకు మించి అంటే అధిక వర్షపాతం నమోదైనప్పుడు దాన్ని మనం ప్రకృతి వైపరీత్యాలుగా పరిగణించవచ్చును. అందువలన పశువుల ప్రభావంపై ఈ ప్రకృతి వైపరీత్యాలు కొంత దుష్ఫలితాలను గనక చూపించే అవకాశము ఉంది. అందులో పశువులకు ప్రత్యక్షంగా మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాల ద్వారా అంటే వరదలు తీవ్రమైన వరదల్లో కొట్టుకుపోవడం కానీ నీటిలో మునిగి చనిపోవడం కానీ లేదంటే పిడుగుపాట్లు పడడం పశువులపై పడడం వల్ల డైరెక్ట్గా అంటే ప్రత్యక్ష ప్రభావం ద్వారా మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. అది కాకుండా పరోక్షంగా అంటే ప్రకృతి వైపరీత్యాల వలన ఎక్కువ వర్షపాతం వలన వరదలు రావడము, ఆ వరదల వలన పచ్చిక బయలు మునిగిపోవడము, పశుగ్రాసం దొరకకపోవడము, అదేవిధంగా నిల్వ ఉంచిన ఎండుగడ్డిలో వర్షం నీరు చేరడం వలన ఎండుగడ్డి బూజు రావడము, అవి ఏవైతే మేతకి అనుకూలంగా అంటే నిల్వ ఉంచుకున్న పశుగ్రాసాలు పాడైపోవడం వలన పశువులకు తీవ్రమైన పశుగ్రాస కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఈ రెండు కాకుండా ప్రకృతి వైపరీత్యాలు అనగా ఎక్కువ వర్షాలు రావడం వల్ల పాడి పశువుల యొక్క పాకలో నీరు నిల్వ ఉండడం, తద్వారా కీటకాల వ్యాప్తి ఎక్కువగా ఉండడం. ఈ కీటకాల వ్యాప్తి ఎక్కువగా ఉండడం వల్ల పశువులకు వివిధ రకమైన బ్యాక్టీరియల్ వైరల్ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రకృతి వైపరీత్యాల వలన ప్రత్యక్షంగా మరణాలు సంభవించవచ్చు, పరోక్షంగా వాటికి పశుగ్రాసం యొక్క కొరత ఏర్పడవచ్చు. దాంతోపాటు వివిధ రకమైన బ్యాక్టీరియల్ వైరల్ వ్యాధులు అదేవిధంగా పరాన్నజీవుల వ్యాధులు కూడా కీటకాల ద్వారా సంక్రమించవచ్చును. వీటన్నింటి మూలంగా పశువుల యొక్క మరణాల వలన రైతుకి ఆర్థికంగా నష్టము, అదేవిధంగా కొన్నిసార్లు పరోక్షంగా దిగుబడి తగ్గడం, పాల దిగుబడి అయితేనేమి మాంసం యొక్క దిగుబడి తగ్గడం వల్ల పాడి పశువుల యజమానులకు రైతులకు ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది.
1: ప్రధానంగా ఇప్పుడు పశువులకు నీటి విషయంలో కానివ్వండి, పోషణ విషయంలో కానివ్వండి, రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు?
0: పశువుకు చిన్న పశువులైనా పెద్ద పశువులైనా పోషణ విషయంలో కానీ నీటి విషయంలో కానీ అదేవిధంగా పాకల విషయంలో కానీ ఈ మూడు అంటే యాజమాన్య పద్ధతులుగా మనం తీసుకోవచ్చు. యాజమాన్య పద్ధతులు సక్రమంగా ఉన్నట్లయితే పాడి పశువులకు వచ్చే వ్యాధుల తీవ్రత అనేది చాలా వరకు మనము అరికట్టవచ్చు. ఎందుకనంటే సరైన ఒక పశువు యొక్క ఎదుగుదల కానీ వ్యాధి నిరోధక శక్తి సరిగా ఉండడానికి కానీ దాని యొక్క ఉత్పాదకత సమృద్ధిగా ఉండడానికి కానీ సరైన గాలి అదేవిధంగా వెలుతురు పోషక విలువలతో కూడిన ఆహారము శుభ్రమైన నీరు ఈ నాలుగు గనక మనము సమయానికి అందించినట్లయితే పాడి పశువులకు దాదాపు వ్యాధులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి పాడి రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయం అది వర్షాకాలంలో అయితేనేమి ఎండాకాలంలో అయితేనేమి తగినంత నీరు అందుబాటులో ఉండే విధంగా శుభ్రమైన నీరు, పోషక విలువలతో కూడిన ఆహారము, సరైన గాలి వెలుతురు ప్రసరించే విధంగా పాకల నిర్మాణం చేపట్టుకున్నట్లయితే పాడి పశువుల యొక్క ఎదుగుదల కానీ, వ్యాధి నిరోధక సామర్థ్యం పెరగడం కానీ, వ్యాధుల యొక్క తీవ్రత తగ్గడం కానీ, దిగుబడి పెరగడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పశుగ్రాసం కానీ నీరు కానీ శుభ్రంగా అందించాలంటే ముఖ్యంగా తీసుకోవాల్సిన విషయాలు, పాడి పశువుల పాకలలో నీరు నిల్వకుండా ఉండాలి, అదేవిధంగా మూత్రము నిల్వలేకుండా చూసుకోవాలి, ఉదయము సాయంత్రము పాడి పశువుల యొక్క పేడ మూత్రాలని తీసేస్తూ ఉండాలి. తద్వారా ఏంటంటే పశువుల పాకల్లో శుభ్రమైన వాతావరణం ఉంటుంది, అదేవిధంగా వర్షాకాలంలో నిల్వ ఉంచిన పశుగ్రాసాల్లో నీరు చేరకుండా ఉంటే అవి బూజు పట్టడం లేదా పాడైపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు శుభ్రమైన నీరు అంటే నీటి తొట్టెలను ఉదయం సాయంత్రం కాకపోయినప్పటికీ కూడా పర్యవేక్షిస్తూ వారానికి ఒకసారి వాటిని క్లీన్ చేసుకుంటాం, అంటే సరిగా శుభ్రం చేసుకున్నట్లయితే శుభ్రమైన నీరును మనము పాడి పశువులకు అందించిన వాళ్ళం అవుతాము.
1: సరే, ఇప్పుడు ఈ కీటకాల ప్రభావం ఎందుకు ఎక్కువగా పశువులపైన ఉంటుంది, అది ఏ విధంగా ఉంటుంది?
0: సాధారణంగా కీటకాలు అనేటివి వర్షాకాలంలో వాటికి చాలా అనుకూలమైన కాలము. వర్షాకాలంలో వర్షం ద్వారా వచ్చే నీరు కానీ లేదా పాకలలో ఉండే మలమూత్రాలు ఎక్కువసేపు నిల్వ ఉండడం వలన ఈ ఈగలు దోమల యొక్క పునరుత్పత్తికి చాలా అనువైన ప్రాంతము, అదేవిధంగా వాటి సంఖ్య ఎక్కువగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది వర్షాకాలంలో. ఈ ఎప్పుడైతే ఈ వర్షాకాలం తర్వాత కానీ వర్షాకాలం ఎక్కువగా ఉన్నప్పుడు కానీ ఈ ఈగలు దోమలు ఎక్కువైనప్పుడు ఏమవుతుంది అని అంటే, సాధారణంగా వర్షాకాలంలో పశువుల యొక్క ఆరోగ్యంపై అననుకూల వాతావరణ ప్రభావం అంటే ఎక్కువగా వర్షం ఉండడం వలన పశువులు తీవ్రమైన ఒత్తిడికి లోనవడము, చలి అత్యధికమైన చలి ఉండడము, సరైన నీరు లభించకపోవడం, పాకల్లో వర్షం నీళ్లు చేరడం వల్ల పశువులు కొంత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో పశువులకి వ్యాధి నిరోధక శక్తి సాధారణంగానే తక్కువ ఉంటుంది. అదే క్రమంలో ఇదే సమయంలో కీటకాల సంఖ్య అనేది మనకు చలికాలంలో మరియు ఎండాకాలంలో తీసుకున్నట్లయితే ఈ రెండు కాలాల కంటే వర్షాకాలంలో కీటకాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ ఎక్కువగా ఉన్న కీటకాలు ఏం చేస్తాయనంటే వాటి ఆహారం కోసం పశువులపై ఆధారపడుతుంటాయి. పశువుల యొక్క రక్తాన్ని పీల్చుకొని ఆ రక్తం పైన అవి జీవిస్తుంటాయి. తద్వారా పశువులకు రక్తస్రావం, రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అవి రక్తాన్ని తీసుకోవడమే కాకుండా ఒక పశువు నుండి ఇంకొక పశువుకి వివిధ రకమైన బ్యాక్టీరియల్ వైరల్ డిసీజెస్ అంటే వ్యాధులను, కీటకాల ద్వారా వ్యాపించే వ్యాధులను ఒక పశువు నుండి ఇంకో పశువుకు, వ్యాధిగ్రస్త పశువు నుంచి ఆరోగ్యవంతమైన పశువుకు ఇవి వ్యాపింపజేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కీటకాల ద్వారా రెండు రకాల నష్టాలు మనకి పాడి పశువుల్లో గమనించవచ్చు. ఒకటి ఏంటంటే మొదటగా దాని రక్తహీనతకు గురి చేస్తాయి, రెండోది ఏంటంటే వివిధ రకాలైన వ్యాధులను ఒక పశువు నుంచి ఇంకో పశువుకు సంక్రమింపజేస్తాయి. ఈ రెండు కాకుండా ప్రతిసారి ఈగలు దోమలు పశువు యొక్క శరీరంపై వాలడము తర్వాత కరవడం వలన పశువు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. తద్వారా పాల యొక్క దిగుబడి తగ్గడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తి తగ్గడము, అదేవిధంగా వివిధ రకమైన వ్యాధులకు ఎక్కువగా అనుకూలంగా ఉండే పరిస్థితి కూడా మనకు కీటకాల ద్వారా ఉండే అవకాశం ఉంటుంది పాడి పశువులలో.
1: ఈ పశువులలో ప్రధానంగా నష్ట నివారణ చర్యలు వాటి యొక్క పద్ధతులు ఏ విధంగా ఉంటాయి?
0: ఈ పాడి పశువుల్లో మనకు వర్షాకాలంలో నష్ట నివారణ పద్ధతులు కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా సరైన మేత, సరైన నీరు, సరైన పాక యాజమాన్య పద్ధతులు పాటిస్తే ముందుగా మనం నష్ట నివారణ చర్యలు చేసుకోవచ్చు. దానితోపాటు మనము వర్షాకాలం ప్రారంభంలోనే ముఖ్యంగా వివిధ రకాల కీటకాల ద్వారా అయితేనేమి, వాతావరణ అనుకూల పరిస్థితులు అయితేనేమి, వీటి ద్వారా మనకి పశువులకు నష్టాలు చేకూరే అవకాశం ఉంది. కాబట్టి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండకంటే ముందే అంటే మే ఏప్రిల్ మాసాల్లోనే వివిధ రకమైన వ్యాధులకు సంబంధించి అదేవిధంగా అంతర బాహ్య పరాన్నజీవులకు సంబంధించి నట్టల నివారణ కార్యక్రమాలు మనకు కనుక మనం చేసుకున్నట్లయితే వర్షాకాలంలో నష్టం రాకుండా అంటే పాడి పశువులకు ఈ వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి మనము రక్షించుకోవచ్చు. అందులో ముఖ్యంగా నటల నివారణ కార్యక్రమము పాడి పశువులకి టీకాల కంటే ఒక దాదాపు 20 నుండి 25 రోజుల ముందు నటల నివారణ కార్యక్రమం చేసుకున్నట్లయితే వాటిలో ఎదుగుదల మంచిగా ఉంటుంది, అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంటుంది. ముందుగా నటల నివారణ కార్యక్రమాన్ని ఏప్రిల్ మే నెలలో ముందుగా చేసుకొని ఆ తర్వాత సాధారణంగా వర్షాకాలంలో సంక్రమించే వివిధ రకాల అంటువ్యాధులు అదేవిధంగా కీటకాల ద్వారా వ్యాపించే వ్యాధులకు సంబంధించిన నివారణ టీకా కార్యక్రమాన్ని కూడా మే మరియు జూన్ మాసంలో గనక మనము తీసుకున్నట్లయితే వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుండి పూర్తిగా మనము పాడి పశువులను కాపాడుకున్న వాళ్ళం అవుతాము. అదేవిధంగా వర్షాకాలంలో ముఖ్యంగా వచ్చు వ్యాధులు గనక మనం తీసుకున్నట్టయితే హెచ్ఎస్, బీక్యూ, ఈటీ, ఎంటరోటాక్సిమియా, బ్లాక్ వాటర్ అంటే వివిధ రకాల బ్యాక్టీరియల్ వైరస్ వైరల్ వ్యాధులు అనేటివి సర్వసాధారణంగా సంక్రమిస్తాయి. కాబట్టి ఈ వ్యాధులకు సంబంధించిన టీకాలు పశువైద్య పశుసంవర్ధక శాఖ తెలంగాణ ప్రభుత్వం నుండి ఉచిత

0: ఖచ్చితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు వీటిని క్రమం తప్పకుండా పాటిస్తే వర్షాకాలంలో ఈ వ్యాధుల నుండి తప్పించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
1: పశువుల యొక్క ఆరోగ్యం పాల ఉత్పత్తిపై, అంటే పాల ఉత్పత్తి తగ్గిపోవటం వాటిపై ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? ఇలాంటి పరిస్థితులలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: వర్షాకాలంలో ఈ వాతావరణ అననుకూల పరిస్థితులు, ఆ తర్వాత పాకల యాజమాన్య పద్ధతులు సరిగా లేకపోవడము, కీటకాల సంఖ్య ఎక్కువగా ఉండడము, ఈ కీటకాల ద్వారా వివిధ రకాల వ్యాధులు వ్యాపింపజేయడము, ఇవన్నిటి వలన రెండు రకాల ప్రభావము పాడి పశువులపై ఉంటుంది. ప్రత్యక్షంగా మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. రెండవది ఏంటంటే మరణాలు లేని కొన్ని పశువులు, వ్యాధిగ్రస్త పశువులు దీర్ఘకాలికంగా వ్యాధులకు లోనవడం వలన పాల దిగుబడి అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. పాల దిగుబడి తగ్గిపోయినప్పుడు సాధారణంగా రైతుకి రెండు రకాల నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. ఒకటి, పాల దిగుబడి తగ్గిపోవడం వలన నేరుగా పాల ద్వారా వచ్చే ఆదాయము తీవ్రమైన ప్రభావం చూపుతుంది రైతు పైన. ఎందుకంటే ఒకరోజు పాల దిగుబడి తగ్గితే దాదాపు 200 నుండి 300 వరకు ఒక పశువు నుండి రైతు కోల్పోయే అవకాశం ఉంటుంది. దాన్ని మనం ఒక నెల కనుక తీసుకున్నట్లయితే 5 నుండి 6 వేల వరకు నష్టము జరిగే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వ్యాధిగ్రస్త పశువుకు చికిత్స చేయించడానికి అవసరమయ్యే ఖర్చు కూడా రైతుకు అదనపు భారంగా కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో తీవ్రమైన ఈ ఒత్తిడి వలన పాల దిగుబడి తగ్గడము, అదే విధంగా పాల దిగుబడి తగ్గిన పశువులకు చికిత్స చేసే క్రమంలో రైతు యొక్క ఆర్థికంగా ఇది చాలా దుష్ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ పశు వైద్యాధికారి సలహా సూచన మేరకు తగిన విధంగా నట్టల నివారణ మందులు, అదేవిధంగా టీకాలు గనక చేసుకున్నట్లయితే పాల దిగుబడి తగ్గకుండా ఉంటుంది. అదేవిధంగా సరైన ఎదుగుదల, గర్భస్థ పశువుల యొక్క పిండం ఎదుగుదల కూడా సహాయపడుతుంది. అదేవిధంగా కొత్తగా జన్మించే దూడలకు కూడా ఆరోగ్యవంతమైన జన్మనిచ్చే అవకాశం కూడా ఉంటుంది. తద్వారా రైతుకి ఆర్థికంగా ఎంతో అభివృద్ధి జరిగే అవకాశం కూడా ఉంటుంది.
1: ప్రధానంగా రైతులు పశువులని ఎంత జాగ్రత్తగా చూసుకున్నప్పటికీ కూడా మేత మేసే సమయంలోనో లేదంటే పాకల చుట్టూ ఉన్నటువంటి గడ్డి వలన లేదా ఏర్పడినటువంటి ఒక గుబురు ప్రాంతం వలన ఈ పాముల నుంచి రకరకాల విషపూరితమైనటువంటి కీటకాల నుంచి పశువులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటుంటాయి. ఇలాంటి పరిస్థితులలో రైతులు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏ విధంగా ఉండాలంటారు?
0: ఈ ముఖ్యంగా వర్షాకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పాకల యొక్క యాజమాన్య పద్ధతులు అయితేనేమి, గడ్డిని నిల్వ చేసుకునే పద్ధతులు కానీ, శుభ్రమైన నీరు అందించినప్పటికీ కూడా అత్యంత సవాలు వేసే విషయం ఏంటంటే పాడి పశువుల యొక్క యాజమానులకి వర్షాకాలంలో ముఖ్యంగా రెండు ప్రత్యక్ష ప్రభావాలు పశువుల ఆరోగ్యం, ముఖ్యంగా మరణాలు సంభవించే అవకాశము, ఈ రెండు రకాల కారణాలు ఉంటాయి. ఇందులో మీరు అడిగినట్టుగా పాము కాటు అనేది అత్యంత తీవ్రంగా పరిగణించే అంశంగా మనం తీసుకోవచ్చు, ముఖ్యంగా వర్షాకాలంలో. అదేవిధంగా ఇంకొక కారణం కూడా తీవ్రంగా రైతులను నష్టాన్ని చేకూర్చేది ఏంటంటే విద్యుత్ తీగలు తగలడం ద్వారా మరణించే అవకాశం కూడా ఉంటుంది. ఈ రెండు కారణాల వల్ల పాడి పశువులు వర్షాకాలంలో మరణాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాటి నుంచి ఎలా రక్షణ తీసుకోవాలని అంటే ముఖ్యంగా ఈ పాము కాటు నుంచి రక్షించుకునే విధం ఏమంటే సాధారణంగా వర్షాకాలంలో ఎక్కువ నీరు చేరడం వలన పాములు ఉండే ప్రాంతాల్లో నీరు ఉండడం వలన అవి పశువుల కొట్టాల్లోకి రావడము, లేదనంటే వర్షాకాలంలో పశువులు మేతకు వెళ్ళినప్పుడు ఎక్కువ చుట్టుపక్కల పాడి పాకల యొక్క చుట్టుపక్కల్లో ఎక్కువ గడ్డి పెరగడం వలన అందులో మేతకు వెళ్లిన క్రమంలో పశువులని ఈ పాములు విషపూరిత సర్పాలకు కాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో రైతులు దాదాపు పాడి పశువుల పాకల చుట్టూ గడ్డి పెరగకుండా ఉండే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా పశువులు ఎప్పుడైతే ముఖ్యంగా విద్యుత్ తీగలు ప్రసరించే ప్రాంతంలో మేతకు తీసుకెళ్లే ముందు జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే వర్షాకాలంలో విపరీతమైన గాలి వీస్తున్నప్పుడు కరెంటు తీగలు కిందికి వంగిపోవడం కానీ, మేతకు వెళ్ళినప్పుడు పశువులు వాటిని గమనించకపోవడము, లేదనంటే వాటికి ఆ పశువుల యొక్క నీళ్లు తాగే పరిసర ప్రాంతాల్లో ఈ తీగలు నీటిలో అంటుకునే విధంగా అంటే విద్యుత్ ప్రసరించడం వల్ల మరణాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పశువులను మేపే కాపర్లు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే పాముల నుండి కానీ లేదంటే విద్యుత్ తీగల నుండి కానీ వర్షాకాలంలో ముఖ్యంగా అవి ఉన్నాయా లేదా అని గమనించుకొని మేతకు తీసుకెళ్లడం అనేది చాలా ముఖ్యమైన అంశంగా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా వర్షాకాలంలో ఈ రెండింటితో పాటు దాదాపు పిడుగు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో పచ్చిక బయళ్లలో గనక తీసుకెళ్లడం, వర్షం కురిసే సమయాల్లో మేతకి తీసుకుపోకపోవడం మంచిది. అదేవిధంగా వర్షాలు అధికంగా ఉన్న సమయంలో పశువులని పక్కల్లోనే ఉంచాలి, చెట్ల కింద లేదంటే ఎక్కువగా విద్యుత్ స్తంభాలున్న ప్రాంతంలో ఉంచకపోవడం అనేది కోల్సిన చర్య. అదేవిధంగా పాములు ఎక్కువగా సంచరిస్తున్న ప్రాంతంలో కనుక తీసుకున్నట్లయితే దానికి నష్ట నివారణ చర్యలు, ఒకవేళ పాము కరిసింది అని ఏదైనా అనుమానం సంభవించినప్పుడు పాములను మనము పాముకాటకు గురవడం సర్వసాధారణమే, వాటి నుంచి మనము సరైన చికిత్స విధానాన్ని అవలంబిస్తే పాముకాటల వలన నష్ట నివారణ చాలా మనం అదుపు చేయగలవచ్చు. ఎందుకంటే దానికి దాదాపు స్థానిక పశువు

0: వైద్యాధికారికి సంబంధించిన పశు వైద్యశాలలో పాము కాటుకు చికిత్స విధానాలు ఇప్పుడు అన్ని మారుమూల పల్లెల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు పాము కాటు సంభవించినప్పుడు పాడి పశువులకి సరైన విధంగా తక్షణం స్పందించి దగ్గరలోని పశు వైద్యశాలకి తీసుకెళ్లినట్లయితే ప్రతి పశు వైద్యశాలలో దాదాపు పాము కాటుకు సంబంధించిన చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి ఉచితంగా. కాబట్టి పాము కాటు సంభవించినప్పుడు సొంత వైద్యాలు అతనితో మూలిక వైద్యాలను కాకుండా దగ్గరలోని పశు వైద్యుని సంప్రదిస్తే పశువుని పాముకాటు వలన సంభవించే విష ప్రభావం నుంచి తప్పించిన వాళ్ళు అవుతారు.
1: ప్రధానంగా అంటే ఈ మన పశువుల పిల్లల్ని సాదుకునే వాళ్ళు వాళ్ళు కొనుక్కొచ్చి పెంచుకోవాలనుకుంటే ఎటువంటి సమయంలో వాటిని కొనుగోలు చేస్తే బాగుంటుందంటారు?
0: పశువుల పెంపకానికి సంబంధించి పశువులను మనము పెంచుకోవాలని రైతు సోదరులు భావించినట్లయితే ముందుగా మేలైన మేలుజాతికి సంబంధించిన ఆరోగ్యవంతమైన దూడపిల్లల్ని ఎంచుకోవాలి. అందులో ముఖ్యంగా దాదాపు పెద్ద పశువులైతే 6 నెలలు లేదా సంవత్సరం దాటిన పశువులను తీసుకొచ్చుకున్నట్లయితే వాటికి సరైన మురుపాలు తల్లి నుండి అందడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరగడము, అదేవిధంగా సరైన శరీరం ఎదుగుదల అనేది సమపాలలో జరుగుతుంది. కాబట్టి 6 నెలలు దాటినవి సంవత్సరం లోపలి వాటిని తీసుకొచ్చుకున్నట్లయితే పెంపకానికి అనుకూలంగా ఉంటుంది. అందులో మేలుజాతి పశువు పిల్లలను కనుక తెచ్చుకున్నట్లయితే వివిధ రకాల వ్యాధుల బారిన పడకుండా దాదాపు మనము మేలుజాతి పాడి సంపదను సృష్టించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
1: వర్షాకాలంలో పశువుల ఆరోగ్య సంరక్షణ ఈ అంశం గురించి రైతులకు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
2: వర్షాకాలంలో పశువుల ఆరోగ్య సంరక్షణ సమగ్ర నిర్వహణ ఈ అంశం గురించి శ్రీ పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీకాంత్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ వీరన్న భూకియా.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: ఇల్లు అఖిలి కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం విందాం.

ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. శ్రోతలకు గమనిక, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఖరీఫ్ పంట కోత తర్వాత నేల సిద్ధత, కంపోస్టు వాడకం, ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె చరణ్ తేజ గారు, వీరు అసిస్టెంట్ ప్రొఫెసర్, రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు ఎస్టీడీ కోడ్ జత చేస్తూ 040 జత చేస్తూ 2324085252, మరొక నెంబర్ 2324085353, ఈ నెంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం రేపు రాత్రి 7:15 ప్రసారమవుతుంది. ఖరీఫ్ పంట కోత తర్వాత నేల సిద్ధత, కంపోస్టు వాడకం గురించి అంశం. గమనిక విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:44 దాటి 39 సెకండ్లు. ప్రకటించిన కార్యక్రమం మరి కొంచెంసేపట్లో.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం, వికసిత్ భారత్కు బాట. హన్మకొండ జిల్లా యువజన క్రీడాధికారి కె. ప్రశాంత్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ మోతి చిరంజీవి.
1: వికసిత్ భారత్కు దోహదం చేసేటువంటి క్రీడా పథకాల విషయానికి వస్తే, ఆరోగ్యవంతమైనటువంటి యువతే బలమైన దేశానికి పునాది. క్రీడలు కేవలం వినోదానికి పరిమితం కాకుండా యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ఆరోగ్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి. అంతేకాకుండా అంతర్జాతీయ క్రీడా వేదికలపైన భారత ప్రతిష్టను ఇనుమడింపజేస్తాయి. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం క్రీడా ప్రతిభను వెలికి తీయడం, క్రీడాకారులకు శిక్షణ, ఆర్థిక సహాయం, మౌలిక వసతులు కల్పించేందుకు అనేక కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఖేలో ఇండియా, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్, జాతీయ క్రీడా సమాఖ్యలకు సహాయం, ఫిట్ ఇండియా ఉద్యమం, NSDF, సాయ్ శిక్షణ కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. మరి వీటి గురించి తెలుసుకునేందుకు గాను మనకు హన్మకొండ జిల్లా యువజన క్రీడా అధికారి కొత్త ప్రశాంత్ గారు ఉన్నారు. వారిని అడిగి ముందుగా తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
2: నమస్కారం సార్.
1: సార్ చెప్పండి, ముందుగా ఈ వికసిత్ భారత్ నిర్మాణంలో క్రీడల పాత్ర ఎంత ముఖ్యమైనది, యువతకు క్రీడలు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తాయంటారు?
2: ఎన్నో పథకాలున్నా క్రీడలకు ఆరోగ్యపరమైన సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. క్రీడల వల్ల యువతలకు శారీరక దృఢత్వం మేలుకొరుతుంది, దాంతోపాటు క్రమశిక్షణం కూడా, ఆత్మవిశ్వాసం, నాయకత్వం లక్షణాలు ఏర్పడతాయి. అలాగే వాళ్ళు గెలుపు ఓటమిలను వాళ్లకు ప్రయత్నాలు చేసుకుంటే ముందస్తు అంతర్జాతీయ క్రీడలకు వెళ్లాలో అనేది వాళ్లకు తెలిసిపోతుంది. ఈ భారతీయ క్రీడలు సాధించే విజయాలలో దేశాన్ని ముందస్తు తీసుకోవడానికి యువత ఎంతో అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యంగా యువతకు ప్రభావితమైన క్రీడలే వికసిత్ భారత్ కు బలమైన పునాది వేస్తుందని తెలియజేస్తున్నాను.
1: అయితే ఈ గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్నటువంటి క్రీడా ప్రతిభను వెలికి తీయడంలో ఖేలో ఇండియా కార్యక్రమం ఎలా ఉపయోగపడుతుందంటారు?
2: ఖేలో ఇండియా మాత్రం చాలా అద్భుతమైన స్కీమ్ తోటి ముందుకెళ్తుందండి. గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ సరైన శిక్షణ, మౌలిక వసతులు, ఆర్థిక సహాయం లేక చాలా మంది వెనుకబడుతున్నారు. ఇలాంటి ప్రతిభ గుర్తించి అభివృద్ధి చేయడంలో ఖేలో ఇండియా ముందుగున్నది, ముఖ్య వేదికగా నిలుస్తుంది. ప్రతిభ అన్వేషణ శిక్షణ కార్యక్రమాలు, మౌలిక వసతులు మరియు అభివృద్ధి ద్వారా గ్రామీణ యువతలకు కూడా జాతీయ స్థాయికి ఎదగనీకి, మళ్ళీ ఎన్నో టోర్నమెంట్స్ కండక్ట్ చేయడానికి ఖేలో ఇండియా ముందస్తు లభిస్తుందని మనం తెలియగలుగుతాం.
1: ఖేలో ఇండియా ద్వారా క్రీడాకారులకు శిక్షణతో పాటు క్రీడా మౌలిక వసతులు, అదే విధంగా వారి పోటీలకు అవకాశాలు ఎలా అందుతున్నాయంటారు?
2: ఖేలో ఇండియా ద్వారా మనకు ప్రతిభావంతులైన క్రీడాకారులు గుర్తిస్తున్నాము. వారికి శిక్షణకు అవసరమయ్యే క్రీడా సౌకర్యాలు, పోటీలో పాల్గొండే అవకాశాలు కల్పించడంతో పాటు ముఖ్యంగా క్రీడాకారులకు ప్రారంభ దశలోనే సరైన కోచింగ్ ఇవ్వడము, అన్ని వసతులతో కూడుకున్న అభివృద్ధి చేయడంలో దీని ముఖ్య ఉద్దేశం ఒకటండి.
1: ఇదే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో భారత క్రీడాకారులను ప్రోత్సహించడంలో TOPS అంటే టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అనేటువంటిది ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు?
2: మంచి క్వశ్చన్ అడిగారు. ఈ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అనేది ప్రధానంగా అత్యున్నత స్థాయికి రాణించే క్రీడాకారులకు అంతర్జాతీయ పోటీలు పతకాలు సాధించే అవకాశం ఉంటుంది. భారత క్రీడాకారులు ప్రత్యేక శిక్షణ ఉద్దేశించి దీంట్లో మెయిన్ పాత్ర ఏంటంటే ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ వంటి ప్రతిష్టాత్మకమైన పోటీలకు సిద్ధమయ్యే క్రీడాకారులకు అవసరమైన శిక్షణ మరియు పరికరాలు, పోటీ అనుభవం వంటి అంశాల్లో మద్దతు అందించడం దీని ప్రత్యేకంగా ఉంటుందండి.
1: ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ పోటీలకు సిద్ధమయ్యేటువంటి క్రీడాకారులకు టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ ద్వారా ఎలాంటి ఆర్థిక శిక్షణ సహాయం అందుతుందంటారు?
2: క్రీడాకారులకైతే మనము ఈ టాప్స్ నుంచి అవసరాన్ని బట్టి విదేశాలలో శిక్షణ మరియు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడంలో అత్యున్నత స్థాయి కోచ్లను, ప్రతిభావంతులైన క్రీడలను ఆర్థిక పరిమితుల కారణంగా తమ శిక్షణకు రాజీ పడకుండా ప్రపంచ స్థాయి పోటీలు సిద్ధమయ్యే అవకాశాన్ని ఎక్కువ కల్పిస్తున్నామండి.
1: జాతీయ క్రీడా సమాఖ్యలకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయం వల్ల ఎలాంటి మార్పులు అనేటువంటివి వస్తున్నాయంటారు?
2: జాతీయ క్రీడా సమాఖ్యలు అయితే వివిధ క్రీడల్లో క్రీడాకారులకు సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రభుత్వం అందించే సహాయం, శిక్షణ శిబిరాలు నిర్వహించడం, కోచ్లను నియమించడం, క్రీడా పరికరాలను సమకూర్చడము, అంతర్జాతీయ జాతీయ పోటీల క్రీడాకారులను పాల్గొనించడము వంటి కార్యక్రమాలు చేపట్టుతానే మెరుగైన శిక్షణ లభించే అవకాశం కూడా ఉంటుందండి.
1: ఈ ఫిట్ ఇండియా ఉద్యమం కేవలం క్రీడాకారులకే కాకుండా సాధారణ ప్రజలకు కూడా ఎలా ఉపయోగపడుతుందంటారు?
2: ఫిట్ ఇండియా మూమెంట్ అనేది లక్ష్యం కేవలం పథకాలకే సాధించే క్రీడాకారులకు తయారు చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ పై అవగాహన పెంచడం దీని ప్రధాన ఉద్దేశం అండి. నడక, ఎగ్జాంపుల్ వ్యాయామం, యోగా, క్రీడలు వంటి శారీరక కార్యక్రమాలను రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవన శైలి అమలుపరచుకోవచ్చు. పాఠశాల విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యాన్ని అనుగుణంగా శారీరక చురుకుదనాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది.
1: నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ NSDF ద్వారా ప్రతిభావంతులైనటువంటి క్రీడాకారులకు అందుతున్నటువంటి సహాయం గురించి వివరించండి.
2: NSDF ద్వారా మనము చాలా మంది క్రీడాకారులకు అంతర్జాతీయ శిక్షణ ఇప్పిస్తూ అవసరమైన క్రీడా పరికరాలు అందిస్తూ వాళ్లకు ఆర్థికంగా సహాయం అందిస్తూ ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులకు అవసరమైన సహాయాన్ని సమకూర్చడం ద్వారా ప్రతిభను మరింత అభివృద్ధి చేయడం లక్ష్యంగా దీన్ని ముందుకు తీసుకెళ్తుందండి ఈ స్కీమ్.
1: ఇవే కాకుండా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సాయ్ శిక్షణ కేంద్రాలు యువ క్రీడాకారులకు ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నాయంటారు?
2: దేశవ్యాప్తంగా క్రీడలో ప్రతిభను గుర్తించి క్రీడాకారులను శిక్షణ పూర్తయిన తర్వాత కూడా వాళ్లను కోచ్లను తీర్చిదిద్దడానికి మనకు పాఠశాలలో NSNIS ఉంది. అలాగే అక్కడ అంతర్జాతీయ పాల్గొనే క్రీడాకారులకు

0: కేంద్రంగా స్పోర్ట్స్ ఆర్ట్ ఇండియా ఒక సంస్థ ఏర్పడిందని, గ్రామీణ ప్రాంతాల్లో యువత పాఠశాలలకు కూడా, కళాశాలలకు, క్రీడా వ్యూహాలకు సంబంధిత ఎంపిక పరీక్షలు కూడా ట్రయల్స్ గురించి చాలా తెలియజేస్తుందండి స్పోర్ట్స్ ఆర్ట్ ఇండియా. దీని ద్వారా చాలా ఉపయోగం ఉంటుంది క్రీడాకారులందరికీ.
1: ఆరోగ్యవంతమైనటువంటి యువత, ప్రతిభావంతమైనటువంటి క్రీడాకారులు, అంతర్జాతీయ పతకాలు, ప్రపంచ క్రీడాశక్తిగా భారత్ అనేటువంటి లక్ష్యాన్ని సాధించేందుకు మీ యొక్క సందేశం ఏమిటంటారు?
0: నా సందేశం ఒకటే సార్, క్రీడలు జీవితంలో భాగం చేసుకోవాలా. తల్లిదండ్రులు చదువులకే కాకుండా పిల్లలను ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి. విద్యా సంస్థలో చదువుతో పాటు క్రీడలను కంపల్సరీ ఒక పీరియడ్ గా, క్రీడా పథకాలను, శిక్ష అవకాశాల గురించి తెలుసుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఒక్కొక్క ప్రతిభావంతుడైన క్రీడాకారులకు గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ అందించడానికి, ఆరోగ్యవంతమైన యువతకు, బలమైన క్రీడా వ్యవస్థకు, అంతర్జాతీయ విజయాలకు, ఈ వికసిస్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తూ.
1: పథకాల విషయానికి వస్తే, ఈ పథకాల్లో మీ దగ్గర అంటే హన్మకొండ జిల్లా యువజన, అదే విధంగా క్రీడా అధికారిగా, ఇక్కడ నుండి ఎంతమంది విద్యార్థులు సంవత్సరానికి అంతర్జాతీయ స్థాయిలో గాని జాతీయ స్థాయిలో గాని మీరు ప్రోత్సహించడం జరుగుతున్నది, వాళ్ళు ఏ ఆటలలో రాణించడం అనేటువంటి జరుగుతుంది?
0: మాకు మొన్ననే హ్యాండ్బాల్ లో మనకు అంతర్జాతీయ స్థాయిలో మన హన్మకొండ యువకులకు మన ఆర్ఎస్ఎస్ హాస్టల్ నుండి బ్రాంజ్ మెడల్ తీసుకురావడం జరిగింది. అలాగే షటిల్ లో కూడా చైనాలో ఒక బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. ఇది వాళ్లకు ప్రత్యేకంగా శిక్షణ కూడా అందిస్తున్నాము. అలాగే ఇక్కడ నుంచి చాలా మంది జాతీయకు, అంతర్జాతీయలో అన్ని గేమ్లు ప్రజెంట్ ఇప్పుడే మన దగ్గర 13 ఈవెంట్స్ జరుగుతున్నాయి. దాని నుంచి చాలా మంది అంతర్జాతీయకు వెళ్తున్నారు. ఇక ముందు కూడా జాతీయకు మరి అంతర్జాతీయకు అందించడానికి మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి కోచ్లు కూడా వారి యొక్క శిక్షణతోటి పిల్లలను పొద్దున సాయంత్రం ఎల్లవేళలా కృషి చేస్తున్నారని తెలియజేస్తున్నా సార్.
1: ఇదే కాకుండా మీరు ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది విద్యార్థులకు కూడా ఉచిత శిక్షణ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అదే కాకుండా జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పదుల సంఖ్యలో కూడా మీ దగ్గర నుండి వెళ్ళినటువంటి విద్యార్థులు మెడల్స్ సాధించడం అనేటువంటిది జరుగుతుంది. మరి మీ యొక్క భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటారు
0: సార్? మేము ఎవ్రీ ఇయర్ ఒక 1500 మంది పైననే మనకు సమ్మర్ క్యాంప్ లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనకు ప్రజెంట్ తెలంగాణ గవర్నమెంట్ హన్మకొండకు తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ అనేది కొత్తగా మనకు కల్పించడం జరిగింది. చింతనూరున ఓపెనింగ్ చేసుకున్నాము లాస్ట్ ఇయర్. ఇప్పుడు దాని ద్వారా రాబోయే రోజులలో ఇప్పుడు 4th, మొన్ననే 5th 80 మెంబర్స్, 4th క్లాస్ 80 మెంబర్స్ తోటి మనం శిక్షణ ప్రారంభించుకున్నాము. వాళ్లను రాబోయే తరానికి కాబోయే చాంపియన్స్ గా తీర్చిదిద్దడంలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. దీనికి కావాల్సిన ఏదైనా గానీ ఇప్పుడు స్టేడియం నిర్మించుకోవడానికి 35 ఎకరాల నుంచి 50 ఎకరాల మధ్యలో ప్రతిపాదనలు పంపించాము. అలాగే ఇప్పుడు దీనికి అలాజినేషన్ అనేది, హ్యాండింగ్ ఓవర్ అనేది వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నది. ల్యాండ్ కన్ఫర్మ్ గానే దాన్ని మేము మా స్పోర్ట్స్ ఆర్ట్ తెలంగాణ డిస్ట్రిక్ట్ ప్రధాని హన్మకొండ మేము సద్వినియోగం చేసుకుని దాన్ని ఒక 10 ఈవెంట్స్ ను ఫర్దర్ ఫ్యూచర్ లో మొత్తం ఇండోర్ స్టేడియం నిర్మాణాలతోటే అంతర్జాతీయ స్థాయిలో పోటీలు పాల్గొనే విధంగా దాన్ని తీర్చిదిద్దుతాననేసి ఆ నమ్మకంతో ముందస్తు ఈ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాం సార్. ఇది మా భవిష్యత్ రిపోర్ట్. అయితే
1: భవిష్యత్ కార్యాచరణ ఈ విధంగా ఉంది. గతంలో మీ ఆధ్వర్యంలో ఇక్కడ జాతీయ స్థాయి క్రీడలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో జాతీయ స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఉన్నటువంటి విద్యార్థులకు కూడా మీరు కోచింగ్ ఇవ్వడం జరిగింది. మరి అందులో ఎంతమంది జాతీయ స్థాయిలో రాణించడం జరిగింది, ఎంత మందికి పథకాలు అనేటువంటిది రావడం జరిగిందంట
0: సార్? నేను కోచ్ ఉన్న రోజులలో అయితే నేషనల్ సిల్వర్ మెడల్, అలాగే నేషనల్ గోల్డ్ మెడల్, చాలా మంది జాతీయ స్థాయికి బాస్కెట్ బాల్ గేమ్ లో చాలా స్టేట్ గోల్డ్ అండ్ యూనివర్సిటీ ప్లేయర్స్ ను చాలా మందిని తీర్చిదిద్దాను. అలాగే ఇప్పుడు కూడా రాబోయే రోజులలో కూడా చాలా ఈవెంట్స్ ను ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము. కొత్త ఈవెంట్స్ ను కూడా, సపోజ్ పికిల్ బాల్ ను, ఇంకా తర్వాత జాతీయ గేమ్ ఎక్కడ హాకీ లేదండి, దాన్ని మేము కంపల్సరీ ఈ స్పోర్ట్స్ స్కూల్ లో టర్ఫ్ కోర్ట్ తోటి నిర్మిస్తామనేసి హామీ ఇస్తున్నామండి. ఇంకా ఏ గేమ్స్ అయినా కూడా ప్రోత్సహించడానికి కూడా ఎవరైనా ప్రతిభావంతులు వాళ్లకు ఏది లేకుండా కూడా మేము మా స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళ ఎంబడి ఉండి వాళ్ళ సహాయ సహకారాలు అందించి ముందస్తుగా వాళ్ళ ముందుకు తీసుకెళ్తానని హామీ ఇస్తున్నానండి.
1: వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా క్రీడలు పథకాల కోసం మాత్రమే కాదు, అవి ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలికి, క్రమశిక్షణకు, ఆత్మవిశ్వాసానికి, దేశభక్తికి పునాది వేస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను వెలికి తీసి వారికి సరైన శిక్షణ, మౌలిక వసతులు, ఆర్థిక సహాయం అందించినప్పుడే భారత్

0: క్రీడాశక్తి మరింత బలోపేతం అవుతుంది. వికసిత్ భారత్ లో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం అంటే ఆరోగ్యవంతమైన శక్తివంతమైన యువ భారతాన్ని నిర్మించడమే. మరి మీ యొక్క అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలిపినందుకు మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలు సార్, ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నా. అందరికి థ్యాంక్ యూ అని.
2: క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం వికసిత్ భారత్కు బాట. హన్మకొండ జిల్లా యువజన క్రీడాధికారి కె ప్రశాంత్ గారితో పరిచయమైనారు పరిచయకర్త శ్రీ మోతి చిరంజీవి. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో. నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

0: శ్రోతలకు మరోమారు గుర్తు చేస్తున్నాం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఖరీఫ్ పంట కోత తర్వాత నేల సిద్ధత, కంపోస్ట్ వాడకం ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె చరణ్ తేజ గారు రైతులు శ్రోతలు అడిగే సందేహాలకు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేస్తూ 2324085252, మరొక నెంబర్ 2324085853 ఈ నెంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం రేపు రాత్రి 7:15 ప్రసారమవుతుంది. ఖరీఫ్ పంట కోత తర్వాత నేల సిద్ధత, కంపోస్ట్ వాడకం అనే అంశం గురించి గమనిక విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ న్యూఢిల్లీలోని సేవా తీర్థ్లో ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026 సన్నాహకంగా గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్స్ అసోసియేషన్ బోర్డు సభ్యులతో సమావేశమయ్యారు. సాంకేతికత అనేది సమ్మిళిత సుస్థిర అభివృద్దికి సాధనంగా మారాలని ప్రధానమంత్రి చెప్పారు. ప్రపంచవ్యాప్త సంకోభాలు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోని 5 అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 57వ జీఎస్టీ కౌన్సిల్ సమాపేశం రేపు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరుగుతుంది. ఈ సమాపేశంలో జీఎస్టీ వివాదాలను పరిష్కరించడానికి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ప్రవాహాన్ని మెరుగుపరచడానికి విధానపరమైన సంస్కరణలపై చర్చిస్తారు. దేశ అభివృద్ది ప్రయాణాన్ని

తీర్చిదిద్దడంలో నేడు మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి అన్నారు. హైదరాబాద్లో గ్రామీణ భారతదేశపు కళలు, చేనేతలు, సంప్రదాయ రుచులతో భారత్ మేళా ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఐమాక్స్ థియేటర్ పక్కన ఈ నెల 18వ తేదీ వరకు జరిగే ఈ మేళాను తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో సెర్ఫ్ నిర్వహిస్తోంది. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో అక్రమాలకు గురైన 45 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని అమరవీరుల కుటుంబాల కోసం తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం చారిత్రాత్మకమని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులన్నారు. హైదరాబాద్ గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద కమిటీ సభ్యుడు మోతే శోభన్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఇందులో పాల్గొన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల రానున్న యాసంగిలో వరికి బదులుగా ఆరుతడి పంటల సాగునే ప్రోత్సహించాలని వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్ సురేంద్ర మోహన్ అధికారులను ఆదేశించారు. రబీ 2026-27 కార్యాచరణ ప్రణాళికపై హైదరాబాద్ నుంచి జిల్లా వ్యవసాయ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా వ్యత్యాసాలు, మ్యాపింగ్ కాని కేసుల్లో జారీ చేయవలసిన 92,88,181 నోటీసుల్లో 92,88,180 నోటీసులను రూపొందించినట్టు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. దసరా పండుగ సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ 7,000 ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ నెల 9, 10, 16, 17 తేదీల్లో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తిరుగు ప్రయాణ రద్దీ కోసం 25, 26 తేదీల్లో కూడా ఏర్పాట్లు చేశారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం యథావిధిగా కొనసాగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి శ్రీ సర్వేశ్వర నాట్యమండలి హైదరాబాద్ వారి సమర్పణలో
1: అద్దం నాటిక. రచన డాక్టర్ చిట్యాల రవీందర్. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీజంగా అనిల్ కుమార్. ఇందలి పాత్రలు పాత్రధారులు: రాఘవ శ్రీ వైబి వెంకటేశ్వరరావు, సుమతి శ్రీ బి భార్గవి, కార్తీక్ శ్రీ జేఎస్ అరవింద్, శేఖర్ శ్రీ సి జీవన ఆదిత్య, అనన్య శ్రీమతి చెల్లె స్వప్న. వినండి అద్దం నాటిక.
2: సుమతి, ఈ ఉదయం వేళ మన ఇంటి పెరట్లో కూర్చుని కాఫీ తాగుతుంటే వచ్చే ఆ నిశ్శబ్దం ఉందే, అది కోట్లు ఖర్చు పెట్టిన నగరాల్లో దొరకదు. ఈ రిటైర్మెంట్ జీవితం నాకెంతో నచ్చింది.
3: మీకెప్పుడు ఆ ప్రకృతి, ఆ ప్రశాంతతే. కానీ నాకు మాత్రం మన కార్తీక్ గురించి ఆలోచన. అమెరికా వెళ్ళి 3 ఏళ్ళైంది. వాడు ఫోన్ చేస్తే ముచ్చటగా 4 మాటలు కూడా మాట్లాడాడు. ఎప్పుడు ఆఫీసు, మీటింగ్స్, డాలర్లు, ఇవేనా జీవితం?
2: వాడు మన కాలం నాటి మనిషి కాదు సుమతి. గడియారంతో పోటీ పడే తరం. మనం పెట్టిన గోరు ముద్దల కంటే వాడు సంపాదించే లాభాలే వాడికి ఎక్కువగా గుర్తున్నాయి. అయినా రేపు వస్తున్నాడు కదా, నీ ముచ్చట తీరుతుందిరే.
3: అవునండి, అందుకే ఇల్లంతా సర్ది పెట్టాను. వాడికి ఇష్టమైన ఆవకాయ, అరిసెలు అన్ని సిద్ధం చేశాను. కానీ నిన్న రాత్రి వాడి బాబాయ్ శేఖర్ ఫోన్ చేసి ఏదో వింతగా మాట్లాడుతున్నాడు.
2: శేఖర్ ఎప్పుడు అంతే సుమతి. వాడికి ఆస్తి మీద ఉన్న ధ్యాస ఆప్యాయత మీద లేదు. వాడు ఏమన్నాడో నాకు తెలుసు. సర్లే, ఇప్పుడు ఆ ప్రస్తావన దీనికిలే.
4: ఎరా అన్నయ్య, కొడుకు వస్తున్నాడని పండగ చేసుకుంటున్నావా? పేపర్లో వార్తలేమో గాని ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా నీకు?
2: రా శేఖర్, రా.

0: రాగానే ఆ వేటకారం ఏంటిరా, వాడు తన తల్లిని చూడటానికి వస్తున్నాడు, ఒక తండ్రిగా నాక చాలు.
1: తల్లిని చూడ్డానిక బ్రహ్మంలో బతకన్నయ్యా, వాడు నాకు నిన్న రాత్రి ఫోన్ చేశాడు, అమెరికాలో ఏదో కొత్త బిజినెస్ మొదలు పెడుతున్నా అంట, దానికి కోట్లు కావాలి, ఈ పాత ఇల్లు అమ్మేసి ఆ డబ్బు పట్టుకుపోవాలని వాడు ప్లాన్.
0: ఏమంటున్నావు రా శేఖర్, ఈ ఇల్లు మన నాన్నగారి ఆఖరి గుర్తురా, ఈ గోడల మధ్య మన బాల్యం ఉంది, దీన్ని అంగడిలో పెడతారా?
1: బాల్యం కడుపు నింపదన్నయ్యా, అయినా ఈ ఇంట్లో నాకు సగం వాటా ఉంది, వాడు ఇల్లు అమ్మేస్తా అంటే నేను కాదనను, నా వాటా నాకు ఇచ్చేయాలి, లేదంటే ఊరుకోను. ఇదిగో ముందే చెప్తున్నా, వాడు రాగానే రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్లాల్సిందే.

0: Yes, I will close the deal by this weekend. Just make sure the funds are ready. Bye. హలో మా, హాయ్ డాడ్. బా, ఎంత ఎండగా ఉందో మీ ఊర్లో. ఏంటి, ఏసీ కూడా సరిగ్గా పనిచేయటం లేదా?
1: వచ్చావా నాన్న, వచ్చావా? అయ్యో, ఎంత చిక్కిపోయావురా. పద, స్నానం చేసి భోంచేతు గాని. ఇదిగో నీకు ఇష్టమైన పాయసం కూడా చేశానురా.
0: బా, ఆపమ్మా, పాయసం తర్వాత. ముందు బాబాయ్ ఫోన్ చేశాడా? నాన్న, నేను వచ్చింది ఇక్కడ కాలక్షేపం చేయడానికి కాదు. నాకు అమెరికాలో ఒక ఇన్వెస్ట్మెంట్ డీల్ ఉంది. నాకు అర్జెంటుగా 5 crores కావాలి. ఈ పాత కొంపను పట్టుకుని వేలాడితే నా కెరియర్ నాశనం అవుతుంది.
2: కార్తీక్, వచ్చిన 5 నిమిషాలకే ఇంటిని బేరం పెడతావా? కనీసం నా ఆరోగ్యం గురించి అడిగావారా? నిన్ననే నాకు బీపీ షూట్ అప్ అయ్యిందిరా.
0: డాడ్, సెంటిమెంట్స్తో ఇల్లు గడవదు. ఈ బీపీ షుగర్ మామూలే. ఇక ఇల్లు అమ్మేస్తే మీరు కూడా నాతో పాటు అమెరికా వచ్చేయచ్చు. అక్కడ మీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి.
3: అన్నయ్య, అమెరికా తీసుకువెళ్ళడం అంటే వాళ్ళని చూసుకోవడానికా లేక అక్కడ సర్వెంట్ లాగా ఉంచడానికా?
0: అనన్య, నువ్వు మా ఫ్యామిలీ విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నావు. మా నాన్న స్నేహితుడు కూతురు అని గౌరవం ఇస్తూ ఉంటే నెత్తికెక్కుతూ ఉన్నావు.
3: గౌరవం మీరు మీ పేరెంట్స్ కి ఇవ్వాలి. ఆయన రక్తంతో మిమ్మల్ని పెంచారు. మీరు ఆయన కన్నీళ్లతో డాలర్లు కొనాలని చూస్తున్నారు. ఆయన గుండెకు ఆపరేషన్ అయ్యి 6 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఆస్తి ఆస్తి అని మీద పడుతున్నారా?
0: చూసావా బాబాయ్, ఈ ఇంట్లో ఉండేవారికి నా ఆస్తి మీద కన్నుంది. అందుకే నాన్నను రెచ్చగొడుతున్నారు. నాన్న, ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఈ వారం రోజుల్లో సంతకం పెట్టకపోతే నేను మళ్ళీ మీ ముఖం చూడను.
1: ఏం మాట్లాడుతున్నావురా? నీ నోటి నుంచి వచ్చేది మాటలా లేక తోటలా?

0: కార్తీక్
1: బాబాయ్
0: అన్నయ్య విల్లామ్మ, అదే విల్లు, అదే ఎక్కడో దాచాడు. అది దొరకకుండా మనం ఏమి చేయలేం. విల్లులో ఇంటిని ఏదో ట్రస్ట్కి ఇస్తారని ఇదివరకు అనేవాడు.
1: నాకు తెలుసు బాబాయ్, నాన్న స్టడీ రూమ్లో ఆ పాత బీరువాలో ఉంటుంది. ఈ రాత్రికి అది మాయం చేద్దాం. ఒకవేళ ఆయనకు దొరికిపోయినా ఆయనకు పిచ్చి పట్టిందని, అందుకే నిన్ను నన్ను చంపడానికి చూస్తున్నాడని ఊర్లో ప్రచారం చేద్దాం.
0: మంచి ఐడియా. అన్నయ్యను మానసిక రోగిగా ముద్ర వేస్తే కోర్టులో కూడా ఆయన సంతకం చెల్లదు. అప్పుడు నువ్వే వారసుడిగా సంతకం పెట్టి అమ్మేయచ్చు.
1: నాన్న, నువ్వు నన్ను అద్దంలో చూసుకోమన్నావు కదా, ఇప్పుడు అద్దం ముక్కలవుతుంది. నా దారి కట్టొచ్చే బంధాలన్నీ ఈ రాత్రితో కాలిపోవాల్సిందే. ఎక్కడ ఎక్కడ దాచావు నాన్న? ఈ ఫైల్స్ అన్ని పాతవే. ఆ రిజిస్ట్రేషన్ కాగితాలు, విల్లు ఎక్కడున్నాయి? బాబాయ్, అడుగులు మెల్లగవై.
0: అలాగే
1: నాన్నకి మెడకు వస్తే మన ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోతుంది.
0: ఆ పైన ఉన్న చిన్న అరచూడు కార్తీక్, అందులోనే ఏవైనా ముఖ్యమైన దాస్తాడు. తొందర వెతుకు. అదిగో ఎవరు వస్తుండనిపిస్తోంది.
1: దొరికింది దొరికింది. కానీ ఇదేంటి, ఈ కవర్ ఖాళీగా ఉంది. లోపల ఒక్క కాగితం కూడా లేదు బాబాయ్.
0: అవునా?

0: గాలిని పట్టుకోవాలని చూస్తున్నావా లేక నా నమ్మకాన్ని దొంగిలించాలని చూస్తున్నావా కార్తీ?
1: నాన్న, అది నా పాస్పోర్ట్ ఎక్కడో మిస్ అయింది నాన్న.

0: కుప్పే నీకెక్కువ.
1: పరువంటే ఆస్తి అమ్మటం కాదురా, ఆస్తిని కాపాడుకోవటం. ఈ ఇల్లు అమ్మితే నీ అప్పులు తీరతాయేమో గాని మా పితృదేవతల ఆత్మలకు శాంతి ఉండదురా.
2: అన్నయ్య, నువ్వు మరీ పాతకాలపు మాటలు మాట్లాడుతున్నావు. వాడు ఎగింది ఇచ్చేస్తే పోయేదానికి ఇంత గొడవ ఎందుకు అన్నయ్య?
3: కార్తీక్ చాలు నాన్నా, చాలు. కన్న తండ్రిని ఇలా వేధించడానికి నీకు మనసు ఎలా వస్తుందిరా? ఆ కాగితాల కోసం మీ నాన్నని ఇంత క్షోభ పెడతావా?
0: అమ్మా, ఇక నీ సెంటిమెంట్ డ్రామాలు ఆపు. చూడు, రేపు పొద్దున్నే ఆ విల్లు నా చేతిలో ఉండాలి, లేదంటే నేను ఇంటి నుంచి వెళ్ళిపోతాను. నేనొక్కనే కాదు, ఈ ఇంటిని కోర్టు గొడవలోకి లాగి మరీ వెళ్తాను.
4: వెళ్ళానయ్యా, వెళ్ళు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ ఇంట్లో నువ్వు చేసే ప్రతి నేరానికి సాక్షిగా నేనుంటాను. వీరిని మానసికంగా హింసించడం కూడా చట్టరీత్యా నేరమే.
0: అనన్య, నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు. ఈ ఇంటికి నువ్వు కేవలం ఒక అతిథివి, అతిథిలా ఉంటేనే నీకు మర్యాద.
2: కార్తీక్
0: బాబాయ్,
2: ఇలారా, ఇలా కాదు గాని అన్నయ్య విల్లు ఇచ్చేలా లేడు. మనం ఒక పని చేద్దాం.
0: ఏం చేద్దాం?
2: రేపు ఉదయం ఆయన తాగే టీలో ఈ నిద్ర మాత్రలు కలిపేద్దాం.
0: నిద్ర మాత్రల? బాబాయ్, ఏమైనా రిస్క్ అవుతుందేమో.
2: అబ్బే, ఏం కాదురా, ఆయన గాఢ నిద్రలోకి వెళ్ళాక ఆ విల్లు ఎక్కడుందో మనం సులువుగా వెతుక్కోవచ్చు. ఒకవేళ దొరకకపోతే ఆయన వేలిముద్రలు తెల్ల కాగితాలవి తీసుకుందాం. ఆ తర్వాత వాటిని మనకు కావాల్సినట్టు వాడుకోవచ్చు. ఏమంటావు?
0: సరే బాబాయ్, తప్పదు. నాన్న మొండితనం నన్ను ఈ పని చేసేలా చేస్తుంది. రేపు ఉదయంతో ఈ ఆస్తి నాదవుతుంది. నాన్న, సారీ నాన్న, నిన్న రాత్రి ఏదో ఆవేశంలో అలా మాట్లాడాను. నాన్న, ఇదిగో ఈ టీ తాగా, రిలాక్స్ అవ్వు. నాన్న, ఇకపై నేను ఆస్తి గురించి మాట్లాడనే మాట్లాడను.
1: నిజంగానే కార్తీక్ మారాడా లేక మాట మార్చాడా?
0: తాగండి నాన్న, టీ చల్లారిపోతుంది.
4: బాబాయ్ బాబాయ్ బాబాయ్, తాకండి, ఆ టీ తాకండి.
0: అనన్య, ఏం చేస్తున్నా?
4: తాకండి. అనన్య, నువ్వు ఆ కప్పులో ఏం కలిపావో నాకు తెలుసు. బాబాయ్, నువ్వు తాగుతున్నది టీ కాదు, ఒక కొడుకు కన్న తండ్రికి ఇస్తున్న విషం.
0: అనన్య, ఏం మాట్లాడుతున్నావు? నాన్న మీద ప్రేమతో టీ ఇస్తే విషం అంటావా? నీకైనా పిచ్చి పట్టిందా?
4: పిచ్చి నాకు కాదనయ్య, నీకు పట్టింది ఆస్తి పిచ్చి. శేఖర్ బాబాయ్తో కలిసి నువ్వు చేసిన ప్లాన్ అంతా నేను విన్నాను. ఆ మందు వల్ల బాబాయ్ గారికి ఏమన్నా జరిగితే తనకి సమాధానం ఎవరు చెప్తారు?
5: కార్తీక్, నిజమేనా ఇది? ఆస్తి కోసం నా ప్రాణాలు తీయాలనుకుంటున్నావా? నా చేతితో పట్టుకున్న నీ చేతులు రేపొద్దున నా చితికి నిప్పు అంటించాల్సినవిరా? అంతేగాని నా గొంతు నిలబడటానికి కాదురా.
3: రే కార్తీక్, నువ్వు నా కడుపును పుట్టిన వాడివేనా? ఈ చేతులతోనే కదరా నిన్ను పెంచి పెద్ద చేశాను. అదే చేతులతో నాకు కడుపు కోత మిగులుస్తావా?
2: చాలు చాలు, ఈ సెంటిమెంట్ డ్రామాలు ఆపండి. ఏదో మనోడికి అర్జెంటుగా డబ్బు కావాలి కాబట్టి కొంచెం మత్తు మంది ఇవ్వాలనుకున్నాం. అందులో తప్పేముంది? అన్నయ్య ఎలాగో ముసలివాడు అయిపోయాడు, ఈ ఆస్తిని పట్టుకు ఏం చేస్తాడు అంట?
5: రే శేఖర్, నువ్వు నా తమ్ముడి అనుకున్నాను కానీ నువ్వు నా కొడుకు పాలిట శనివయ్యావు. ఈ క్షణం నుండి మీ ఇద్దరికి ఇంట్లో చోటు లేదు, వెళ్ళిపోండి.
0: వెళ్ళిపోవడానికా నాన్న? నేను అమెరికా నుంచి వచ్చింది. నాన్న, నువ్వు ఎంత మొండికేసినా ఈ ఇల్లు అమ్మడం ఖాయం. బాబాయ్, ఇదిగో ఈ ఇంజక్షన్, ఇది నా అమెరికన్ ఫ్రెండ్ ఒకటి ఇచ్చాడు. ఇది ఇస్తే మనిషి స్పృహలో ఉంటాడు, కానీ ఏమీ మాట్లాడలేడు. మనం చెప్పినట్టు సంతకం పెడతాడు. దీన్ని ఎలాగైనా సరే నాన్నకి ఇచ్చేయాలి బాబాయ్.
2: కానీ అనన్య కాపలగా ఉందిగా.
0: అనన్య నేను పక్కదారి పట్టిస్తాను బాబాయ్. అమ్మకి ఒంట్లో బాగాలేదని అబద్ధం చెప్పి కిచెన్లోకి పంపిస్తాను. నువ్వు ఆ క్యాప్లో లోపలికెళ్ళి నాన్నకి తెచ్చాయి. రేపు ఉదయం కల్లా ఆయన మన బొమ్మలా మారిపోవాలి. మనం ఏ చెప్తే ఆ బొమ్మ చేయాలంతే.
2: అలాగే.
4: ఆపండి శేఖర్ బాబాయ్.

0: ఇంజక్షన్ కింద పడేయండి.
1: అనన్య, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు?
0: మీ కుట్రలన్నీ వింటూనే ఉన్నాను. కార్తీక్ అన్నయ్య, కన్న తండ్రిని జీవచ్ఛవం చేయాలనుకుంటున్నావా? డాక్టర్గా చెప్తున్నాను, ఈ మందిస్తే బాబాయ్ గారి ప్రాణాలకే ప్రమాదం.
2: చాలు, ఎనిమిది లాపు. ఈ ఇంట్లో రేపటితో నీ ఆట ముగుస్తుంది. నిన్ను అనన్య గట్టిగా ఈడ్చి పడేస్తే కానీ పనులు జరగవు. నిన్నిప్పుడే ఒక గదిలో పెట్టి తాళం వేస్తాను. పోలీసులకు చెప్పినా కూడా అప్పటికే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. వచ్చేసారు ఇన్వెస్టర్ అనుకుంటా బాబాయ్. బాబాయ్, పేపర్ రెడీ కదా? నాన్నని హాల్లోకి తీసుకురా.
1: అలాగే.
3: ఇన్వెస్టర్లు కాదు కార్తీక్, చూడు సరిగ్గా చూడు ఎవరొచ్చారు. ఆయన రిజిస్ట్రార్. నేను కోరినట్టే ఆయన రావటం నాకు చాలా సంతోషంగా ఉంది.
2: అవునన్నా, ఇదిగో పేపర్లు. నాన్న, ఇప్పుడే ఇక్కడ సంతకం పెట్టి.
3: కార్తీక్, ఇదిగో పెన్, సంతకం పెట్టేస్తున్నాను. కానీ ఒక్క నిమిషం, ఈ రిజిస్ట్రార్ గారు ఒక పేపర్ చదువుతారు, అది విన్న తర్వాతే నేను సంతకం పెడతాను. నేను రాసిన ఈ చివరి విల్లు ప్రకారం నా ఆస్తి మొత్తం నా కుమారుడైన కార్తీక్కి చెందుతుంది. కానీ కేవలం ఒక్క షరతు మీద. అదేమిటంటే?
2: ఏంటా షరతు?
3: రిజిస్ట్రార్ గారు, మీరు చెప్పినట్టు ఈ ఆస్తిని అమ్మాలంటే నాకు మానసిక స్థితి బాగుందని మెడికల్ సర్టిఫికేట్ ఉండాలిగా.
4: అవునండి.
3: కానీ గత 3 రోజులుగా కార్తీక్ నన్ను మానసిక రోగిగా ఊళ్ళో ప్రచారం చేశాడు కాబట్టి ఈ ఆస్తిపై నాకు హక్కు ఉండదు. అవునండి.
4: అవును సార్.
3: అది నేరుగా ప్రభుత్వపరమైన వృద్ధాశ్రమానికి చెందుతుంది, అంతేగదా?
4: అవునండి.
2: ఏంటి, నేను ప్రచారం చేస్తే నాకే ఆస్తి రాదా?
3: అవును కార్తీక్, నువ్వు తవ్విన గోతిలో నువ్వే పడ్డావురా. నన్ను పిచ్చివాడిని చేయాలని నువ్వు వేసిన ప్లాన్ ఈరోజు నీ ఆస్తిని నీకే దూరం చేసింది.
2: అద్భుతం నాన్న, అద్భుతం. నన్ను నా సొంత ఎత్తుగడతోనే దెబ్బ కొట్టావు కదా, కానీ ఒక్కటి మర్చిపోయావు నాన్న. ఈ రిజిస్ట్రార్ వెళ్ళిపోయాక అప్పుడు నువ్వు, నేను, ఈ బాబాయ్ మాత్రమే మిగుడతాం. అప్పుడైనా సరే నువ్వు సంతకం పెట్టక తప్పదు నాన్న.
1: అవునన్నయ్య, ఈ వయసులోనికి ఇన్ని తిమ్మిని బమ్మిని చేసే తెలివితేటలెందుకు? ఆస్తి ఇచ్చేసి హాయిగా పోయే కాలం వరకు ప్రశాంతంగా ఉండొచ్చు కదా.
3: ప్రశాంతత అనేది ఆస్తిలో లేదురా శేఖర్, చేసే ఆలోచనలో ఉంది. కార్తీక్, నువ్వు నన్ను భయపెట్టాలని చూస్తున్నావు కదా, ఇదిగో ఆ అద్దం వంక చూడు. ఆ అద్దం వెనుక ఒక నిజం దాగి ఉంది.
2: ఏంటా నిజం?
3: అనన్య, ఆ గది తాళం తీసి బయటకు రామ్మా. అనన్య రామ్మా.
0: అలాగే బాబాయ్. అన్నయ్య, నీకో విషయం చెప్పనా?
2: చెప్పు.
0: నువ్వు 7 రోజులు బాబాయ్ గారిని ఎలా హింసించావో, ఆయనకి మందుల్లో ఎలా విషం కలిపావో, శేఖర్ బాబాయ్ గారితో కలిసి నువ్వు చేసిన కుట్రలన్నీ ఈ అద్దం వెనుక ఉన్న హిడెన్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
2: ఏంటి, కెమెరానా?
0: అవును.
3: అవునరా, అద్దంలో నీ నీడను చూసుకోమన్నది అందుకే. నువ్వు చేసిన ప్రతి పాపం అక్కడ సాక్ష్యంగా నిలిచింది.
1: అనయ్య, అనయ్య, ఇది మరీ అన్యాయం. సొంత తమ్ముణ్ణి, కొడుకుని జైలుకి పంపిస్తావా? వీడియో డిలీట్ చేసేయి, మనమంతా కలిసి ఆస్తిని పంచుకుందాం. వాడు అమెరికా వెళ్ళిపోతాడు, నేను నీకు తోడుగా ఉంటాను.
3: తోడుగా ఉండటానికా శేఖర్ నా ప్రాణాలు తీయాలని చూసావు?
5: వాడు మనకున్న ఒక్కగానొక్క కొడుకు, వదిలేయండి.
2: అవసరం లేదమ్మా, నీ సెంటిమెంట్ డ్రామాలు నా దగ్గర సాగవు. నాన్న, ఆ వీడియో ఉన్న టాబ్లెట్ ఇవ్వు, లేదంటే

0: ఈ రోజే ఈ కథ ముగుస్తుంది.
1: ఆలస్యమైపోయింది కార్తీక్. ఆ వీడియోలు ఇప్పటికే ఆన్లైన్ ద్వారా జిల్లా ఎస్పీ గారికి చేరిపోయాయి. అదిగో బూట్ల సప్పుడు, పోలీసులు లోపలికి వస్తున్నారు. అదిగో అతని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. కార్తీక్, శేఖర్, మిమ్మల్ని అటెంటివ్ మర్డర్, అలాగే హెరాస్మెంట్ కింద అరెస్ట్ చేస్తున్నారు. అనన్య, ఆ సాక్ష్యాలు వారికి అప్పగించు.
2: అలాగే బాబాయ్.
3: సార్, నేను కాదు సార్, అంతా ఈ కార్తీక్ గారే వీడియో చేశాడు. నాకు దీనికి ఏం సంబంధం లేదు సార్.
4: అమ్మా, నాన్న, నన్ను క్షమించండి.
1: చెప్పు సుమతి.
2: మనం చేసింది కరెక్టేనా?
1: కరెక్టే సుమతి. వాడు నా కొడుకు కాబట్టి శిక్ష అనుభవించైనా మనిషిగా మారాలని కోరుకుంటున్నాను. అపరాధిగా బతికే కంటే తప్పు తెలుసుకున్న మనిషిగా మరణించటం మిన్నా.
2: బాబాయ్, ఇల్లు ఖాళీగా అనిపిస్తుంది కదా?
1: లేదమ్మా, ఖాళీగా లేదు. ఇప్పుడు ఈ ఇల్లు వందలాది మంది అనాథలకు సొంతం కాబోతోంది. ఇది ఇక మీదట ఆసరా వృద్ధాశ్రమం. ఇక్కడ ప్రతి ఒక్కరికి తమ ప్రతిబింబం ప్రశాంతంగా కనిపిస్తుంది. సుమతి, సుమతి, ఇంకా కార్తీక్ గురించి ఆలోచిస్తున్నావా?
2: ఏం చేయనంటే, వాడు చేసింది పెద్ద తప్పే అయినా వాడు నా బిడ్డ అంటే. జైల్లో వాడు ఏం తింటున్నాడో, ఎలా ఉన్నాడో అని మనసు లాగుతుంది.
1: వాడక్కడ తింటున్నది శిక్ష కాదు సుమతి, వాడు నేర్చుకుంటున్న పాఠం. ఆ పాఠమే రేపు వాడిని ఒక మనిషిగా మార్చి మళ్ళీ ఇంటికి తీసుకొస్తుంది.
5: అన్నయ్య గారు నా మీద ఉన్న కేసును ఉపసంహరించుకున్నారంట. లాయర్ చెప్పారు అన్నయ్యది ఎంత మంచి మనసు, తమ్ముడు తప్పు చేస్తే శిక్షించాల్సిన జైలు కాదు తన అంతరాత్మ అని అన్నయ్య చెప్పాడంట. నేను మళ్ళీ ఆ ఊరి వైపు వెళ్ళకూడదని షరతు పెట్టాడంట. షరతుదేముందిలే, పాటిస్తా. బుద్ధి వచ్చింది కదా అన్నయ్య, ఇంత చేసినా నన్ను క్షమించావా? నా ఆస్తి పిచ్చి నన్ను ఎంత దిగజార్చిందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది.
1: ప్రియమైన కార్తీక్, నువ్వు జైలుకు వెళ్ళి 6 నెలలు కావస్తోంది. నీలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. నేను ఆ ఆస్తిని నీకు ఎందుకు ఇవ్వలేదో తెలుసా? అధికారం మనిషిని అహంకారిని చేస్తుంది, కానీ కష్టం మనిషిని గొప్పవాడిని చేస్తుంది. నువ్వు జైలు నుంచి బయటికి వచ్చే రోజు నీకోసం ఆశ్రమం తలుపులు తెరిచే ఉంటాయి, కానీ వారసుడిగా కాదు, ఒక సేవకుడిగా.
6: ఇన్నేళ్ళు డాలర్ల వెనుక పరిగెత్తాను, కానీ ఈ మట్టిలో మొక్కలు నాటడంలో ఉన్న తృప్తి ఆ డబ్బులు లేదని ఇప్పుడు తెలుస్తోంది. నాన్న రాసిన ఉత్తరం నా కళ్ళు తెరిపించింది. నేను సంపాదించిన డబ్బు నాకు తోడు రాలేదు, కానీ నాన్న నేర్పిన క్రమశిక్షణే ఇప్పుడు నాకు ఊపిరి పోస్తుంది.
7: కార్తీక్
4: సార్,
7: నీ ప్రవర్తన బాగుందని నీ శిక్ష తగ్గించారు.
4: ధన్యవాదాలు సార్.
7: ఇక నీవు వెళ్ళవచ్చు.
4: సార్, నేనిప్పుడు నేరుగా మా ఇంటికి, కాదు కాదు, మా ఆశ్రమానికి వెళ్తూ ఉన్నాను. నాన్న, నాన్న, నేను వచ్చేసా నాన్న.
1: వచ్చావా కార్తీక్?

0: అద్దం పగిలిపోయింది, కానీ అందులో ప్రతిబింబం మాత్రం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.
1: నన్ను క్షమించు నాన్న, నేను ఆస్తి కోసం నీ ప్రాణాలు తీయాలనుకున్నాను, కానీ నువ్వు నా ప్రాణాన్ని, నా వ్యక్తిత్వాన్ని కాపాడావు. ఈ ఆశ్రమంలో నాకు కూడా ఒక చిన్న చోటు ఉన్నాన్న.
0: కార్తీక్, అద్దం పగిలినా నిజం చావదు. నీలోని స్వార్థం చనిపోయింది, మనిషి బతికాడు, అదే నాకు కావాల్సిందే.
2: అన్నయ్య, నాకిప్పుడు అర్థమైంది. నేను ఇన్నాళ్ళు ఆస్తి కోసం నీతో యుద్ధం చేశాను, కానీ నువ్వు ప్రేమతో నన్ను గెలిచావు. నన్ను నీ ఆశ్రమంలో ఒక మూలన ఉండనివ్వన్నయ్యా.
0: శేఖర్, శేఖర్
2: అన్నా,
0: మనం పుట్టినప్పుడు ఏమీ తీసుకురాలేదురా, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకు వెళ్ళాం. మిగిలేది మనం పంచుకున్న ప్రేమ మాత్రమేరా. చూడు, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇది నీళ్ళేరా, ఐ మీన్ మన ఇల్లురా.
2: అలాగన్నయ్య.
1: నాన్న, ఏమైంది? అననీయ, త్వరగా రా, నాన్నకి ఆయాసం వస్తోంది. నాన్న, ఏమైంది నాన్న?
0: వెళ్ళేది కార్తీక్,
1: అయ్యో
0: దీపం ఆరిపోయే ముందు
1: అయ్యో
0: ఒక్కసారి వెలుగుతుంది కదా.
1: అలా అనకండి నాన్న.
0: అలాగే నా జీవితం కూడా ఇప్పుడు పరిపూర్ణమైంది నాన్న. కార్తీక్
1: నాన్న,
0: ఇలా నీకు విషయం చెప్పాలి.
1: చెప్పండి నాన్న.
0: నువ్వు అమెరికా వెళ్ళిన రోజే నేను ఆస్తి మొత్తం నీ పేరు మీద రాశాను నాన్న.
1: అవునా?
0: ఆ విల్లు డ్రామా అంతా నిన్ను ఒక మనిషిగా మార్చడానికి నేను ఆడిన ఒక చిన్న నాటకం మాత్రమే నాయన.
1: ఏంటి నాన్న, ఆస్తి ఎప్పుడు నా పేరు మీదే ఉందా? మరి మరి నన్ను జైలుకి ఎందుకు పంపించారు నాన్న?
0: కానీ సంకెళ్ళు పడితేనే కదా నాన్న స్వేచ్ఛ విలువ తెలిసేది. నువ్వు తప్పు చేశావు, ఆ తప్పు నీకు తెలిసి వచ్చేలా చేశాను నాయన. కార్తీక్
1: నాన్న,
0: ఇదిగో ఈ పేపర్, ఇవి 10 ఏళ్ల క్రితమే నీ పేరు మీద రిజిస్టర్ అయ్యాయి.
1: అయ్యో,
0: ఇప్పుడు నువ్వు వీటిని ఏం చేస్తావు? నీ ఇష్టం నాయన.
1: నాన్న, నా మీద నీకు ఇంత నమ్మకమా? నేను మిమ్మల్ని చంపాలని చూసిన, మీరు నన్ను కాపాడాలని చూశారా? నాన్న, నాన్న, నాకు ఈ ఆస్తి వద్దు. ఈ పేపర్లను నేను ఇప్పుడే ఈ ఆశ్రమం పేరిటే మారుస్తున్నాను. నేనే కాదు, నా తర్వాత వచ్చే తరాలు కూడా ఈ ఆశ్రమానికి సేవకులుగానే ఉండాలి.
0: చాలు నాయన, ఆ మాట చాలు. ఈరోజు నేను ఒక తండ్రిగా సంపూర్ణంగా గెలిచాను. సుమతి, సుమతి. అనన్య, కార్తీక్, ఆ అద్దం వంక చూడండి, అందులో మీకేం కనిపిస్తోంది?
3: మాకు ఒక గొప్ప కుటుంబం కనిపిస్తోంది బాబాయ్.
0: కాదమ్మా, కాదు, అందులో రేపటి తరానికి కావలసిన ఒక ఆదర్శం కనిపిస్తోంది. కార్తీక్, ఆ అద్దం ఎప్పుడు స్వచ్ఛంగా ఉండేలా చూసుకో.
1: తప్పకుండా నాన్న, తప్పకుండా.
0: ప్రేమ ఒక్కటే శాశ్వత నాయన.
1: నాన్న,
4: అయిపోయింది, అయిపోయింది.
1: లేదమ్మా, లేదు, నాన్న మనల్ని వదిలి వెళ్ళలేదు. ఆయన ఒక నీడల మన వెంటే ఉంటారమ్మా, మన వెంటే ఉంటారు.

0: మరికొందరు అందం అనుకుంటారు. కానీ నిజమైన అర్థం మన మనస్సాక్షి. అక్కడ మన ప్రతిబింబం మనకు నిజం చెబుతుంది. నాన్న నేర్పిన పాఠం ఒక్కటే, ప్రతిబింబాన్ని చూసి భయపడకు, నీ లోపాలను సరిదిద్దుకో, అప్పుడే నువ్వు అద్దం ముందు గర్వంగా నిలబడగలవు.
1: మీరింతవరకు అద్దం నాటిక విన్నారు. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీ వైబి వెంకటేశ్వరరావు, వి భార్గవి, శ్రీ జేఎస్ అరవింద్, శ్రీ సి జీవన ఆదిత్య, శ్రీమతి చెల్లె స్వప్న, రచన డాక్టర్ చిట్యాల రవీందర్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీజంగా అనిల్ కుమార్.
2: ఈ నాటిక సమర్పించిన వారు శ్రీ సర్వేశ్వర నాట్య మండలి హైదరాబాద్. ఈ నాటిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు కొన్ని సినీ గీతాలు వింటారు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో ఆండ్రియాజ్ ఆలపించిన రామజోగేశ్వర శాస్త్రి గీతం విన్నారు. భరత్ అనే నేను చిత్రం నుండి.

ఈనాటి కర్ణాటక సంగీత సభ రాగం తానం పల్లవి కార్యక్రమంలో డాక్టర్ గుమ్మలూరి శారదా సుబ్రహ్మణ్యం గానం వింటారు. శ్రీ హెచ్ రామచరణ్ వయలిన్, శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు మృదంగం. షణ్ముఖ ప్రియరాగం శరణను తరుణమిదే జయనీ చరణమ్ముల అనే పల్లవి, ఖండ త్రిపుట తాళం, పల్లవి ఎత్తుగడ సమం నుంచి రెండక్షరముల జాగ వినండి. రాగం తానం పల్లవి.

0: మీరింతవరకు డాక్టర్ గుమ్మలూరి శారదా సుబ్రహ్మణ్యం గానం విన్నారు. శ్రీ హెచ్ రామ్చరణ్ వయలిన్, శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు మృదంగం. ఈనాటి కర్ణాటక సంగీత సభ రాగం తానం పల్లవి కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమయ్యింది.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా వినండి మిస్సమ్మ చిత్రం కోసం ఏఎం రాజా పి లీల ఆలపించిన పింగళి నాగేంద్రరావు గీతం, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

శ్రోతలు మధుర గీతాలు కార్యక్రమం వింటున్నారు. చివరిగా వినండి అమాయకుడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, బి శంకర్ సంగీతం.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి ఆకాశవాణి.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11:00 కావస్తుంది. మరికొంతసేపట్లో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: RBI today raised the key benchmark policy rate by 25 basis points to 5.5% in a bid to contain rising inflation amid continuing global and geopolitical uncertainties. The last repo rate hike was in February 2023, when the RBI raised the rate by 0.25% to 6.50%. It kept the rate unchanged through 2023-24 before beginning its rate cut cycle in 2025. Announcing the bi-monthly monetary policy, RBI Governor Sanjay Malhotra said the Monetary Policy Committee unanimously decided to raise the policy repo rate by 25 basis points. The RBI also projected real GDP growth for the current financial year at 7.1%. Prime Minister Narendra Modi will inaugurate the 10th edition of the India Mobile Congress (IMC) at Yashobhoomi in New Delhi tomorrow. It will showcase India's remarkable progress in telecommunications, digital connectivity and technological innovation while providing a global platform for collaboration, investment and knowledge exchange. The 2026 Nobel Prize in Chemistry has been awarded to French chemist Henri B. Kagan and Japanese chemist Kenzo Sohai for their pioneering discoveries of nonlinear effects and autocatalysis in asymmetric organic synthesis. The Royal Swedish Academy of Sciences today said Kagan and Sohai solved a century-old mystery of how molecular asymmetry or homochirality can emerge spontaneously in nature. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఉదయం 6:10 శ్రీహర్ష ఆచార్యులు గారిచే వేదపఠనం, 6:15 భక్తిరంజనిలో ఆచార్య తిరుమల రచనలు, 6:35 అక్టోబర్ మాసంలో వివిధ పంటలలో వ్యవసాయ పనుల గురించి వివరాలు ప్రసారమవుతాయి పొలం పనులు కార్యక్రమంలో. యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ బి రమేష్ రేపు ఉదయం 7:00. ఉదయతరంగిణి కార్యక్రమం 7:15, ఇందులో ఎయిర్ ఫోర్స్ డే, వరల్డ్ సైట్ డే విశేషాలు ప్రసారమవుతాయి. ఆ తర్వాత ఆరోగ్య జీవనం శీర్షికన ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఎన్ రామ్మూర్తి గారి గాత్రం ప్రసారమవుతుంది 8:30. వాద్య సహకారం వయలిన్ శ్రీ బి పవన్ సింగ్, మృదంగం శ్రీ కె శ్రీనివాసరావు. 9:10 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయ వార్తా ప్రసార విభాగం ఆధ్వర్యంలో 30 రోజుల పాటు వినిపిస్తున్న ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. యువవాణి సంగీత కార్యక్రమం 11:03, ఇందులో శ్రీమతి యు సాయి శ్రీప్రద గాత్రం ప్రసారమవుతుంది. వాద్య సహకారం తబలాపై శ్రీ ఆర్ అజయ్బాబు, కీబోర్డు శ్రీ ఆర్ శ్రీనివాస్. సుగమ్ సంగీత్ కార్యక్రమం 11:30, ఇందులో శ్రీ శివదాస స్వామి గారిచే భజనలు ప్రసారమవుతాయి. యువవాణి ఆంగ్ల కార్యక్రమం 12:10, ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం 12:40. 1:20 వనితాలోకంలో సాహిత్యంతో దోస్తి శీర్షికన వాసిరెడ్డి సీతాదేవి గారి ఉరితాడు నవలా పరిచయం, పరిచయకర్త శ్రీమతి చెంగల్వల కామేశ్వరి. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. ఇక సాయంత్రం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో రత్నాకళ పుష్పలత కథ మొదటి భాగం వినిపిస్తారు శ్రీ కుంట రాజ్కుమార్ బృందం. ఒగ్గు కథ ఇది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం 6:30, వ్యవసాయ సూచనలు 6:50, దేశవాళీ కార్పు పిల్ల చేపల ఉత్పత్తి మరియు యాజమాన్యం గురించి శాస్త్రవేత్త రవీందర్ గారిచే వివరాలు ప్రసారమవుతాయి వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఖరీఫ్ పంట కోత తర్వాత సిద్ధిత మరియు కంపోస్ట్ వాడకం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె చరణ్ తేజ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. 7:45 వికసిత్ భారత్, ఇందులో 9వ జాతీయ పోషణ మాసం సందర్భంగా జాతీయ పోషణ మాసోత్సవ థీమ్స్ కార్యాచరణ ప్రణాళిక గురించి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్

డాక్టర్ శ్రీమతి పి విజయ గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్, ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో. 8:03 ప్రాంతీయ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం వారి కరెంట్ అఫైర్స్. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. 9:30